ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీ బుధవారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. స్టూడియోలో సమయం 5:56.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: Syria. In a post on his Truth social platform, Trump said Iran has been notified that any ship or boat placing new mines will be immediately and systematically destroyed. There is no comment from Iran. Closure of the strait has caused wild fluctuations in the price of oil on world markets. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. సమయం సరిగ్గా 6:10 దాటి 15 సెకండ్లు. ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. నేటి ప్రార్థనలో విందాం శ్రీ గణేశ పంచరత్నమాల.

అద్వైతామృతాన్ని భరతవర్షంలో చిలికించిన ఆదిశంకరాచార్యులు ఈ మహాగణాధిపతికి పంచరత్నాలతో నీరాజనాలర్పించారు. గణపతి జీవన్ముక్తి ప్రదాత, భక్తుల ప్రార్థనలు ఆమోదించి మోదాన్ని కలిగించే మోదక ప్రియుడు, విఘ్నాలను తొలగించి విజయాలను కలిగించే విఘ్నేశ్వరుడు, దుష్టత్వాన్ని రూపుమాపి తన సహజ క్షమా సహన గుణాలతో శిష్ట మార్గాన్ని అనుభవింపచేసే లంబోదరుడు, ఆర్తిని కడిగి పరమార్థాన్ని నింపే జ్ఞానమూర్తి వినాయకుడు.

ఇంతవరకు శ్రీ గణేశ పంచరత్న మాల విన్నారు. ఇంతటితో నేటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 వచ్చేదాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో మరికొద్దిసేపట్లో 6:45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 6:55కు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 7:05కు అంబటి అల్ల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం

ಶೀರ್ಷಿಕನ ನೇತ್ರದಾನಂ ಸಂಪೂರ್ಣ ಅವಗಾಹನ. ನಿರ್ಮಲ್ಕು ಚೆಂದಿನ ನೇತ್ರ ವೈದ್ಯುಲು ಡಾಕ್ಟರ್ ಯು ಕೃಷ್ಣಂರಾಜತೋ ಮುಚ್ಚಿಟುಂಟದಿ ಭೇಟಿ. ಶೀರ್ಷಿಕನ ಜಲಶಕ್ತಿ ಅಭಿಯಾನ್ ತೆಲಂಗಾಣ ಜಲಸಿರಿ ಪಥಕಂಲೋ ಭಾಗಂಗಾ ನಿರ್ಮಲ್ ಜಿಲ್ಲಾಲೋ ಚೇಪಟ್ಟಿನ ಕಾರ್ಯಕ್ರಮಾಲ ಗುರಿಂಚಿ ನಿರ್ಮಲ್ ಜಿಲ್ಲಾ ಗ್ರಾಮೀಣಾಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿ ಡಾಕ್ಟರ್ ಕೊತ್ತಪಲ್ಲಿ ವಿಜಯಲಕ್ಷ್ಮಿತೋ ಮುಚ್ಚಿಟುಂಟದಿ. ಇಂಕಾ ಶೃಣವಾಮ ಸಂಸ್ಕೃತಂ ಸಂಸ್ಕೃತಾನ್ನಿ ವಿಂದಾಂ ದೌರ್ಬಲ ಪ್ರಭಾಕರ ಶಾಸ್ತ್ರಿ ಅಂದించే ಲಘು ಪ್ರಸಂಗ ಮಾಲಿಕ మొదటి భాగం ప్రసారమవుతది. 8 గంటల హిందీల వార్తలు 8 పావుకు ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఎనిమిదిన్నరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 65వ భాగం వినవచ్చు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. 8:45 నుంచి 10 సింగిడిల సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 నుంచి పగటికి 3 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. మధ్యలో 12:30 1:10 తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. 2 ఆంగ్లంలో 2:30 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. పగటికి 3 నుంచి 5 హిందీ వివిధ్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 5 మాట చెప్పుండ్రి పాట అయినుండ్రిలా మీ మాటలు మీకోసం పాటలు ప్రసారమవుతాయి. 5:30 కతిందాం కార్యక్రమంలో చంద్రప్రతాప్ కంతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుంచి ఎవరా క్షుద్ర ప్రాణి అనే కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. ఆ తర్వాత కన్నెగంటి అనసూయ రచించిన పెద్దల మాట కథా సంపుటి నుంచి మెలకువ అనే కథను వినిపిస్తారు జీ జ్యోతి. అబ్బురపరిచే ఆదివాసుల కళ ఓజ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది 5:45. పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక భజనలు వినవచ్చు. ఆ తర్వాత పుట్నూర్కు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సంత్ జ్ఞానేశ్వర్ భజనలు కూడా వినవచ్చు. పొద్దుకి 7:30 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో అపరాల సాగులో మెళకువలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చటుంటది. ఆ తర్వాత సేంద్రియ ఎరువులు వాటి ప్రాముఖ్యత ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో ముచ్చటుంటది. 8 హుషారుల హుషారైన పాటలు ప్రసారమవుతాయి. 8:45 హిందీలో వార్తలు, 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవలాధారావాహిక 66వ భాగం ఉంటుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. 9:45 చెవికింపు కార్యక్రమంలో ప్రేమ్ జాషువా మనీష్ వ్యాస్ల స్వర రచనలుంటాయి. 10 మావ కార్యక్రమంలో గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మర్సకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 8వ భాగం ఉంటుంది. 10:30 మధురిమలో పూర్తిగా హాయైన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఇయ్యల పొద్దునిండా మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 కాస్తున్నది. మరికొద్దిసేపట్లో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వార్తల వివరాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పన, లోపలి ఆకృతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల లోపలి ఆకృతులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధుల బృందం ఈ సందర్భంగా భవనాల లోపలి ఆకృతులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించింది. ఈ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే బొగ్గు వేలంలో ఆ బ్లాక్ను చేర్చి సింగరేణి సంస్థకు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా కేటాయింపులు రద్దయినట్లు పేర్కొంటూ,
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్డ్ ఫీల్డ్ జోన్ లో కోయగూడెం బ్లాక్ 3 సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇది సుమారు 120 మిలియన్ టన్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13 కి సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనియోస్తాం.
0: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్ఫూర్తిదాయ ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ద, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్టాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న ఉపకార వేతనం, ఇతర ప్రయోజనాలను పరిశీలించారు.

0: బట్టి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట సచివాలయంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: జూడాలు కూడా సమ్మె విరమించారు. ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితులు దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదేవిధంగా పీజీలకు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితులు దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ జోడి పుల్లెల గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్తో కలిసి గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ హైదరాబాదులో ముఖ్యమంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా జయంతి ఈరోజు. ప్రస్తుత మాసిడోనియాలో 1910 ఆగస్టు 26వ తేదీన ఆమె జన్మించారు. ఎక్కడో పుట్టి సేవ చేయాలనే సంకల్పంతో భారత్కు వచ్చిన ఆమె కలకత్తాలో కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవ అనే పేరు గుర్తుకు రాగానే మదర్ థెరీసా పేరును గుర్తుకు చేసుకునే స్థాయిలో ఆమె ప్రజల మనసులో స్థానం సంపాదించారు. మానవ సేవ కన్నా మిన్నలేదని చాటిన మదర్ థెరీసా భారత్లో ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం లక్ష్యాలను అధిగమించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో మంత్రి నిన్న దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి, ఆస్తుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించి ఇప్పటికే 86% లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 6,18,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 5,32,00,000 పైగా మొక్కలు నాటినట్లు మంత్రి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఘనమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను రెండు లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840 కోట్ల 41 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అవసంరచనా సేవాభ్యః యథాసంభవం సామాన్యోపయోగమార్గాణాం సంభావనాః అన్వేష్టుం ఆవశ్యకత అస్తీతి. విశేషతయా ప్రముఖ పరివహన్ అవసంరచనా పరియోజనానాం నిర్మాణ సమయే సేవాతీర్థే ప్రగతిః ఇత్యస్య 53వ ఉపవేశనస్య అధ్యక్షతాం కురవన్ శ్రీమోదీ మంత్రాలయేభ్యః రాజ్యేభ్యః ప్రావిధిక ఆర్థిక సంభావనాః దృష్ట్వా యోజనా నిర్మాణస్య స్తరే ఏవ ఏతాదృశాన్ ఏకీకృతోపాయాన్ పరీక్షితుం ఆహ్వానం కృతవాన్. సహ ఉక్తవాన్ యత్ కార్యాన్వయనస్య శీఘ్రతయా సహ గుణవత్తాయాః విషయే కోపి సంధిః న భవేత్. అసౌ మంత్రాలయేభ్యః రాజ్యేభ్యః కార్యాన్వయన సంస్థానేభ్యశ్చ ఆధునిక ప్రౌద్యోగికీనాం అంగీకరణాయ ప్రత్యేకస్మిన్ చరణే గుణవత్తా నిశ్చయం పర్యవేక్షణం చ సుదృఢీకర్తుం ఆహ్వానం కృతవాన్. ఉపవేశనె శ్రీమోదీ రేలపట్టికా మార్గ విద్యుత్ క్షేత్రాణాం షట్ ప్రముఖాణాం అవసంరచనా పరియోజనానాం సమీక్షాం కృతవాన్. ఏతాః పరియోజనాః నవరాజ్యేషు విస్తృతాః సంతి అథ చ తాసాం సమగ్ర వ్యయః 30,000 కోటి రూప్యకాధికః అస్తి. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః ఉక్తవాన్ యత్ ప్రత్యేకస్మిన్ క్షేత్రే అగ్రస్థానం ప్రాప్తుం భారతస్య ఆంతరిక సురక్షా అధికం సుదృఢా కరణీయా. నవదిల్ల్యాం రాష్ట్రీయ సురక్షా రణనీతి సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయన్ శ్రీశాహః ఉక్తవాన్ యత్ 47,000 అధిక 2,000తమ వర్షం యావత్ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః వికసిత భారతస్య దృష్టిం సాకారయితుం సుదృఢా ఆంతరిక సురక్షా అత్యావశ్యకీ అస్తి. మంత్రిణా ఉక్తం యత్ ప్రశాసనేన మాదకద్రవ్యసంబద్ధాః సమస్యాః నక్సలవాదః అథ పూర్వోత్తరక్షేత్రస్య చ సమాహ్వానాని సఫలతయా నిరాకృతాని. ఏతాసాం ఉపలబ్ధీనాం శ్రేయః అసౌ రాజ్యారక్షిబలాయ కేంద్రీయాభికరణేభ్యః తథా కేంద్రీయ సశస్త్రారక్షిబలేభ్యః ప్రదత్తవాన్. భారత చీన దేశయోః మధ్యే ద్వైపాక్షిక సంబంధస్య నిరంతర వికాసాయ ప్రగత్యై చ భారత చీన సీమాక్షేత్రేషు శాంతి స్థాపనస్య మహత్వం భారతం ప్రతిపాదితవాన్. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః ఫీజింగ్ నగరే చీన విదేశ మంత్రిణా వాంగ్ ఈ ఇత్యనేన సహ భారత చీన సీమా ప్రశ్న విషయేషు విశేష ప్రతినిధీనాం వార్తాయాః 25వ చరణస్య సహాధ్యక్షతాం కృతవాన్. విదేశమంత్రాలయః ఏకస్మిన్ వక్తవ్యే అవదత్ యత్ ఉభౌ ప్రతినిధి తేషాం సమగ్రం దీర్ఘకాలికం చ హితం దృష్ట్వా సీమ ప్రశ్నె రాజనైతిక సమాధానస్య ప్రయత్నాన్ అనువర్తయితుం సహమతౌ అభవతాం. ఉభౌ పక్షౌ 24వ అక్టోబర్ మాసే కజాన్ నగరే గతవర్షే అగస్త్ మాసే తియాచిన్ నగరే చ స్వనేతృభిః ప్రాప్తానాం మహత్వపూర్ణ సర్వసమ్మతీనాం కార్యాన్వయనే ప్రగతిం అభిలక్షితవంతౌ. उपभोक्तृ कार्य विभागस्य सचिव निधि खरे इत्येषा अकथयत् यत् कांदा एक्सप्रेस यानम् दिल्ली नगरम् प्रति प्रायः 800 मैट्रिक टन परिमितम् पलाण्डुः आनयन् अस्ति। सामाजिकान्तर्जालीये पटले सचिव अवदत् यत् नाफेड एनसीसीएफ तथा

0: केंद्रीय भंडार केंद्रेषु पलाण्डुः 35 रूप्यकाणि प्रति किलोग्राम मूल्येन विक्रियते। कांदा एक्सप्रेस यानम आरंभे चेन्नई एर्नाकुलम मदुरई गुवाहाटी इत्येतेषु स्थानेषु प्राप्स्यति इति सा संसूचितवती इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు జిల్లా సమాచార లేఖ. మెదక్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తున్నారు శ్రీ జి గంగారాం గౌడ్.
2: మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించగా వారికి జ్ఞాపికలతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు సన్మానం, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద 110.84 కోట్ల గ్యాస్ సిలిండర్ల రాయితీ, గృహజ్యోతికి 108.80 కోట్ల మహాలక్ష్మి ద్వారా 161.49 కోట్ల అందజేసినట్లు వివరించారు. మెప్మా ద్వారా మహిళా సంఘాలకు 3.50 కోట్ల రుణాల చెక్కును అందజేశారు. ఈ పథకాలు ప్రజల ఆర్థిక బలోపేతానికి తోడ్పడుతున్నాయని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు ప్రతి మండలంలోని ఒక తపాలా కార్యాలయంలో ఉచితంగా ఆధార్ సేవలు అందిస్తున్నామని జిల్లా పర్యవేక్షకులు విజయ్ కుమార్ చెప్పారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, విద్యా ఉద్యోగ దరఖాస్తులకు ఆధార్ తప్పనిసరి కావడం వల్ల ప్రత్యేక శిబిరాల ద్వారా నిరంతరం కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. నవజాత శిశువుల పేర్ల నమోదుతో పాటు చిరునామా, ఇతర వివరాలు మార్పులు చేసుకునే అవకాశం కూడా ఈ కేంద్రాల్లో కల్పించామని వ్యాఖ్యానించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల నిత్యం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు చొరవతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారంతో 44వ జాతీయ రహదారి రామంబపేట బైపాస్ సర్కిల్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 39 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ పనులను 18 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని రఘునందన్ రావు సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. గత 20 ఏళ్లుగా కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలకు చెందిన అనేక మంది ప్రయాణికులు ఈ సర్కిల్ వద్ద జరిగిన ప్రమాదాల్లో మరణించారు. ఈ ఘోర ప్రమాదాలకు అడ్డుగట్టు వేసేలాగా మనోహరాబాద్ నుండి రామాంబపేట వరకు 50 కిలోమీటర్ల మేరకు ఆర్ఓబీ పనులకు నిధులు విడుదల కావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. మెదక్ జిల్లాలో పట్టు పరిశ్రమ, ఆయిల్ పామ్ సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారని ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ చెప్పారు. సారవంతమైన నేలలు ఉండడం వల్ల ప్రస్తుతం 60 ఎకరాల్లో ఉన్న పట్టు సాగును ఈ ఏడాది మరో 25 ఎకరాలకు విస్తరించేందుకు కౌడిపల్లి, వెల్దుర్తి, చెగుంట తదితర మండలాల రైతులు సిద్దంగా ఉన్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డున్న రైతులకు మల్బరీ తోట నిర్వహణకు 2 ఏళ్లకు 70,000 రూపాయలు, పురుగుల పెంపకం గదికి 90,000 రూపాయలు రాయితీ ఇస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయించే ఈ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తోంది. వీటితో పాటు ఆయిల్ పామ్ రైతులకు గెలలు కోసే కత్తులు, నిచ్చెన్లు, ట్రాక్టర్ ట్రాలీలు వంటి పరికరాలను 50% రాయితీపై అందజేస్తున్నారు. ఆషాఢ మాసంలో అమ్మవార్లకు పూజలు కాకుండా బోనాలు ఊరూరా సంబరంగా చేసుకుంటున్న ఆడపడుచులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలుచోట్ల బోనాలుత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామాల్లో మహిళలు గ్రామదేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, యువతుల నృత్యం ప్రదర్శనతో అంగరంగ వైభవంగా ఆషాఢమాసం బోనాలు నిర్వహించుకున్నారు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటివరకు 72.48% మాత్రమే పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 293,668 మంది రైతులుండగా ఇప్పటివరకు 212,865 మంది మాత్రమే నమోదు చేసుకున్నారని, ఇంకా 80,803 మంది మిగిలి ఉన్నారని అధికారులు చెప్పారు. నమోదు 100% పూర్తి కాకపోతే కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని వివిధ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్పందించిన జిల్లాధికారులు వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టి రైతు రిజిస్ట్రేషన్ను 100% పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పారదర్శకమైన సేవల కోసం రైతులందరూ నమోదు చేసుకోవడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

మెదక్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందించారు శ్రీజి గంగారాం గౌడ్. ఈనాటి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: కూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వార్తల వివరంగా, ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడే సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సేవా తీర్థిలో జరిగిన ప్రగతి 53వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రణాళిక దశలోనే మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు సాంకేతికతను, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సమీకృత విధానాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మోదీ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 6 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అగ్రిస్టాక్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ఎన్ఎస్ఎస్సి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పటిష్టమైన అంతర్గత భద్రత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సమస్య, నక్సలిజం, ఈశాన్య ప్రాంతంలోని సవాళ్లు తీవ్ర సంక్షోభాలుగా మారకముందే గత ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఉంటే దేశం దశాబ్దాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఈ 3 అంతర్గత భద్రతల సమస్యల్లో ఉన్న క్లిష్టమైన సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ ఘనత సాధించడంలో రాష్ట పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఐఎఫ్లు కృషి చేశాయని హోంమంత్రి అభినందించారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని ముందుగానే అడ్డుకునే వ్యూహాలను రూపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్సి వేదిక రాబోయే 15-20 ఏళ్ల పరిస్థితులను విశ్లేషించాలని ఆయన సూచించారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. వ్యవసాయ విద్యాబోధన విధానంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనవసరమని మంత్రి అన్నారు.
1: రాజకీయ పరిస్థితులకే అగ్రి ఎడ్యుకేషన్ కేసీ హోని చాహియే ఆజ్కి చునౌతియా హై క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తీ హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగోం కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థి నికల్తే హై ఉన్కా కేసే భవిష్య బెహతర్ హో ఔర్ వో కృషి కో కేసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కేసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమావేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కాగా ఇప్పటి వరకు ఈ పథకం కోసం 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారని, 6,52,000కు పైగా దరఖాస్తులు తుది దశలో పూర్తయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చట్టబద్దమైన హోదా కల్పించడం, ఆ సంస్థలో సంస్కరణలు చేపట్టడంపై రూపొందించిన ముసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నివేదికపై

0: ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఎన్టీఏ సంస్కరణలు దాని బలోపేతం చేయడానికి సంబంధించిన నివేదికను కమిటీ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని ఈ కమిటీ 382వ ముసాయిదా నివేదికను చర్చించి ఆమోదించడానికి ఆరవసారి సమావేశమైంది. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల 20వ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో కలిసి సహాధ్యక్షత వహించారు. సరిహద్దు సమస్యలపై ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇరు దేశాల సమగ్ర దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో సరిహద్దు సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే దిశగా తమ కృషిని కొనసాగించాలని వారు అంగీకరించారు. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాష్టపతి పిలుపునిచ్చారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7వ భారత్ మొరక్కో సంయుక్త కమిషన్ సమావేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, మొరక్కో పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఒమర్ హెజీరా సహాధ్యక్షత వహించారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నిన్న వెల్లింగ్టన్లో 2వ దశ రక్షణ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు సముద్ర భద్రతను పెంపొందించడం, ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకారంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృందాలు సమగ్ర చర్చలు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2030లో పేర్కొన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడంపై వారు కీలకంగా చర్చించారు. పంచ్కులాలో నిన్న జరిగిన 14వ ఇండియన్ అథ్లెట్ సిరీస్ 2026 పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విక్రాంత్ పంచాల్ మొహమ్మద్ అజ్మల్పై విజయం సాధించారు. మహిళల హ్యామర్ త్రోలో తన్యా చౌదరి, అనుష్క యాదవ్ మరోసారి మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800 మీటర్ల పరుగులో కవిత విజయం సాధించారు. మహిళల 5000 మీటర్ల విభాగంలో భారతి మొదటి స్థానాన్ని సాధించారు. వాతావరణం: అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే జార్ఖండ్, కేరళ, మాహే మధ్య, మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:15 దాటి 15 సెకండ్లు.

అంబట్యాల సంగతులు. మీ దోస్తు లెక్క, మీ ఇంటి పెద్ద మనిషి లెక్క మీకెన్నో ముచ్చట్లు చెప్పే అంబట్యాల సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఈలటి కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన నేత్రదానం సంపూర్ణ అవగాహన నిర్మల్కు చెందిన నేత్ర వైద్యులు డాక్టర్ యు కృష్ణంరాజుతో ముచ్చట భేటీ శీర్షికన జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో ముచ్చట శృణవామ సంస్కృతం సంస్కృతాన్ని విందాం దూర్బల ప్రభాకర శాస్త్రి గారు అందిస్తున్న లఘుప్రసంగ మాలిక మొదటి భాగం మొదలైన అంశాలుంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈయల్లటి తిథి వార నక్షత్రాలు తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి, బుధవారం. వాతావరణం. జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెంటీగ్రేడ్గాను, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెంటీగ్రేడ్గాను ఉంది. గాలిలో తేమ 82% ఉంది. గాలి నాణ్యత మన జిల్లాలో 78 పాయింట్లతో సంతృప్తికరంగా ఉంది.

మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 ఎఫ్ఎం, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని. ఈ ప్రసారాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ ప్రసారాన్ని నేరుగా వినవచ్చు. అందుకు మీరు చేయవలసిందల్లా, న్యూస్ ఆన్ ఎయిర్ అనే ఒక చిన్న మొబైల్ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని, ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని తెరిచి పైన ఎడం వైపు కనిపించే లైవ్ రేడియో అనే మీట నొక్కితే కింద కేంద్రాల పట్టికొస్తుంది. దాంట్లో ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని ఎంచుకొని నొక్కితే ఈ ప్రసారాలు మీకు నేరుగా వినిపిస్తాయి. మీ ఫోన్లోనే మీరు ఎక్కడున్నా సరే వినవచ్చు.

0: నా పేరు డాక్టర్ ఎం సునీల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన విభాగం, వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్. ముఖ్యంగా చూసుకుంటే మన ఆదిలాబాద్ జిల్లా అనగానే గుర్తుకొచ్చేటటువంటి ప్రధాన కూరగాయ పంట టమాటా. టమాటాను మనం సంవత్సరం పొడవునా కూడా సాగు చేసుకోవచ్చు, మూడు కాలాల పాటు, ఖరీఫ్, రబీ, అదేవిధంగా ఎండాకాలంలో కూడా. అయితే ఇప్పుడు ఆల్రెడీ రైతులు ఎవరైతే నాటుకున్నారో, ఖరీఫ్ లో నాటినటువంటి టమాటా ఇప్పుడు పూత, పిందె మరియు కాయ ఎదిగే దశలో కనబడుతున్నది. ఇటువంటప్పుడు ఏంటంటే మనము నీటిలో కరిగే పోషకాలు ఉంటాయి, 19, 19, 19 అలాంటి పోషకాలను లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పైపాటుగా పిచికారీ చేసుకుంటే గనక మొక్కల ఎదుగుదల అనేది బాగుంటుంది. అదేవిధంగా కొంతవరకు పూత కూడా రాలిపోతున్నది, అదేవిధంగా పిందె ఎదుగుదల కూడా తక్కువగా కనబడుతున్నది. ముఖ్యంగా ఇంకొక కారణం ఏంటంటే ఈ సమయంలో అంటే ఈ వర్షాలు కురవడం, అదేవిధంగా మబ్బులతో ఉన్నటువంటి వాతావరణంలో మనకు రెండు రకాల తెగుళ్ళు అనేవి కనబడతా ఉన్నాయి. ఆకుమాడు తెగులు ఒకటి, అదేవిధంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేవి రెండు కనబడుతున్నాయి. ఆకుమాడు తెగులు వల్ల ఏంటంటే ఆకులు గోధుమ రంగులోకి మారిపోయి మాడిపోయినట్లుగా అయ్యి ఆకులు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఆకుమాడు తెగులను నివారించడానికి రైతులు ముఖ్యంగా ఈ క్లోరోతెలోనిల్ అనేటటువంటి శిలీంద్ర నాశిని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ క్లోరోతెలోనిల్ ని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు గాని 2 గ్రాముల చొప్పున గాని పిచికారీ చేసినట్లయితే గనక ఈ ఆకుమాడు తెగులను నివారించవచ్చు. అదేవిధంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కూడా, ఇది కూడా తీవ్రంగా ఆశించి నష్టపరుస్తుంది. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కూడా ఆకుల మీద, అదేవిధంగా లేత కొమ్మల పైన కూడా ఆశించి ఈ ఆకులు రాలిపోయే విధంగా నష్టపరుస్తుంది. దీన్ని నివారించడానికి మనం ఏంటంటే ఒక 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల వరకు కాపర్ ఆక్సిక్లోరైడ్, అదేవిధంగా 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ మందుని కలిపి పిచికారీ చేస్తే గనక ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులను కూడా నివారించుకోవచ్చు. ఈ టమాటాలు ఈ విధంగా చేసినట్లయితే గనక ఈ ప్రస్తుత పరిస్థితుల్లో టమాటా పంటలో ఎదుగుదల బాగుండి మంచి దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూత రాలిపోవడానికి కూడా నివారించుకోవచ్చు. ఒకవేళ అన్ని జాగ్రత్తలు చేపడుతున్నా కూడా మనకు పూత రాలడము, పిందె రాలడము ఎక్కువగా ఉన్నట్లయితే గనక టమాటా లోపల మనకు ప్లానోఫిక్స్ అనేటటువంటి ఈ యొక్క గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉన్నదో దీన్ని మనము 10 లీటర్ల నీళ్ళలో 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే గనక ఈ పూత రాలడాన్ని నివారించవచ్చు.
1: ఇంతవరకు టమాటా పంటలో పోషకాలు, తెగుళ్ల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ ఇచ్చిన యోసం సలహా ఇన్నారు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనసు నిండా అమ్మటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ఈరోజు 26వ తేదీ, ఈరోజుకున్న విశేషాలని ఒకసారి గమనిస్తే సమాజ సేవకురాలు మదర్ థెరెసా జయంతి, ప్రసిద్ధ కవి రచయిత ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారి జయంతి, నటుడు సురేష్ పుట్టినరోజు, నటి మహేశ్వరి పుట్టినరోజు, అలాగే మిలాదున్ నబీ పండగ కూడా ఈరోజు జరుపుకుంటున్నారు. ఇంకా జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు కూడా నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ప్రతి సంవత్సరం 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తారు. కాలపరిమితి 15 రోజులు ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే మరణానంతరం నేత్రదానం చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అంధుల జీవితాల్లో వెలుగులు నింపడం. ఒకరు నేత్రదానం చేయడం ద్వారా 2 అంధులకు చూపు ప్రసాదించవచ్చు. మరణించిన 4 నుంచి 6 గంటల లోపు కళ్లను సేకరించాల్సి ఉంటుంది. వయస్సు, లింగభేదంతో సంబంధం లేకుండా కళ్లద్దాలు వాడేవారు, బీపీ, షుగర్ ఉన్నవారు కూడా నేత్రదానం చేయవచ్చు. నేత్రదానం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇలాంటి పానం పదిలం శీర్షికన నేత్రదానం సంపూర్ణ అవగాహన. ఈ శీర్షికన నిర్మల్ జిల్లాకు చెందిన నేత్ర వైద్యులు డాక్టర్ యు కృష్ణంరాజుతో ముచ్చట వారితో ముచ్చట పెడుతున్నారు. సుమనస్పతి రెడ్డి.
3: డాక్టర్ కృష్ణంరాజు గారు, గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా 2-3 దశాబ్దాలుగా, ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా నేత్రదానం ఆవశ్యకత, నేత్రదానం యొక్క అవసరం, దీని గురించి చాలా వింటూ ఉన్నాం.
4: అవునండి.
3: అయితే ఈ నేత్రదానం అంటే అసలు ఏమిటి? కన్ను మొత్తం దానం చేస్తామా, ఏమిటి దానం చేస్తాం దాని గురించి, తర్వాత ఈ నేత్రదానం ఎవరికి మేలు కలిగిస్తుంది, ఎటువంటి వాళ్ళు నేత్రదానం చేయవచ్చు, నేత్రదానం పొందాలనుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ సమస్యల కోసం వాళ్ళు ఆ నేత్రదానం పొందవచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేత్రదానం అంటే అసలు కంటిలో ఉన్న భాగాల్లో ఎన్నింటిని మనం దానం చేయవచ్చు?
4: ఈ నేత్రదానం అన్నది ఒక మంచి అవగాహన గల విషయం. ఎందుకంటే నేత్రదానం మహాదానం అని చాలా చోట్ల కూడా ఈ మధ్య మనం వింటున్నాం. ఎందుకంటే ఈ నేత్రాల్లో ఎన్నో సమస్యలుంటాయి కంటిలో. అంటే నేత్రంకు ఏ సంబంధించిన సమస్య అయినప్పటికీ చూపును మనం ప్రధానంగా మనం దాన్ని దృష్టి సారించాల్సిన అవసరం కదా. అందులో నేత్రంలో అంటే కంటిలో అతి ముఖ్యమైన భాగం ఏమిటంటే నల్లగుడ్డు, కార్నియా, మనకు బయట కనిపించే కార్నియా అంటారు. అయితే ఈ కార్నియా మనకు ఈ ముఖ్యంగా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, దెబ్బలు తాకినప్పుడు, ముఖ్యంగా ఈ బాణం లాంటివి, ఈ ఇనుము తృప్పు లాంటివి పడ్డప్పుడు కానీ, లేకపోతే పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ, లేకపోతే ప్రమాదవశాత్తు గాయాల పాలైనప్పుడు కానీ, లేకపోతే కెమికల్స్, ముఖ్యంగా యాసిడ్ కెమికల్స్ లాంటివి కళ్ళల్లో పడ్డప్పుడు కానీ, వీటన్నిటి వల్ల ఈ నల్లగుడ్డు చాలా పారదర్శకమైన నిర్మాణం అన్నమాట. ఇది బయట ఎట్లా ఉంటుంది, మన గాజు ఎట్లా ఉంటుంది, గ్లాస్ గాజులో మనకు లోపల గాజు బీకర్లో నీళ్లు పోసినప్పుడు లోపల మనకు ఏముందో మనకు బయట కనిపిస్తుంది, కటకం లాంటిది. ఆ కటకం అంటే లోపల లెన్స్ ఉంటుంది. కానీ గాజు గ్లాస్ని తీసుకున్నట్టయితే ఎట్లా పారదర్శకంగా ఉంటుందో ఈ నల్లగుడ్డు పొర కూడా అటువంటిది అనమాట. ఇటువంటి పారదర్శకమైన పొర ఇటువంటి ప్రమాదాలకు, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు దెబ్బతినిపోతుంది అనమాట. దెబ్బతిని మొత్తం పాడైపోతుంది. కానీ మిగతా భాగాలన్నీ బాగానే ఉంటాయి, లోపల రెటీనా కానీ నర్వ్ కానీ అవన్నీ బాగానే ఉంటాయి. అటువంటప్పుడు అంటే మిగతా కన్నులోని అంతర్నిర్మాణాలన్నీ బాగుండి కేవలం కార్నియా ఒక్కటి మాత్రమే పాడైనప్పుడు ఈ కార్నియాను మనము ఇంకొకరి నుంచి, అంటే ఎవరైనా చనిపోయిన వారి నుంచి, మనం ఒక కార్నియా భాగాన్ని మాత్రమే తీసుకుని వేరే వాళ్ళకైతే ఎవరికైతే అవసరం ఉందో, ఏ విధంగా చూపును కోల్పోయారో, ఈ కార్నియా యొక్క సమస్య వల్ల ఎవరి దృష్టి కోల్పోయారో వాళ్లకు ఈ కార్నియాను మేము తీసమరుస్తాం అన్నమాట. దాన్నే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అంటే ఏమిటి చివరి చెప్పేది, కార్నియా వల్ల ఎవరైతే అంధత్వాన్ని పొందుతారో వారికి మళ్ళీ చూపు ప్రసాదించేందుకే ఈ నేత్రదానం ఉపయోగపడుతుంది. తప్పగాని రెటినా వల్ల లోపం వలన, ఆప్టిక్ నర్వ్ అంటుంది కంటి నరం, దానివల్ల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఈ యొక్క నేత్రదానం మనకు ఉపయోగపడదు.
3: నేత్రదానం అనగా మనం కార్నియా అనే దాన్ని మాత్రమే అంతరించిన తర్వాత మన కార్నియా మంచి ఆరోగ్యంతో ఉంటే, మన కన్ను మంచి ఆరోగ్యంతో ఉంటే ఇంకెవరికైనా ఇవ్వచ్చు.
4: ఉన్నప్పుడు
3: కార్నియాకి సమస్యలు తక్కువే వస్తాయి,
4: తక్కువ వస్తాయి. కానీ వచ్చినప్పుడు వాటిని మనం ఈ రకంగా, అది కూడా ఎప్పుడు చేస్తారు, కార్నియాకు సమస్య రాగానే చేయరండి, మొత్తం కార్నియా మొత్తం మచ్చ ఏర్పడ్డాయి, ఆ కార్నియా పనికి రాకుండా పోయింది. ఈసారి జాతీయ అంధత్వ నివారణ సంస్థ లెక్క వేసింది, సుమారు భారతదేశం అంతటా 120,000 పైగా కార్నియా అంధత్వంతో బాధపడుతున్నారు భారతదేశం అంతటా. అయితే వాళ్ళు ఏమంటారంటే, ఈ 120,000 కార్నియా అంధత్వంతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ కార్నియా అంటే నల్లగుడ్డు కనుక వాళ్లకు నేత్రదానం లభిస్తే చూపును మనం ప్రసాదించవచ్చు.
3: ఇది ఎవరికి ఖర్చు లేని పని, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ దానం చేస్తే 120,000 మందికి దేశంలో అవకాశం ఉంది. కానీ ఈ 120,000 వరకు ఎవరైతే ఉన్నారో ఈ కార్నియా వ్యాధి పీడితులు, వాళ్ళలో ఎంతమందికి లభిస్తున్నాయి కార్నియా, అసలు దానం ఎంతవరకు?
4: అయితే దానివల్ల కూడా అవగాహన తక్కువ ఉందండి, అవగాహన చేయాలి. అందుకని ఏమంటామంటే, మేము మోటివేషన్ ఏ విధంగా చేస్తామంటే, మరణించిన తర్వాత మళ్ళీ జీవించే అవకాశం మనకు నేత్రదానం, మరణించిన తర్వాత మళ్ళీ జీవించే అవకాశం, మళ్ళీ జీవించడమే కాకుండా ఈ ప్రపంచాన్ని తిరిగి చూసే అవకాశం కేవలం నేత్రదానంతో సాధ్యం. కాబట్టి నేత్రదానం చేయండి, మరొకసారి జీవించండి, మరొకసారి మీరు
3: కంటి చూపు ద్వారా జీవించండి.
4: మరొకటి, ఒక్కరు రెండు కళ్ళు దానం చేస్తారు కదండి, ఏ ఒక్కరికైనా సమస్య ఒక కన్ను ఉంటుంది, కాబట్టి ఒక్కరి కన్ను ఒక్కరు దానం చేయడం వల్ల ఇద్దరికి దృష్టి ప్రసాదించవచ్చు మనం.
3: సరే, ఈ కంటి దానం చేయాల్సిన వాళ్లకు ఏమైనా అర్హతలు ఉన్నాయా, ఏ వయసులో చేయవచ్చు, ఏ వయసు
4: దానం ఎవరు చేయవచ్చు అంటే నేత్రదానము నిజానికైతే ఈ యొక్క మేజర్ 18 సంవత్సరాల నుంచి ఎవరైనా చేయొచ్చు అండి, ఎంత వయసును చేయొచ్చు. వారి నల్ల గుడ్డు మాత్రం కార్నియా ఆరోగ్యవంతంగా ఉండాలి. కొన్ని జబ్బులు కూడా ఉన్నాయండి, కొన్ని ఎగ్జాంపుల్ అంటే ప్రమాదవశాత్తు చనిపోతారు. కొందరేమో స్నేక్ బైట్ అంటాం, కొందరు పాయిజనస్ పురుగుల మందు ఇటువంటివి తీసుకోవడం వల్ల, కొందరు కొన్ని ఇన్ఫెక్షన్స్ తో బాధపడతారు, హెచ్ఐవి ముఖ్యంగా ఎయిడ్స్ వైరస్ కానీ రేబిస్ వైరస్ ఇటువంటి వైరల్ జబ్బులు, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ కొన్ని, అటువంటి జబ్బులతో మరణించిన వారు కార్నియాను దానం చేయడానికి నిజంగా సముచితం కాదు, వారిని తీసుకోమన్నమాట. మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకోవచ్చు.
3: సరే, ఇప్పుడు కంటి దానం చేయాలనుకునే వాళ్ళు ఏ వయసులోనైనా నమోదు చేసుకోవచ్చు, ఎక్కడ నమోదు చేసుకోవాలి?
4: యాక్చువల్గా దీనికి ఐ బ్యాంక్స్ ఉన్నాయండి, ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ బంజారా హిల్స్ వాళ్ళు, ఐ బ్యాంక్ ఒకటి ఉంది. మనం ఇప్పుడు కన్ను ఇవ్వగానే నేరుగా ఇప్పుడు తీసుకుని పోయి ఇదంతా ఈ ప్రక్రియ అంతా అండి 6 గంటలు జరిగిపోవాలండి. చనిపోయిన విత్ ఇన్ 1-2 అవర్స్లో మాకు ఇన్ఫామ్ చేస్తే డాక్టర్ గారు లేదా టెక్నీషియన్ వచ్చి ఆ కన్ను తీసుకోవడం, దాన్ని భద్రంగా భద్రపరిచి దాన్ని ల్యాబ్కు పంపించడం, ల్యాబ్ వాళ్ళు దాన్ని ప్రిజర్వ్ చేసుకుని ఐ బ్యాంక్ పంపించడం, నెక్స్ట్ డే మళ్ళీ ఏ సదరు కార్నియా అంధత్వంతో బాధపడుతున్న రోగికి ఈ యొక్క కార్నియాని అమర్చడం, ఇదంతా 24 గంటలు జరిగే ప్రక్రియ అండి.
3: అందువల్ల దానము చేసే ఇష్టం నాకు ఉంది, దానం చేయదలుచుకున్నాను నేను అంతరించిన తర్వాత అని మనం ముందే నమోదు చేసుకుంటే మనం ఎవరిని సంప్రదించాలనే విషయం కూడా మనకు తెలుస్తుంది, మన కుటుంబాలకు తెలుస్తుంది.
4: తెలుస్తుంది, అందుకని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు ఐ బ్యాంక్ అండ్ ఐ డొనేషన్ గురించి, చిరంజీవి ఐ ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నారు, ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు
3: మారుమూల ప్రదేశాల్లో కూడా వచ్చి తీసుకునే వీలుందా?
4: ఆ ఉందండి. అవును, దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటివేషన్ కావాలి,
3: మోటివేషన్ కావాలి,
4: కుటుంబ సభ్యుల
3: తర్వాత కుటుంబ సభ్యుల
4: సహకారం కూడా కావాలి.
3: వాళ్ళు ముందుగా ఈ మనిషి కంటి దానం చేసి ఉంటే ఇది ఎవరికి దీని సమాచారం తెలియజేయాలో వాళ్ళు తెలియజేయాలి.
4: సక్షమ అని సమదృష్టి క్షమత వికాస్ ఏవం అనుసంధాన్ మండల్ అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దివ్యాంగుల గురించి పనిచేస్తున్న ఒక స్వచ్ఛ సంస్థ ఉంది, వాళ్ళు కూడా నేత్రదానం గురించి ఒక మంచి అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. కాబట్టి ఇట్లా చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా నేత్రదానం గురించి చాలా విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఎంతమంది ప్రచారం చేసినా కూడా మన నుంచి కూడా మనకు అంటే స్వీయ స్ఫూర్తి అవసరం మనకు, ఎందుకంటే స్వార్థంతో మనిషి ఆలోచించి చివరికి ఏం చేస్తున్నాడంటే తన తదనంతరం కూడా తన శరీర భాగాలు కూడా ఎవరికి ఉపయోగపడద్దు అన్న విధంగా ఆలోచిస్తున్నాడు. కాబట్టి తను మరణించిన తర్వాత ఈ అవయవాలు కూడా ఈ మట్లో కలిసిపోవాలన్న ఒక
3: విధమైన
4: స్వార్థ దృష్టితోనే ఉన్నాడు. కాబట్టి నేత్రదానం వాటితో పాటు అన్ని అవయవాలు, ముఖ్యంగా ఈ రోజుల్లో కిడ్నీ కానీ గుండె కానీ ఇవన్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ చాలా అంటే అవయవ దానం గురించి ఈ మధ్య కాలంలో చాలా మంచి ప్రచారం కానీ వాటి గురించి మంచి అవగాహన కలిగింది. చాలా మంది తల్లిదండ్రులు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. ఇది ఇంకా ఈ ప్రక్రియ ఇంకా రాబోయే కాలంలో
3: ఇంకా పెరగాల్సిన
4: పెరగాలి. చివరికి అవయవ దానాలతో పాటు శరీరాన్ని దానం చేసే పెద్దలు ఉన్నారండి, దాంట్లో కాళోజీ నారాయణరావు గారు నిజంగా నేను ఎప్పుడు స్మరించుకుంటాను. వాళ్ళు వారి తదనంతరం వారి శరీరాన్ని కాకతీయ వైద్య కళాశాలకి దానం చేస్తారు. అందుకొరికేనేమో మన ముఖ్యమంత్రి గారు ఆ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అని నామకరణం చేశాడు.
3: చాలా బాగుంది డాక్టర్ గారు, నేత్రదానం అవసరం గురించి అది ఎలా చేయాలో, దీనితో పాటు మిగతా అవయవాల దానం గురించి కూడా అందరూ ఎట్లా శ్రద్ధ వహించవచ్చో ప్రతి వ్యక్తి దాని గురించి చాలా బాగా చెప్పినారు, ధన్యవాదాలు.
4: నమస్తే అండి.
1: ఇంతవరకు నేత్రదానం సంపూర్ణ అవగాహన నిర్మల్కు చెందిన నేత్ర వైద్యులు డాక్టర్ యు కృష్ణంరాజుతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చటిన్నారు. శ్రోతలారా, ఈ ముచ్చటను మీరు మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా, మీ మిత్రులకు బంధువులకు పంపాలనుకున్నా పంపవచ్చు. ఇది మా యూట్యూబ్ ఛానల్లో ఉంది. యూట్యూబ్ ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మేముంచే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు వింటూ ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: రైతు సోదరులకు ఇస్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు మిలాదున్ నబీ పండుగను జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు. మిలాదున్ నబీ అనేది ఇస్లాం మతపరమైన ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినోత్సవం. ఇస్లామీయ క్యాలెండర్ అంటే హిజ్రీ ప్రకారం 3వ నెల అయిన రబీయుల్ అవ్వల్ 12వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. షియా ముస్లింలు 17వ తేదీన నిర్వహిస్తారు. అరబిక్ భాషలో మిలాద్ అనగా పుట్టినరోజు అని అర్థం. మహమ్మద్ ప్రవక్త బోధనలు మానవత్వం, కరుణ, సోదరభావం మరియు శాంతి సందేశాలను ఈరోజున స్మరించుకుంటారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ పఠనం చేస్తూ దాన ధర్మాలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఈ మిలాదున్ నబీ పండుగ సందర్భంగా. రేడియో వింటున్న ముస్లింలందరికీ మిలాదున్ నబీ పండుగ శుభాకాంక్షలు.

శ్రోతలు, మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని. అంబటాల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం. దోర్బల ప్రభాకర శాస్త్రి గారు అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక ఈరోజు మొదటి భాగాన్ని విందాము.

योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। संस्कृतम् कार्यक्रमस्य कृते स्वागतं कुर्मः। श्रोतारः सर्वेपि संस्कृतं शृण्वन्तु। संस्कृतश्रवणेन अस्माकं जीवनं धन्यं भवति, अस्माकं सन्मार्गः सिध्यति। भारतीयाः अनेकेभ्यः वर्षेभ्यः उदात्तान् स्वानुभवान् चिन्तितवन्तः। तेषां चिन्तनानि अत्यन्तं लोकोपकरणानि चिन्तनानि, लोकोपकारकराणि चिन्तनानि। अत एव भारतीयाः ऋषयः एकमेव वाक्यं वदन्ति, परोपकारः पुण्याय पापाय परपीडनं। परेषां पीडनं न कर्तव्यं, परेषां प्रीणनं कर्तव्यम्। उपकारः कर्तव्यः, परेषाम् अपकारः न कर्तव्यः। ఎవరికైనా ఉపకారం చెయ్యాలి, అపకారం మాత్రం చేయవద్దు. ఇది ఎంత ఉదాత్తమైన సందేశమో మనం ఆలోచించాలి. వ్యాసులవారు ఒకసారి చెప్పారు, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని. ఒక్క సగం శ్లోకం చాలు, అనేక అనంత గ్రంథరాశి మనకు చెప్పినటువంటి ఒక సూక్తిని నేను చెబుతాను. గ్రంథాల్లో ఉండే సారాంశాన్ని చెప్తాను. విషయాలను మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఒకటే ఒక మాట, పుణ్యాయ పరపీడనం. పరేషాం పీడనం న కుర్మః, పరేషాం ప్రీణనం కుర్మః, పరేషాం ఉపకారం కుర్మః. పరోపకారః నామ కిం? పరోపకారః నామ స్వకృతే, స్వశరీరస్య కృతే, స్వ ఇంద్రియాణాం కృతే న చింతనం. కిం ఆవశ్యకం, కిం వా తేషాం అభీష్టం, తత్ కార్యం వయం కుర్మః. ఏ పని చేసినా మన కోసం చేయవద్దు, ఎదుటి వాళ్ళ కోసం చెయ్యాలి. వాళ్లకు దేనివల్ల ఉపయోగం కలుగుతుందో, దేనివల్ల వాళ్లకు హితం మేలు కలుగుతుందో, అలాంటి మేలైన పని చేద్దాం మనం. ఇది ఎంత మంచి సూక్తి! దీన్ని మనం ఆచరిస్తే ఎంతైనా బాగుంటుంది కదా. అత శృణవామ సంస్కృతం, శృణవామ సంస్కృతం, చింతయామ సంస్కృతం, వదామ సంస్కృతం, వయం సాధయామ సంస్కృతం. సంస్కృత భాష ఎప్పుడూ అపారమైన జ్ఞానాన్నిచ్చి రుణాన్ని, ఆ రుణం తీర్చుకోవడానికి మనం సంస్కృతాన్ని మాట్లాడదాం. శృణవామ సంస్కృతం.

ఇంతవరకు శృణవామ సంస్కృతం సంస్కృతాన్ని విందాం. మహాపండితులు దోర్భల ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలికలోని మొదటి భాగాన్ని విన్నారు.

ఇది మన యాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు ఏల్చూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జయంతి. ఈయన ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత వహించిన అభ్యుదయ కవిత్వోద్యమానికి ఆద్యుల్లో ఒకరు, నయాగారా కవులుగా ప్రసిద్ధి పొందిన ముగ్గురిలో ఒకరియన. నయాగారా కవులలో ఒకరుగా ప్రసిద్ధులయ్యారని చెప్పాను కదా. ఈయన ఆగస్టు 26వ తేదీ 1920వ సంవత్సరం రామయ్య, సుబ్బాయమ్మ దంపతులకు జన్మించారు. ఏల్చూరి మురళీధర్రావు గారు వీరి కుమారులే. సహజ కవిగా, ప్రవక్తగా, ఉద్యమ ప్రవక్తగా, అజాతశత్రువుగా, అఖిలాంధ్ర కవిలోకానికి ఆత్మీయ మిత్రునిగా మెలిగారు సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నయాగర కవిత్రయంలో ఒకరుగా మిగిలారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు బెల్లంకొండ రామదాసు గారు కాగా, మరొకరు వచన కవి కందుర్తి ఆంజనేయులు. త్రివేణి ఆంగ్ల పత్రిక సంపాదకులు కోలవెన్ను రామకోటేశ్వరరావు, దేశినేని కృష్ణశర్మ, బెల్లంకొండ రాఘవరావు, గుడిపాటి వెంకటాచలం, గురంజాషువా ప్రభావ పరిధిలో స్ఫూర్తిని పొంది పులుపుల శివయ్య, కొల్లా వెంకయ్యల మూలాన కమ్యూనిస్టు ఉద్యమ ప్రవేశం చేశారు. ఈయన నా ప్రేయసి అనే కథను రాశారు. ఆ తర్వాత చతురస్రం అనే కథను కూడా రాశారు.

0: అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. భేటీ శీర్షికన జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు కే లెనిన్.
1: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట తెలంగాణ రాష్ట ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
2: నమస్తే సార్.
1: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ది శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాలను చేపడుతోందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్ కు సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
2: కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. జేఎస్జేబీలో భాగంగా మనం 2.0లో కూడా వర్క్స్ స్టార్ట్ చేశాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసి పట్టే విధంగా మనం ఎస్జీటీలు చేయడం గానీ, పాంపాండ్లు చేయడం గానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడం, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్ లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచులకు వర్క్స్ ని పూర్తి చేయడం జరిగింది 31st దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా ఎస్ఎస్జీ మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వీఓలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్లోని 504 వీఓలు వీఓకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం, 808. అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1లోని 2026 పాంఫార్డ్స్ ను టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫార్డ్స్ ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంపాండ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దసరాబాద్ లోని బూత్కూర్ అనే ఒక విలేజ్ లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంపాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి చేపపిల్లల్ని, 2,000 చేపపిల్లల్ని దానిలో వదలడం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే బీబీ రామ్జీలోని మనకి బండు ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 lakhs మన వీఓ నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ విబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
2: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంఫాండ్ ఉంది అని అంటే దానిలోని విబీ రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12 15x15 ఇలాంటి పాంఫాండ్స్ సైజ్ చేసుకుంటాం. 12x12 లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ కనీసం అంటే ఒక విలేజ్ కి 40 చొప్పున మన వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్ని మనం వేజ్ తోనే విబీ రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్ లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి, అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
1: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
2: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఆ 70,000లోని ఎస్టిమేషన్స్ వస్తున్నాయి, ఎస్టిమేషన్స్ లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి ఆగస్టు నెల వరకు అంటే వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోర్ వేసి ఫెయిల్ అయిన చోట ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్ లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి, ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు.
2: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్ లోని ప్రతి విలేజ్ లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోని ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్ తో చేస్తాము, లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫండ్ అన్నమాట. సో పామ్ ఫండ్ ని మేము పెద్ద ఎత్తున ఈ రోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలో సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్ లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని గాని ఈ పంట పొలాలని గాని గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
2: మొదటి ఫేజ్ లోని ఈ పంటకుంట అనే దాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్ కి ఒక ఊటకుంట అంటే 400. సో ఇది ఫేజ్ వన్. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్ కి ఒక్కొక్క వివోకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు ఈ ఆగస్టు 15 లోపు 1,000 పాంపాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటి వరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పాంపాండ్ చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2-2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
2: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చింది అంటే 3,400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
2: ఇవి మొత్తం మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటను తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పామ్ ఫండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్ లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్ తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్ గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి కుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకు అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించవచ్చును కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన గాని ఎట్లా ఉంది?
2: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాండ్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్లిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మంది మాకు 2-2 కావాలి, 2-2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డు మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జి గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరూ.
1: ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
2: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే డిహెచ్ఎస్ఓ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటి వేసుకునే దగ్గర పామ్ ఫాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియన?
2: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటది. యాక్చువల్ గా అంటే మాకు ఈ సీజన్ లోని అసలు లేబర్ మొబిలైజేషన్ ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎల్లీలో ప్రభావం తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
2: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే విబి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమైక్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది అంటే మా నిర్మల్ జిల్లాలోని. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి గాని ఇలాంటి వాటికి గాని మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే విబి రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెల్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ విషయాలన్నింటినీ మాతో ఇలా సవివరంగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: థ్యాంక్ యూ. మీకు కూడా. అంటే వర్షం పడినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి, తర్వాత చూస్తే ఒక రెండు నెలలు మనకి గ్రౌండ్ వాటర్ అనేది లేదు. సో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఇది తీసుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎన్ని నిధులు ఇచ్చినా మనం ప్రతి పౌరులోని బాధ్యతాయుతమైన చర్యలుంటేనే ఏదైనా మనం చేయగలం. సో వాళ్ళు కూడా ముందుకు రావాలి, అది మీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.
0: ఇంతవరకు భేటీ శీర్షికన జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో ముచ్చటిన్నారు. వారితో ముచ్చటపెట్టినరు కేలెనిన్. ఈ కార్యక్రమం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. దాని పేరు, ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇంతటితో ఎలటి అంబటాళ్ల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:00 మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.
4: प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रगति बैठक में 30,000 करोड़ रुपए की अवसंरचना परियोजनाओं की समीक्षा की. गृह मंत्री अमित शाह ने अगले एक वर्ष में 3 नए आपराधिक कानून पूरी तरह लागू करने का लक्ष्य रखा. दिल्ली सरकार आज लक्ष्मी योजना के अंतर्गत 4,000 पात्र महिला लाभार्थियों को स्वीकृति पत्र सौंपेगी. भारत और चीन ने सीमा विवाद के राजनीतिक समाधान की दिशा में काम जारी रखने पर सहमति व्यक्त की. दुनिया भर में ईद मिलाद उन नबी की रौनक. केरलवासी मना रहे ओणम का सबसे शुभ दिन तिर ओणम. और ग्रैंड मास्टर आर प्रज्ञानंदा ने जर्मनी के विंसेंट कीमर को हराकर ग्रैंड शतरंज टूर फाइनल्स के खिताबी मुकाबले में जगह बनाई. और अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि परियोजनाओं को तेजी से पूरा करने में गुणवत्ता से कोई समझौता नहीं होना चाहिए. श्री मोदी ने कल सेवा तीर्थ में प्रगति मंच की 53वीं बैठक की अध्यक्षता की. एक रिपोर्ट.
5: प्रधानमंत्री ने कहा कि बड़ी परिवहन और बुनियादी ढांचा परियोजनाओं की योजना बनाते समय बिजली पानी और अन्य सेवाओं के लिए साझा गलियारे विकसित करने के लिए हर संभव प्रयास करना चाहिए. बैठक में 9 राज्यों से जुड़ी हुई रेलवे सड़क और बिजली क्षेत्र की 6 प्रमुख परियोजनाओं की समीक्षा की गई. इनकी कुल लागत 30,000 करोड़ रुपए से अधिक है. श्री मोदी ने किसानों को बेहतर सेवाएं प्रदान करने के लिए कृषि क्षेत्र के डिजिटल डेटा प्लेटफॉर्म एग्री स्टैक में आर्टिफिशियल इंटेलिजेंस और डिजिटल तकनीक के बेहतर उपयोग का सुझाव दिया. प्रधानमंत्री मोदी ने कहा कि साइबर धोखाधड़ी और डिजिटल अरेस्ट के मामलों पर जागरूकता अभियान प्रशिक्षण और सुरक्षित डिजिटल व्यवहार को बढ़ावा दिया जाए. प्रिया मंडल की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं जया भारती.
4: गृह मंत्री अमित शाह ने अगले एक वर्ष में 3 नए आपराधिक कानून देश भर में पूरी तरह लागू करने का लक्ष्य रखा है. नई दिल्ली में राष्ट्रीय सुरक्षा रणनीति सम्मेलन के समापन सत्र में उन्होंने कहा कि 2047 तक विकसित भारत का लक्ष्य हासिल करने के लिए मजबूत आंतरिक सुरक्षा बेहद जरूरी है.
6: गृह मंत्री अमित शाह ने कहा है कि हर क्षेत्र में नेतृत्व करने के लिए भारत को आंतरिक सुरक्षा और मजबूत करनी होगी. उन्होंने बताया कि मादक पदार्थ नक्सलवाद और पूर्वोत्तर की सुरक्षा चुनौतियों पर सरकार ने प्रभावी कार्रवाई की है. उन्होंने कहा कि अगले 15 से 20 वर्षों की संभावित चुनौतियों की पहचान कर उन्हें समय रहते रोकने की रणनीति बनाई जानी चाहिए. गृह मंत्री ने राज्यों से नशे के खिलाफ अभियान तेज करने और सुरक्षा के क्षेत्र में आर्टिफिशियल इंटेलिजेंस के इस्तेमाल पर बल देते हुए कहा कि सरकार का लक्ष्य सुरक्षित घुसपैठ मुक्त और नशा मुक्त भारत बनाना है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से अर्जुन शर्मा.
4: गृह मंत्रालय ने केरल का आधिकारिक नाम बदलकर केरलम कर दिया है. ये बदलाव 25 अगस्त से लागू हो गया है. केरल का नाम बदलने से संबंधित विधेयक 11 अगस्त को लोकसभा और अगले दिन राज्यसभा में पारित हुआ था. इस महीने की शुरुआत में राष्ट्रपति द्रौपदी मुर्मू ने विधेयक को मंजूरी दी थी. इसके बाद इसे कानून का रूप मिल गया है. रक्षा मंत्री राजनाथ सिंह ने रक्षा अनुसंधान और विकास संगठन की विकसित सभी पारंपरिक मिसाइल प्रणालियों की प्रौद्योगिकियों को भारतीय रक्षा उद्योग को हस्तांतरित करने की मंजूरी दे दी है. इस पहल का उद्देश्य परिचालन क्षमता बढ़ाना, आयात पर निर्भरता कम करना और घरेलू मूल्य वर्धन करना है. भारतीय नौसेना निस्तार श्रेणी के दूसरे गोताखोर सहायता पोत निपुण को 31 अगस्त को मुंबई में डॉकयार्ड में शामिल करेगी. स्वदेशी रूप से डिजाइन और निर्मित ये पोत भारत की रक्षा जहाज निर्माण में आत्मनिर्भरता की दिशा में एक महत्वपूर्ण कदम है. इसका निर्माण विशाखापट्टनम के हिंदुस्तान शिपयार्ड लिमिटेड ने किया है. ये पोत पनडुब्बी बचाव अभियानों में भी नौसेना की क्षमता को मजबूत करेगा. ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं. ताजा समाचार जानने के लिए आप हमारे न्यूज ऑन AIR मोबाइल ऐप और सोशल मीडिया हैंडल @AIRNewsHindi को फॉलो कर सकते हैं. समाचार प्रभात में आपका फिर स्वागत है. दिल्ली सरकार आज लक्ष्मी योजना के अंतर्गत 4,000 पात्र महिला लाभार्थियों को स्वीकृति पत्र सौंपेगी. हमारी संवाददाता ने बताया है कि इस योजना के अंतर्गत पात्र महिलाओं को हर महीने 2,500 रुपए की आर्थिक सहायता दी जाएगी.
7: अब तक 9,13,000 से अधिक महिलाओं ने इस योजना के लिए पंजीकरण कराया है और 6,52,000 से अधिक आवेदन अंतिम रूप से जमा किए जा चुके हैं। दिल्ली सरकार ने कहा कि वित्तीय सहायता अगले महीने की पहली तारीख से सीधे महिला लाभार्थियों के बैंक खातों में जमा की जाएगी। दिल्ली के वर्ष 2026-27 के बजट में इस योजना के लिए 5,110 करोड़ रुपए का प्रावधान किया गया है। इस योजना का उद्देश्य महिलाओं को वित्तीय सुरक्षा प्रदान करना और उन्हें आत्मनिर्भर बनाना है। दिल्ली सरकार ने सभी पात्र महिलाओं से समय पर अपना ऑनलाइन पंजीकरण पूरा करने का भी आग्रह किया है। सौम्य शरण, आकाशवाणी समाचार, दिल्ली।

0: మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. స్టూడియోలో సమయం 8:31 దాటి 50 సెకండ్లు. ఇప్పుడు నవలతో తెలుగు సాహిత్యంలోని మంచి నవలల్ని ఎన్నుకొని వినిపించే కార్యక్రమం నవలతో. కార్యక్రమంలో గత కొద్ది వారాలుగా ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం వింటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు విందాం ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక 65వ భాగం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం పి కమలాకర్ రెడ్డి.
4: వీడెవడ్రా లండన్ జూలో కనిపించే బోర్నియర్ గెడ్డం పందిలా ఉన్నాడు అన్నాడు స్వెయిన్. కృష్ణదేవిపేట గ్రామ చావడి దగ్గరున్న చెట్టుకు కాళ్ళు పైకి తల కిందికి వేలాడదీసిన మల్లును చూసి బెల్టులతో లాఠీలతో చితకబాదుతున్నారు. అయినా నోరు విప్పడం లేదు మల్లు, కానీ దెబ్బలకు బాధతో విలవిలలాడుతున్నాడు. జనమంతా చూసి అడలిపోయారని నిర్ధారించుకున్న తర్వాత పోలీసు స్టేషన్లోకి తీసుకువెళ్లారు. అప్పుడప్పుడు కొద్దిగా నీళ్లు, 2 ముద్దలు పెడుతున్నారు. 4 రోజులలో కొన్ని 100 దెబ్బలు కొట్టేశారు. రూపు మారిపోయాడు మల్లు. ఒకరోజు బాగా పొద్దుపోయిన తర్వాత చెప్పడానికి తన దగ్గర ఏమీ లేదని, తనని రాజు బహిష్కరించాడని చెప్పాడు. కానీ అధికారులు నమ్మలేదు. సహనం చచ్చిపోయింది తెల్ల అధికారులకి. 10 రోజుల తర్వాత మొత్తానికి అతడి చేత ఒక ప్రశ్నకు సమాధానం చెప్పించారు. ఎంతమంది ఉన్నారా? బూటుకాలితో జబ్బమీద తన్ని అడిగాడు కిందపడి ఉన్న మల్లుని కీరన్స్.
5: 90 మంది
4: ముద్దగా వచ్చింది మాట. ఒకసారి ముఖం మీద కొట్టిన దెబ్బకి 4 గట్టిగా కరుచుకున్నాడు. 303 రైఫిల్స్ ఎన్ని ఉన్నాయి? మళ్ళీ అడిగాడు కీరన్స్.
5: కొన్ని ఉన్నాయి
4: చెప్పాడు మల్లు. సరిగ్గా చెప్పరా మళ్ళీ తన్నాడు కీరన్స్.
5: నిజంగానే తెలియదు
4: అన్నాడు మల్లు. తూటాల సంఖ్య, నాటు తుపాకుల సంఖ్య అన్నీ అడిగాడు కీరన్స్. రామరాజు ఎక్కడుంటాడు? 2 రోజుల తర్వాత అడిగాడు కీరన్స్.
5: ఆయన ఎక్కడుంటాడో నాకు తెలియదు, నేను ఉద్యమంలో లేను, ఇది నిజం
4: అన్నాడు మల్లు దీనంగా. నువ్వు నిజం చెప్పు, నీ మీద కేసుండదు, నీకు డబ్బు కూడా ఇస్తాం, రామరాజు అనుచరుల వివరాలు చెప్పు అన్నాడు కీరన్స్.
5: నాకు తెలియవు
4: దీనంగా చెప్పాడు మల్లు. దాదాపు 14 రోజుల నుంచి హింస. శరీరంలో ఏ అవయవమూ స్వాధీనంలో లేదు. ఒళ్ళంతా లాఠీ దెబ్బలతో కుదుములు కట్టేసింది. పచ్చిమిరపకాయలు నూరి ఆ ముద్దల్ని 10 సార్లైనా కింద దూర్చి ఉంటారు. కిందంతా అక్షరాలా కాల్చిన ఇనుపచువ్వ దూర్చినంత బాధ. కాలివేళ్లు, చేతివేళ్లు బాగా వాచి ఉన్నాయి. శరీరం చాలా చోట్ల చిట్లి, వాటిమీద రక్తం గడ్డకట్టి ఉంది. ఇవాళ రాజు అనుచరుల గురించి నాకు చెప్పాలి, లేకపోతే నువ్వు చావాలి అంటూ ముఖం మీద పిడిగుద్దులు గుద్దడం మొదలుపెట్టాడు కీరన్స్. ముక్కులో నుంచి రక్తం వస్తోంది, పెదవులు మళ్లీ చిట్లాయి. ఇక తట్టుకోలేక చెప్పేశాడు మల్లు.
5: అవన్నీ పూజ పెట్టెలో ఉంటాయి.
4: అదేమిటో కూడా చెప్పాడు మల్లు. మల్లును అక్కడ నుంచి నర్సీపట్నం, ఆ తర్వాత విశాఖపట్నం జైలుకి పంపించారు. 1923 సెప్టెంబర్ 17 అర్ధరాత్రి దాటాక మల్లును అరెస్టు చేస్తే 3 వారాల తరువాత ఒక ప్రకటన చేశారు పోలీసులు. అంటే 12 అక్టోబర్ 1923 రామరాజు ముఖ్య అనుచరుడు, పితూరీదార్లలో కడు సాహసి, అత్యంత అపాయకరుడు అయిన మల్లుదొర పట్టుబడ్డాడు. కొత్త పద్ధతులతోనూ, అవిరణ కృషితోనూ సెప్టెంబర్ 18 వాస్తవమైన ఈ విజయం సాధించడమైనది అని. మల్లు అరెస్టును లోకానికి తెలియజేసినా ఈ ఘనత ఎలా సాధ్యమైందో మద్రాసుకు పంపిన రహస్య నివేదికలో అంశాలు నిగూఢంగానే ఉండిపోయాయి. మల్లు గురించి ఆచూకీ ఇచ్చినవాడు నల్లగొండ మునసబు లోతా నూకయ్యదొర. అతడికి సహకరించినవాడు సీకాయపాలెం మునసబు లోతా చిన్నయ్య. ఈ ఇద్దరికీ ₹50 బహుమానం ప్రకటించారు. వెలగలపాలెం మునసబు చెట్టి రామయ్యక్కూడా ₹50 బహుమానం ప్రకటించారు. ఈ మూడు బహుమానాలు రహస్యంగా ప్రకటించారు. బహుమతి గ్రహీతలు కూడా వాటిని ఇప్పుడే తీసుకోలేమని, ఉద్యమం ముగిశాక ఒక్కసారే తీసుకుంటామని వేడుకోవడంతో చెల్లించలేదు. మల్లుదొరను పట్టించిన వారికి ₹1,000 బహుమానం ప్రకటించింది ప్రభుత్వం. ఆ డబ్బుని పోలీసులే పంచుకున్నారు. అటక ఎక్కిన కురూప్కు ₹90 ఇచ్చారు. మలబారు స్పెషల్ పోలీసులు ముగ్గురికి ₹75 వంతున ఇచ్చారు. ఇంకా నిర్వహించిన పాత్రను బట్టి 60, 30, ₹15 వంతున అందరికీ అంతో ఇంతో పంచారు. కానీ బహుమానాల సంగతి రహస్యంగా ఉంచమన్న మునసబుల కథ అడ్డం తిరిగింది. చివరికి ప్రకటించిన బహుమానాలకి బదులు కేసులు నమోదయ్యాయి. ఊళ్ళో ఒక్క మనిషి కూడా లేకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సెల్యూట్ చేసి సంభ్రమాశ్చర్యాలతో చెప్పాడు ఎస్ఐ అనంతప్పశెట్టి. గూడెంలో ఏర్పాటు చేసిన పోలీసు శిబిరంలోనే సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్నాడు అనంతప్ప. హ్యూమ్కి విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. అతడు ఆ శిబిరానికి అధిపతి. గూడెమంటే 80 ఏళ్ల నుంచి జరుగుతున్న మన్యపోరాటంలో వెన్ను చూపకుండా నిలబడింది. ఆ భావం వాళ్ళందరిలోనూ కనిపిస్తుంది కూడా. కాని ఇప్పుడు ఎందుకు ఖాళీ చేసినట్టు? రామరాజు ఉద్యమం చల్లారిపోతోందనడానికి ఇది సూచన? కాని ఒకరోజు క్రితమే గుండుపల్లి అనే చోట గంతన్న ఏకంగా సభ ఏర్పాటు చేశాడని సిఐడీలు చెప్పారు. 50 మందితో వచ్చాడట ఆ ఊరు. పెద్దగడ్డపాలెం దాడిలో 13 మంది చనిపోయినంత మాత్రాన, మల్లు పట్టుబడినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదని చెప్పాడు గంతన్న. ఉదయం 9 గంటలవుతోంది. ఆ రోజు నర్సీపట్నం ప్రయాణముంది. ఎస్ఐ చెప్పింది విన్నాక వెనుకడుగు మాత్రం వ్యూహం కాకపోతుందా అని స్థిరంగానే అనుకున్నాడు హ్యూమ్. కొంతసేపు ప్రయాణం వాయిదా వేద్దామని కూడా అనుకున్నాడు. ఉద్యమం అన్నాక ఇవాళ ఎలాంటి అనుమానాలున్నాయో రేపు అలాంటివే ఎదురుకావచ్చుననిపించింది. లేదా కొత్త భయాలు ఎదురుకావచ్చు. ఇంకేమీ చూడకుండా ధైర్యం చేసి నర్సీపట్నం వెళ్ళిపోయాడు. నిజానికి ఉద్యమం విస్తరించడానికి గూడెం పోలీసు శిబిరం పెద్ద అడ్డంకిగా తయారైంది. అసలు ఉద్యమంలో ప్రధానంగా కార్యకర్తలు చేరిందే గూడెం పెద్దవలస ప్రాంతాల నుంచి. ఆ శిబిరాన్ని అక్కడ ఎత్తివేయించడానికి గట్టి ప్రయత్నం చేయాలని ఎప్పటినుంచో అనుకుంటూనే ఉన్నాడు రామరాజు. గూడెం గ్రామం శివార్లలో పెద్ద ఖాళీ స్థలంలో ఉంది శిబిరం. 50కి పైగా తెల్లటి డేరాలు. ఒకటి మాత్రం హాలు వంటి పెద్ద డేరా. అందులో 30-40 మంది పడుకోవచ్చు. పోలీసులు అందులోనే పడుకుంటారు, వెదురు మంచాల మీద. శిబిరమంతా ఈస్ట్ కోస్ట్ దళం సభ్యులు. 1.5 ఏళ్ల నుంచి అక్కడే పోలీసులు తిష్టవేసి ఉన్నారు. ఆకుపచ్చని అడవిలో అడ్డదిడ్డంగా పెరిగిపోయిన రాక్షస పుట్టగొడుగుల్లా ఉన్నాయి తెల్లటి డేరాలు. ఊరుమీద పడి కోడినో గొర్రెనో ముందల కొద్దీ నెయ్యి లేదా కుండెడు పెరుగు ఏదో ఒకటి బలవంతంగా తెచ్చుకుంటూ ఉంటారు. ఉదయమే ఒకసారి గాలింపు జరిపి వచ్చేశారు పోలీసులు. ఆ రోజంతా మబ్బుగానే ఉంది. మధ్యాహ్నమంతా నిశ్శబ్దంగా సాగిపోయింది. సాయంత్రం ఒక జల్లు మాత్రం పడింది. తర్వాత మంచు కురవడం మొదలైంది. కొండలమీద వాలింది నిశి. కొంచెం చలిగా ఉంది. ఇప్పుడు కొండదళం కదలిక గురించి ఏ కబురూ రాకుండా ఉంటే బాగుండును అనుకుంటూ కొంచెం బ్రాందీ తీసుకుని అనంతప్పశెట్టి డేరాలో పేకాట మొదలుపెట్టాడు. సుబేదార్ రెహమాన్, మరో జమీదారు, శిబిరం డాక్టర్ శ్రీనివాసరావు ఆడుకుంటున్నారు. సెంట్రీ ప్రధాన శిబిరం దగ్గర చిన్న మంట వేసుకుని చలికాగుతూ చిన్నగా జోగుతున్నాడు. రాత్రి 10 గంటల ప్రాంతం. చెట్టూ చేమలు చాటు చేసుకుని నెమ్మదిగా అక్కడికి చేరుకుంది కొండదళం. స్వయంగా రామరాజే నాయకత్వం వహించాడు. దాదాపు 60 మంది. దళాన్ని 4 భాగాలు చేశాడు. ఆ శిబిరానికి 100 గజాల దూరంలో ఒక కొండవాలులో చెట్ల మధ్య మాటు వేసి ఉన్నారంతా. మొదటి బృందాన్ని శిబిరాలకు వెనుకాలే స్నానాల కోసం కట్టిన తాటాకు దడులలో జాగ్రత్తగా పొంచి ఉండమని చెప్పాడు. 2వ బృందంలో 20 మంది. వీరందరి చేతుల్లోనూ ఆయుధాలున్నాయి. సైగ చేయగానే కాల్చాలి. 3వ బృందం ప్రత్యేకమైంది. వీళ్ల చేతుల్లో డప్పులు, ఇతర వాద్యాలు తప్ప ఇంకేమీ లేవు. 4వ బృందం ఏం చేయాలో కూడా చెప్పాడు. డేరాలలో నెమ్మదిగా దీపాలు ఆరుతున్నాయి. 4-5 మినహా అన్నింటిలోనూ చీకటి. ఎస్ఐ శిబిరంలో మాత్రం పెట్రోమాక్స్ లైట్ వెలుగుతోంది. ఆయుధాలు దాచే బ్యారెక్స్ దగ్గర ఎవరూ లేరు.
3: బాత్రూంల వెనుక కాపు వేసి ఉన్న దళం నెమ్మదిగా అందులోకి ప్రవేశించింది. మిగిలిన దళ సభ్యులతో శిబిరానికి బాగా దగ్గరగా వచ్చి పొదల్లో దిగాడు రామరాజు. జంతువుల కూతలు వినిపిస్తున్నాయి దూరంగా. చీకటిలో నిలబడడం దుర్భరంగా ఉంది. ఏవేవో పురుగులు కాళ్లమీదికి పాకి వస్తున్నాయి. 1, 2, 3, 4, 10 నిమిషాలు గడిచిపోయాయి. మరో 10 నిమిషాలు గడిచిపోయాయి. అంతే భారంగా, అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం తీసుకున్నారు. లోపల ప్రమాదమేమీ జరగలేదు. కానీ స్టాండ్లకి తగిలించి ఉన్న తుపాకులు తీయడం అంత సులభం కాదు. అదే జరుగుతోంది చీకట్లో. వాటిని తీయడం కొండదళం సభ్యులకు సాధ్యం కావడం లేదు. అప్పుడే ఏదో అనుమానం వచ్చి సెంట్రీ కళ్ళు చిట్లించి చీకట్లోకి చూశాడు. మనుషుల జాడ తెలిసిపోయినట్టుంది. తొట్రుపడుతూ తుపాకీ గురిపెట్టాడు పొదల వైపు. కానీ అతడు కాల్పులు జరిపేలోపే రామరాజు తుపాకీ కాల్చాడు. సెంట్రీ చెవి పక్కగా దూసుకుపోయింది తూట. కంగుతిని అరుచుకుంటూ పారిపోయాడతడు. మరుక్షణంలో కలకలం. పోలీసులు అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు తప్ప కాల్పులు జరపడం లేదు. జరిగిందేంటంటే, బ్యారక్స్ మీద ఇలాంటి దాడుల అనుమానం నిరంతరం ఉన్నదే. అందుకే తుపాకులలో తూటాలు తీసేసి తలగడ కింద వేసి పడుకున్నారంతా. తీరా కొండదళం కాల్పులు ఆరంభించేసరికి ఆయుధాల కోసం బ్యారక్స్లోకి పరుగులు తీయవలసి వచ్చింది. అప్పుడే అసలు సమస్య మొదలైంది. లోపల స్టాండ్ల నుంచి ఆయుధాలు తీసే ప్రయత్నంలో ఉన్నారు కొండదళం సభ్యులు. చిమ్మ చీకట్లో కూడా చూడగలరేమో అన్నట్టు కొండదళం సభ్యులు చకచకా కదులుతున్నారు. కళ్ళు నులుముకొని గుచ్చిగుచ్చి చూసినా కూడా బ్యారక్స్లో ఏం జరుగుతోందో అంతుబట్టడం లేదు పోలీసులకి. 1 నిమిషం స్తంభించిపోయాయి మలబారు వాళ్లకి మెదళ్ళు. ప్రాణభయంతో వణికిపోతున్నారు. అప్పుడే ఎక్కడిదో వెలిగించిన లాంతరు పట్టుకుని వీరావేశంతో బ్యారక్స్లోకి వెళుతున్నాడు జమీదార్. ఇంకో అడుగు వేస్తే లోపలికి వెళ్ళిపోయేవాడే. అప్పుడే ఒక బూటు సర్రన దూసుకొచ్చి లాంతర్ని తాకింది. భల్లున పగిలి ఆరిపోయింది లాంతరు. లోపల స్టాండ్ల నుంచి తుపాకులు తొలగించడానికి బలమైన ప్రయత్నం జరుగుతోంది. అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దీపం వెలిగించడానికి భయం, లోపలికి అడుగుపెట్టడానికి కూడా భయం. సరిగ్గా సమయం చూసి అక్కడ రామరాజు సైగ చేశాడు ఒక చప్పుడుతో. కొండవాలుమీద నిలబడిన దళం సభ్యులు, కొన్ని నిమిషాల క్రితమే వాళ్లకి తోడైన గూడెం ప్రజలు కలిసి బాణాలు సంధించడం మొదలుపెట్టారు. పోలీసులు ఎక్కడి వాళ్లు అక్కడ నేలకి కరచుకుపోయారు. హఠాత్తుగా డప్పుల బృందం వాటిని మోగించడం మొదలుపెట్టింది. 4వ బృందానికి కూడా సంకేతం వెళ్ళింది. వాళ్లు డప్పుల శబ్దాన్ని అధిగమించే తీరులో, "కూలోళ్ళం బాబూ, మేం కూలోళ్ళం, కూలోళ్ళం, రక్షించండి బాబూ" అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. శిబిరంలో ఎవరు ఏమి ఆదేశం ఇస్తున్నారో వినిపించడం లేదు. ఈ కూలివాళ్లు ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరు తీసుకువచ్చారో తెలియడం లేదు. ఒకవేళ తుపాకులు చేతికి చిక్కాక కాల్పులు ప్రారంభిస్తే ఎవరికి తగులుతాయో అర్థం కావడం లేదు. అంత అయోమయంలోనూ ఒక మనిషి పాక్కుంటూ శిబిరం వెనక్కి వచ్చి ఒక దడిమాటున కాపు వేశాడు. అతడు అనంతప్ప. బాణాలు వస్తున్న ఆ వైపు చీకట్లోనే కళ్ళు చిట్లించి చూశాడు నెమ్మదిగా తలపైకెత్తి. కొండవాలు కనిపిస్తోంది. ఆ చివరి నుంచి ఈ చివరికి 1000 బారల మేర ఉంది. మధ్య మధ్య 2 అడుగుల దూరంతో నిలబడి ఉన్నారు కొండవాళ్లు. అందరి చేతుల్లోనూ విల్లులే. అవి కనిపించడం లేదు. వాటి నుంచి సంధిస్తున్న బాణాలు అసలే కనిపించడం లేదు. దూసుకొస్తున్న బాణాల శబ్దమే ఆ ప్రదేశమంతా వినిపిస్తోంది. ఆ శబ్దం వింటూ ఉంటే పైప్రాణాలు పైనే పోయేటట్టున్నాయి. కొండవాలు మీద నిలబడి ఉన్నవాళ్లు అక్షరాలా బాణాల తుఫాను సృష్టించారు. ఆఖరికి తెగించి కొందరు పోలీసులు లేచి నిలబడి బ్యారక్స్లోకి చొరబడ్డారు. తుపాకులలో తూటాలు బిగించి రంగంలోకి దిగుతూ ఉండగా దీపాలు వెలిగాయి. కొండదళం సభ్యులు ఒక్క ఉదుటున బయటకూరికి పరుగుతీశారు. ఎదురొచ్చిన వాళ్లను గెంటేశారు. ఇంకా కింద పడుకున్న వాళ్లని తొక్కుకుంటూ వెళ్లిపోయారు. చీకట్లో పక్షులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయారు. బ్యాటరీ లైట్లు తీసుకుని 4 దిక్కులా వెతకడానికి బయలుదేరారు పోలీసులు. పొదల చాటున కూడా ఎవరూ కనిపించడం లేదు.
6: "ఎక్కడ చల్లారింది పితూరి? వీళ్లని ఇలాగే వదిలేస్తే మద్రాసులో సెయింట్ జార్జి కోటని కూడా కట్టేలా ఉన్నారు" కోపంగా అరుస్తున్నాడు ఎస్ఐ అనంతప్ప.

0: ఇంతవరకు ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 65వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం పి కమలాకర్ రెడ్డి. ఈ ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక 66వ భాగాన్ని ఈరోజు రాత్రి 9:30 వినవచ్చు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినిమా పాటల కార్యక్రమం. రోజు లెక్కనే ఇలాగూడ ఇప్పటి నుంచి 10 గంటల దాకా ఉంటుంది ఎల్లటి సినిమా పాటల తోరణం సింగిడి. శ్రోతలరా, సింగిడిలో నేను వినిపించే పాటలు, నేను చెప్పే మాటలే కాకుండా మీరు కూడా మీ మాటల్ని శ్రోతలందరితో పంచుకోవచ్చు. మీ మనసులోని భావాల్ని శ్రోతలకు తెలియజేయవచ్చు. మీకు తెలిసిన మంచి విషయాలు నలుగురితో పంచుకోవచ్చు. అదేలాగంటే 2300081 లేదా 2950081 ఈ నంబర్లకు ఫోన్ చేసి, ఆదిలాబాద్ కోడ్ 08732. ఫోన్ నెంబర్లు 2300081, 2950081.

ఇది మనయాస మనభాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు తెలుగు సినీ నటులు సురేష్ పుట్టినరోజు. ఈయన పూర్తి పేరు మైసూర్ శేషయ్య సురేష్ బాబు నాయుడు. 1963 ఆగస్టు 26వ తేదీన శ్రీకాళహస్తిలో జన్మించారు. ఈయన నటుడే కాకుండా నిర్మాత, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. 1981 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సినీ టెలివిజన్ రంగంలో ఈయన ఉన్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీలో రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఈయన నిర్మించే టెలివిజన్ ధారావాహికులకు ఈమె భార్య భాగ్య రాజశ్రీ రచనా సహకారం అందిస్తారు. 2014 దాకా మై నేమ్ ఈజ్ మంగ తయారు, మా ఇంటి మహాలక్ష్మి, రాజేశ్వరి కళ్యాణం, నాటకం, ఇలా 7 సీరియల్స్ నిర్మించారు సురేష్. వీరి అబ్బాయి అఖిల్ సురేష్ అమెరికాలో MBA చేస్తున్నారు. 2012 నాటికి ఈయన వివిధ భారతీయ భాషల్లో దాదాపుగా 274 సినిమాల్లో నటించారు. తెలుగులో రామదండు, జగమండి, పెళ్ళేడు పిల్లలు, పోలీస్ వెంకటస్వామి, జడగంటలు, టెర్రర్, ప్రాణస్నేహితులు, ఇంటింటి భాగవతం, స్వాతి చినుకులు, అంకితం, ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు సురేష్. ఇప్పుడు జడగంటలు సినిమాలోని ఈ పాట విందాం. ఇందులో సురేష్తో పాటు విజయశాంతి నటించారు.

0: அஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்.
3: జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలా సార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
4: 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏఇ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి, మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్లీ పొందండి.
3: అలాగే ఆర్బీఐ పట్టించుకుంటుంది.
4: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి.

0: ఒక కాల్ వచ్చింది, శ్రోత లైన్ లో ఉన్నారు. హలో
1: సార్, నాకు జయదేక వీరుడు అదిలో వస్తుంది దాని నుంచి ఏమో అని పాట సాంగ్
0: కావాలి సార్. తప్పకుండా వినిపిస్తా. మీరు చెప్పండి చెప్పండి.
1: మీ పేరు సార్?
0: నా పేరు కమలాకర్ రెడ్డి. ఏమండి? ఓకే, థ్యాంక్ యూ. అయితే నా పేరు అడిగారు కానీ మీ పేరు చెప్పలేదు. హలో హలో హలో, మీరు అడిగిన పాట ఖచ్చితంగా వినిపిస్తా కానీ మీ పేరు ఊరు చెప్తే ఇంకా బాగుండేది. ఫోన్
1: సంతోష్ సార్.
0: ఆహా, సంతోష్ గారు ఎక్కడి నుంచి? ఆదిలాబాదేనా? అయితే మీరు అడిగిన పాట వస్తుంది, వినండి మరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. శ్రోతలారా, ఇంతకుముందు ఒక శ్రోత ఫోన్ చేశారు, మరో శ్రోత కూడా చేశారు, కానీ ఫ్రీక్వెంట్గా ఫోన్ చేస్తున్నారని తీసుకోలేదు, తర్వాత తీసుకుంటాను. అయితే కొత్త శ్రోతలు ఫోన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కొత్త శ్రోతల కోసం నంబర్లు చెప్తున్నాను, 2300081 లేదా 2950081, ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఆదిలాబాద్ కోడ్ 08732.

0: మరో శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు. హలో హలో హలో, వినిపిస్తుందా నా మాట మీకు? హలో హలో, చెప్పండి చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో, చెప్పండి. హలో, మీరు ఫోన్ చేసి ఎక్కడో మాట్లాడుతున్నారు. హలో సరే, ఓకే, ఈ శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు కానీ మనతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదో, మరి గమనించట్లేదో ఫోన్ లైన్ కనెక్ట్ అయిందని. సరే, వీరి కోసం ఒక మంచి పాట వినిపిద్దాం.
1: కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 ఎఫ్ఎం, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని. మీరు నాకు ఫోన్ చేయవచ్చు, మీకు ఇష్టమైన పాటల్ని అడగవచ్చు, మీకు తెలిసిన మంచి విషయాల్ని శ్రోతలందరితో పంచుకోవచ్చు. 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఆదిలాబాద్ పిన్ కోడ్, ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ 087732. వెంటనే ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి, మీకు ఇష్టమైన పాట అడగండి.

హలో ఇది మనయాస మనవాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నుండి. ఒక శ్రోత ఫోన్ చేశారు, మళ్ళీ ఫోన్ కట్ అయిపోయింది, కట్ చేసినట్టున్నారు. హలో, మీరు ఫోన్ చేసినప్పుడు దయచేసి లైన్లో ఉండమంటే కాసేపు వేచి ఉండండి, వెయిట్ చేయండి, వెంటనే కట్ చేయకండి ఏం మాట్లాడకపోతే. ఎందుకంటే శ్రోతలందరూ వింటూ ఉంటారు ఎవరు మాట్లాడతారో, ఏ శ్రోత ఏం చెప్తారో అని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2. మనస్సు నిండా ఒక శ్రోత లైన్లో ఉన్నారు, ఫోన్ చేసి హలో హలో చెప్పండి. హలో, మీ పేరు, ఊరు చెప్తారా? షారుఖ్ ఖాన్ గారు. ఏం చేస్తుంటారు మీరు? ఏంటండి? ఛాయ్ హోటల్. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నారు? మరి హోటల్ బంద్ అనుకుంటా, ఈరోజు పండగ ఉంది కదా. అవును, మీకు మిలాదున్ నబీ శుభాకాంక్షలు షారుఖ్ ఖాన్ గారు. ఓకే, అయితే మీరు ఈరోజు అయితే క్యాంటీన్ బందే ఉంది కదా పండగ, ఇంట్లో ఉన్నారా? ఎక్కడున్నారు మరి? ఫ్రెండ్స్తో బయటకు వచ్చారా? సరే, ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు మీరు? మీ గొంతు నాకు వినిపించట్లేదు, మరోసారి చెప్తారా? కొత్త బంగారు లోకం సినిమా నుంచి ఏ పాట కావాలి మీకు? నిజంగా నేనేనా అని అడుగుతున్నారు. మీరే ఫోన్ చేశారు, నిజంగా మీరే. మీరు అడిగిన పాట కూడా నిజంగానే వస్తుంది, వినండి. థ్యాంక్ యూ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మరో శ్రోత ఫోన్ చేశారు, ఈయనన్నా వినిపిస్తారో లేదో చూద్దాం. హలో
3: సార్. నమస్తే సార్.
2: నమస్తే అండి. మీ పేరు, ఊరేంటి
3: సార్? నా పేరు కిష్టన్న, నాది భీమ్ సార్. సార్
2: భీమ్ సార్ ఏం చేస్తుంటారు కిష్టన్న గారు?
3: నేను ఇట్లా టెంపరీగా డ్రైవర్ వెళ్తా సార్ కార్లకు.
2: అయితే అంటే మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేస్తారు? ఫోన్ ద్వారా పిలుస్తారా లేకపోతే
3: ఇట్లా ఒకసారి వెళ్తే వాళ్ళకి సాలరీ మన డ్రైవింగ్ మంచి అనిపిస్తే
2: అవునవును
3: వాళ్ళు ఇంకొక 4 సాలరీ ఇస్తారు సార్. అట్లా ఒకరి నుంచి ఒకరికి నంబర్ తోని మన టెంపర్
2: వస్తాయి. సో మరి మీరు ఇప్పటిదాకా ఎక్కువ దూరం వెళ్ళిన ప్రయాణం ఏంటి?
3: ఎక్కువ దూరం అంటే సార్ జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను
2: కార్ డ్రైవింగ్ లోనే.
3: అవునవును. కరోనా టైంలో ఒక ఆర్మీ సోల్జర్స్ ని తీసుకొచ్చినాం అక్కడికి
2: వెళ్ళి.
3: కాజీగుండ్ బనియాల్ డిస్ట్రిక్ట్ కాజీగుండ్కి వెళ్ళి తీసుకొని వచ్చి 2400 కిలోమీటర్లు.
2: ఓకే, 2400 కిలోమీటర్లు నడిపారు.
3: పోవడమే అప్పుడు 5000 అయిందన్నారు.
2: మరి మీరొక్కరే నడిపారా?
3: ఇద్దరం డబల్ డ్రైవర్.
2: ఓకే, ఏ బండి అది?
3: అది మన ఎరిటిక.
2: సోల్జర్స్ ని తీసుకొచ్చారన్నమాట. అంటే వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారా అప్పుడు? అంటే కరోనా వచ్చింది,
3: కరోనా పాజిటివ్ ఉండేది. మేము పోయి ఆయన కోసం 14 రోజులు ఉండి మళ్ళా 16 రోజులు రిటర్న్
2: తీసుకొచ్చాం.
3: నెగిటివ్ వచ్చినాక తీసుకొచ్చాం.
2: మీకు అది ఒక మంచి జ్ఞాపకం జీవితం.
3: జ్ఞాపకం మళ్ళా మంచి వాతావరణమే జమ్మూ కాశ్మీర్.
2: కాశ్మీర్ వెళ్ళారు. ఓకే,
3: అంటే మేం పోయింది హాస్పిటల్ పని కాబట్టి తిరుగుడేం కాలేదు.
2: అవును. ఏ నెలలో వెళ్ళారు మీరు కాశ్మీర్ కి?
3: జూన్ జూలైలో.
2: ఓకే, జూన్ జూలై అంటే కొంచెం అంటే చలేం లేదు కాబట్టి కొంచెం బాగానే అనిపించుంటుంది. సరే బాగుంది. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు?
3: మురారి నుంచి పెళ్లి పాట ఒకటి ఇవ్వండి.
2: తప్పకుండా, మీకోసం మీరు అడిగిన పాట వస్తుంది, వినండి కృష్ణ గారు.
3: సరే సార్, థ్యాంక్ యూ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: దోమకాటు ఇప్పుడు మరింత ప్రమాదకరం. దీనివల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు, మెదడు వాపు వంటి వ్యాధులు రావచ్చు. కావున వారానికి ఒకసారి నీటి నిల్వలను తొలగించి దోమలను లార్వా దశలోనే నిర్మూలిద్దాం. దోమల నిర్మూలన ప్రతి పౌరుని బాధ్యత. పెద్ద సమస్యలు తెచ్చిపెట్టే ఈ చిన్న దోమలను నివారించాలంటే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ప్రకటన జారీ చేసిన వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదిలాబాద్.

ఇంతటితో ఎల్లటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మరిన్ని సినిమా పాటల్ని సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినొందిలా 8 గంటలకు షారుల 10:30కు మధురిమల వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను కోదాడ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింగరేణి సంస్థ తీవ్ర

సంక్షోభంలో ఉందని, ఉద్యోగుల జీతాలకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సి దుస్థితి నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 55,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించి సంస్థను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు రావాలని ఆ దేశ పర్యటనలో ఉన్న మంత్రి జీ వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం జపాన్ సంస్థలకు అవసరమైన సహకారం, మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఒసాకాలో జరిగిన ఇండియా జపాన్ వర్క్ ఫోర్స్ రౌండ్ టేబుల్ సమాపేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని రాష్టంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్టంలో పంట మార్పిడి విధానాలపై రైతులను మరింత చైతన్యపరిచి వ్యవసాయ సాగుకు అనుసరించాల్సిన నూతన విధానాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. జిల్లాల వారీగా వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్టంలో ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నెల నుంచి కొత్త చేయూత పెన్షన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతను నిర్ధారించాలని మంత్రి ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: రా, ఇంకొకరెవరు?
1: అరే ఇద్దరము ఈనాడు ముగ్గురయ్యాము, ఆ మూడ మనిషి పేరే.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 10:11 దాటి 5 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మీరు వినబోయే పాట వినయ విధేయ రామ. చిత్రం నుంచి జస్పీస్ జాజ్ ఎంఎం మానసి పాడిన పాట. మీకు నచ్చిన పాట వినాలి అంటే 0402324085 నెంబర్ కి వాట్సాప్ ద్వారా పాట వివరాల్ని, మీ పేరు ఊరు వివరాల్ని టైప్ చేసి పంపించండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: భరత్ అనే నేను చిత్రం కోసం ఫర్హాన్ అక్తర్ పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి రచనకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఆ పాటను వినిపించాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి శ్రోతలు మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ వారి కుటుంబ సభ్యుల కోసం ఏదైనా ఒక మంచి పాట మా కోసం అంటూ బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మాలక్ష్మి, సంతోష్ గౌడ్, ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం వరంగల్ కాశీబుగ్గ శ్రోతలు నల్ల సుదర్శన్,

సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇంకా గుడ్ మార్నింగ్ మేడం ఒక మంచి పాటను మా కోసం వినిపించండి అంటూ అరుణ రాజేందర్ వీరు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి కోరుతున్నారు. ఎస్ మీ అందరి కోసం ఈ పాట. అరవింద్ సమేత చిత్రం కోసం అర్మాన్ మలిక్ పాడిన పాట

గజనీ చిత్రం కోసం హారిస్ రాఘవేందర్ బాంబే జయశ్రీ పాడిన పాట విన్నారు. వెన్నెల కంటి రచనకు హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ పాటను వినిపించాం. రమణీధర్, రజిత, దివ్య, నందిని, కృష్ణప్రియ వీరందరూ వరంగల్ శివానగర్ నుంచి ఈ పాటను కోరారు. ఏదైనా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటున్నటువంటి శ్రోతలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చదివితే చాలేమో, మంచి పాట వేస్తే సరిపోతుంది. కొండ యాదగిరి, శాంత, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి. అండ్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించినటువంటి మరొక్క శ్రోత కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి. ఇంకా ఇప్పుడు వినిపించబోయే పాట మెట్పల్లి శివాజీ నగర్ శ్రోతలు సంబారి శేఖర్, భూలక్ష్మి, హరీష్, రష్మిత, చైత్ర, చక్రి. ఇంకా ఇదే పాటను వినిపిస్తున్నాము సర్ ధార్ గబ్బర్ సింగ్ చిత్రం నుంచి. ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిర్మల్ డిస్టిక్ నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. తప్పకుండా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వినండి బాహుబలి చిత్రం నుంచి శ్రీనిధి, శ్రీ సౌమ్య పాడిన పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియోస్ లో సమయం 10:38 దాటి 48 సెకండ్లు. శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 27వ తేదీ అంటే గురువారం రోజు, అంటే రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు ఐ డొనేషన్ ఫోర్త్ నైట్ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 నెంబర్కి గాని 2324 నెంబర్కి గాని లేదంటే 2955. ఈ నెంబర్లకు కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.

0: సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కోసం విజయ్ ప్రకాష్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట అది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను వినిపించాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి శ్రోతలు దివాకర్, విమల ఇంకా త్రివేధ వారి కుటుంబ సభ్యుల కోసం ఇంకా ఇదే పాటను వినిపించాము. బండ రావిరాల గ్రామం శ్రోతలు లక్ష్మి, వరలక్ష్మి వారి కుటుంబ సభ్యుల కోసం ఇంకా చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల వీరి కోసం ఆ పాట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: 10:45 ఆన్ స్టూడియోస్ మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు ప్రేమం చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట వినబోతున్నారు. పూర్ణాచారి రచనకు గోపి సుందర్ అండ్ రాజేష్ మురుగేసన్ సంగీతం అందించిన ఈ పాటను వినిపిస్తున్నాం. నిజామాబాద్ జానకంపేట్ శ్రోతలు ఎం శ్యామ్లాల్, జగన్, మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి ఇంకా సోను కోసం ఏదైనా ఒక మంచి పాట అంటూ చింత శ్రీనివాస్ గారు షాపల్లి విలేజ్ నుంచి, జఫర్గత్ మండల్ జంగావ్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి మెసేజ్ పంపించారు. ఇంకా కర్ణాటి భారతి, వాసంతి, శృతిక, సూర్యతేజ, దయానంద్, శివానగర్, వరంగల్ శ్రోతల కోసం కూడా ఈ పాట వినిపిస్తున్నాము. చందానగర్ శ్రోత సిహెచ్ విజయ్ కుమార్ గారు మీకోసం కూడా ఈ పాట.

శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, రేపు అనగా గురువారం 27వ తేదీ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యేటటువంటి హలో డాక్టర్ ప్రతీక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085252 నెంబర్కి గాని 2324085353 నెంబర్కి గాని 2955092 నెంబర్లకు కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 ఇప్పుడు వినండి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం కోసం సి శ్రీరామ్ పాడిన పాట, శ్రీమణి సాహిత్యానికి గోపి సుందర్ సంగీతం అందించిన ఈ పాటను కోరుతున్నారు మాధవి ఆంజనేయులు, బుదాన్ పోచంపల్లి శ్రోతలు. ఇంకా ఈ పాటను వినిపిస్తున్నాం నందిపేట శ్రోత వెంకటేష్ గారి కోసం. ఇంకా జేరుపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు వీరు హన్నుకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం శ్రోతలు. ఇంకా షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్ వీరందరూ సీఎం రోడ్ ఆటో నగర్ నిజామాబాద్ శ్రోతలు. ఇంకా ఇదే పాటను వినిపిస్తున్నాము మహేష్ గుడిమల్కాపూర్ వెజిటబుల్ మార్కెట్ నుంచి మనకి మెసేజ్ చేశారు. వరంగల్ జిల్లా సంగం మండలం బొండ్రాయి గ్రామం అనుముల రామయ్య, లక్ష్మి, మోహన్ వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట. ఇంకా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ బండారు త్రిమూర్తులు గుప్తా వారి కుటుంబ సభ్యుల కోసం కూడా ఈ పాటను వినిపిస్తున్నాము. ఇంకా సంగీత శ్రవణ్ యాదవ్ లంగర్ హౌస్ శ్రోతల కోసం ఈ పాట.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే పవిత్రమైన మిలాదున్నబీ సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మిలాదున్నబీ పర్వదినం అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాన్ని నింపాలని ఆకాంక్షించారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడు మండలం దూరకుంట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ను ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. శాసన వ్యవస్థలోని కమిటీలు ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గిరిజనులు, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కమిటీలు దృష్టి సారించాలని చెప్పారు. తెలంగాణ బ్రాండ్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు రాష్ట పర్యాటక అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్టంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రదేశాలను గుర్తించారని, వాటిని మరింత అభివృద్ది చేసేందుకు జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్టంలో నిషేధిత జాబితాలో చేర్చిన భూములను బేషరత్తుగా తొలగించకపోతే లక్షల మంది రైతులు ప్రజలతో అసెంబ్లీని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రైవేట్ ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు కోరిన విధంగా ఏటా కాకుండా రెండేళ్లకేసారి ఫైర్ ఎన్ఓసీ రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ఫైర్ ఎన్ఓసీలను జారీని సరళతరం చేశామని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ సంఘం ప్రతినిధులకు తెలిపారు. ఇందిరం ఇళ్ల లబ్దిదారులకు తుది బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి వరకు పూర్తయిన 16,000 ఇళ్లకు గాను విడుదలైన 185 కోట్ల రూపాయలు ఎల్లుండి లబ్దిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఆచార్య జయశంకర్ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి ఈ నెల 27 నుంచి 29 తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానే తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 11:04 అవుతోంది. మరికొన్ని క్షణాల్లో వింటారు, గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి బుధవారం స్పెషల్ డైరెక్టర్ స్పెషల్ గుర్తుకొస్తున్నాయిలో ఈ రోజు ఏ దర్శకుడి గురించి గుర్తు చేసుకోబోతున్నావు తెలుసా? ఒక దర్శకుడిగా నిలబడటం అంత ఈజీ కాదు సినిమా ఫీల్డ్లో. ఎందుకంటే సినిమా అంటే కథ ఒక్కటే కాదు, కథనం ఉండాలి, దాన్ని తెర మీద చూపించే విధానం కూడా బాగుండాలి, సంగీతం బాగుండాలి, సీన్లు ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వాలి. ఈ అన్ని విషయాల్ని బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ సినిమాని ప్రేక్షకుడికి అందించడంలో ఈరోజు మనం గుర్తు చేసుకోబోయే దర్శకుడు దిట్ట. ఆయన సినిమాలు చాలా వరకు మన చుట్టూ ఉన్న మనుషుల్ని, వాళ్ల జీవితాల్ని, వాళ్ల భావోద్వేగాల్ని తెర మీద చూపిస్తాయి. అదే ఆయన్ను గొప్ప కమర్షియల్ సినిమాలతో పాటు రీమేక్ సినిమాల గ్రేట్ డైరెక్టర్ని చేసింది. మరింతకీ ఎవరా డైరెక్టర్, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలేంటి, అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన మంచి మంచి పాటలు వింటూ ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో ఆ డైరెక్టర్ సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. మరి వింటూ ఉండండి, ఒక పాట ప్లే చేయబోతున్నాను నేను. ఆ పాట వినగానే ఆ డైరెక్టర్ ఎవరో మీకు తెలిసిపోతుంది. మీరు గుర్తుపడితే నాకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఎవరు అనుకుంటున్నారు. ఈరోజు ఆ దర్శకుడిని గుర్తు చేసుకుందాం, ఆయన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: சுவாமி குடிக்கு சிறுவை நல்லோ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
5: పదకొండు గంటలు దాటి 11 నిమిషాలు దాటి 48 సెకండ్లు అవుతోంది స్టూడియో క్లాక్ లో. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. ఇవాళ డైరెక్టర్ స్పెషల్లో జ్వాల సినిమా నుంచి నేను పాట ప్లే చేశాను. మన శ్రోతలందరూ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ గానే గెస్ చేసి నాకు వాట్సాప్ ద్వారా వాళ్ళెవరినైతే అనుకుంటున్నారో ఆ డైరెక్టర్ పేరు పంపించారు. ఎస్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారి గురించి. ముఖ్యంగా రీమేక్స్ తెరకెక్కించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు ఆయన. చంటి, పెదరాయుడు వంటి రీమేక్స్ తో ఇండస్ట్రీ హిట్స్ ని సొంతం చేసుకున్నారు రవిరాజా పినిశెట్టి గారు. గ్రేట్ డైరెక్టర్ విక్టరీ మధుసూదన్ రావు గారి తర్వాత రీమేక్స్ లో కింగ్ అనిపించుకున్నది రవిరాజానే. మరి మాట్లాడుకుందామా ఈరోజు రవిరాజా పినిశెట్టి గారి సినిమాల గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో.
4: రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. మరి ఇవాళ డైరెక్టర్ స్పెషల్ బుధవారం రవిరాజ పెనిశెట్టి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఆయన సినీ ప్రస్థానానికి అంటే ముందు అసలు ఆయన సినిమాలోకి ఎట్లా అడుగు పెట్టారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. మరి ప్రముఖ సాంఘిక నాటక రచయిత, స్వతంత్ర చిత్రకథ రచయిత అయిన శ్రీ పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు, శ్రీమతి లక్ష్మీ దంపతులకు 1949 జూలై 17వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోలులో జన్మించారు పినిశెట్టి రవిరాజ. ఆయన చెన్నైలోని కేసరి హై స్కూల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక బిజినెస్ లోకి అడుగు పెడదాం అనుకున్నారు. అయితే ఒకరోజు దగ్గర బంధువైన అల్లు అరవింద్ గారితో కలిసి బండ్రోతు భార్య సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కి వెళ్లారనమాట. గురువు గారైన పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారి మీదున్న అభిమానంతో వాళ్ళ అబ్బాయి అయిన రవిరాజ పినిశెట్టిని నాకు అసిస్టెంట్ గా చేరతావా అని అడిగారు. ఎవరు? ద గ్రేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. అయితే రవిరాజ గారు నవ్వి ఊరుకున్నారనమాట. అంటే ఆ సినిమాలంటే అసలేం తెలీదు. నాన్నగారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా, మంచి రచయిత అయినా కూడా, సినిమాలు అనగానే కొంచెం మొహమాట పడ్డారంట అప్పుడు రవిరాజ పెనిశెట్టి గారు. అయితే తిరిగి అదే సినిమా ప్రీమియర్ షోకి రవిరాజ పెనిశెట్టి గారు మళ్ళీ వచ్చారు బండ్రోతు భార్య సినిమాకి. అప్పుడు కూడా మళ్ళీ ఆఫర్ చేశారు దాసరి నారాయణరావు గారు. సో ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా దాసరి గారు అని చెప్పి వెంటనే ఓకే చెప్పేశారనమాట. దేవుడే దిగి వస్తే అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా దాసరి నారాయణరావు గారి దగ్గర చేరిపోయారు రవిరాజ పెనిశెట్టి గారు. ఆయన దగ్గరే స్వర్గం నరకం, అలాగే హిందీ సినిమా అయిన జ్యోతి బనే జ్వాల సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేశారు. మరి తర్వాత ఆయన సినిమా ప్రస్థానం ఎలా రైజ్ అయింది, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ గా ఎలా మారారు, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఎస్, 11:32 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో డైరెక్టర్ స్పెషల్లో రవిరాజ పెనిశెట్టి గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సినిమాల్లోని మంచి మంచి పాటలు వింటున్నాం. ఇందాక విన్న పాట రాయుడు సినిమాలోది, పెదరాయుడు తర్వాత మోహన్ బాబు గారితో తీసిన సినిమా అనమాట. కేజేఎస్ దాస్ గారి అద్భుతమైన గాత్రంలో ఆ పాట వింటూ ఉంటే నిజంగా నిద్ర వచ్చేస్తుంది ఎవరికైనా. అంత గొప్ప కంపోజిషన్ అనమాట ఎస్ఏ రాజ్కుమార్ది, సుద్దాల అశోక్ తేజ్ గారు రాసిన పాటది. అయితే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, దర్శకుడు దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ గా స్వర్గం నరకం జ్యోతి బనే జ్వాల సినిమాలకు పనిచేశారని చెప్పాను కదా. అయితే ఎందుకో రవిరాజ పెనిశెట్టి గారికి ఆ సినిమా వాతావరణంలో ఇమ్మడలేకపోయారనమాట. ఆయన మనసంతా కూడా బిజినెస్ మీదే ఉండేది. ఆ తర్వాత సినిమా వాతావరణంలో అడ్జస్ట్ కాలేక కొన్నాళ్లు మూవీ ఇండస్ట్రీని విడిచిపెట్టారు రవిరాజ గారు. 4 ఏళ్లు టొబాకో బిజినెస్ లో ఉన్నారు. మళ్లీ 4 ఏళ్ల తర్వాత దాసరి గారి అసిస్టెంట్ గా కృష్ణార్జులు అనే చిత్రానికి పనిచేశారు. అలా పనిచేస్తుండగానే నిర్మాత జయకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. ఈయన వర్కింగ్ స్టైల్ నచ్చి ఆ నోట ఈ నోట రవిరాజ అనే కుర్రాడు బాగా చేస్తున్నాడు, చాలా మంచి నాలెడ్జ్ ఉంది డైరెక్షన్ మీద, ఆయనకి డైరెక్టర్ గా అవకాశం ఇస్తే బాగుంటుంది అనే వార్త ఆ నోట ఈ నోట బాకి జయకృష్ణ గారి చెవిలో పడింది. వెంటనే రవిరాజ గారిని పిలిపించి వీరభద్రుడు అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం చేశారు. 1985లో అప్పటి సుప్రీం హీరో చిరంజీవి

నాయుడుగా రూపొందించిన జ్వాల సినిమాతో పరిశ్రమలో నిలదొక్కున్నారు రవిరాజ పినిశెట్టి గారు. ఇక అక్కడి నుంచి ఆయన బండి ఆగలేదన్నమాట, వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుమారు 2 దశాబ్దాల్లో 50 పైగా చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు కూడా ఇచ్చారు. ఇంకా మాట్లాడుకుందాం రవిరాజ గారి గురించి, మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ అనగా రేపు గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు, ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 23240852 23240853, మరొక నెంబరు 29550923, ఈ నెంబర్లకి కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి మీరు కూడా నేరుగా ఫోన్లో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
2: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో 11 గంటలు దాటి 41 నిమిషాలు అవుతోంది. రవిరాజ పినిశెట్టి గారి శని ప్రస్థానం గురించి గుర్తు చేసుకుంటున్నాం ఇవాళ కార్యక్రమంలో. మరి తరువాత ఆయన ఎలాంటి సినిమాలకు పనిచేశారు అని మాట్లాడుకుంటే, అవల్ సుమంగళి దాన్ సినిమాని తెలుగులో పుణ్యస్త్రీగా తెరకెక్కించారు. ఆ తర్వాత రవిరాజ గారికి మంచి గుర్తింపు వచ్చింది ఈ పుణ్యస్త్రీ సినిమా ద్వారా. జ్ఞాన ఓలి అనే సినిమాని రీమేక్ గా చిరంజీవి మోహన్ బాబుతో తెరకెక్కించిన చక్రవర్తి సినిమాకు కూడా రవిరాజ గారి దర్శకుడు. ఆయన ఎన్ని రీమేక్స్ తీసినా కూడా ఆయన స్టార్ డైరెక్టర్ గా మార్చింది మాత్రం చిరంజీవి యముడికి మొగుడు అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత రవిరాజ గారి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు టాలీవుడ్ లో. అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి థ్రిల్లర్ నవలను ముత్యమంత ముద్దుగా తీశారు. అలాగే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి యమపాశ నవల్ని అదే పేరుతో తీశారు. అండ్ తమిళ సినిమా అయిన మై డియర్ మార్తాండన్ సినిమాని తెలుగులో రాజా విక్రమార్కగా రూపొందించి మళ్లీ మెగాస్టార్తో హిట్ కొట్టారు రవిరాజ పినిశెట్టి. మరి మిగతా హీరోలతో ఎలాంటి సినిమాలు చేశారు, తర్వాత రవిరాజ గారి లిస్ట్ లో ఏ సినిమాలు టాప్ సినిమాలు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. అంతకన్నా ముందు రవిరాజ గారి డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా బంగారు బుల్లోడు సినిమాలోంచి ఈ పాట వినకపోతే ఎలా చెప్పండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయిలో రవిరాజా పినిశెట్టి గారి కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీస్ గా వచ్చిన బంగారు బుల్లోడు సినిమాలోంచి ఒక మంచి పాట విన్నాం కదా. ఈ పాట వింటే చాలు, అంటే బయట వర్షం పడుతుంటే వింటే ఒక మజా ఉంటుంది, ఈ పాట వినగానే నిజంగా వర్షం పడుతుందేమో అన్నంత గొప్ప కంపోజిషన్ రాజ్కోటి గారిది. రవీనా టండన్ బాలకృష్ణ గారి డాన్స్ ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. రవిరాజా పినిశెట్టి గారి కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ మూవీగా చెప్పుకోవాల్సింది మనం స్టార్టింగ్ లో విన్న పాట వెంకటేష్ మీనా జంట గారు రూపొందించిన చంటి సినిమా గురించి. అయితే ఒరిజినల్ తమిళ సినిమా ఏదైతే ఉందో చిన్న తంబి, అందులో ప్రభు ఖుష్బు యాక్ట్ చేశారు, పి వాసు గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా అది. అయితే చిన్న తంబి కన్నా కూడా చంటి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది, 40 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఇళయరాజా గారు అందించిన సంగీతం అయితే ఆ సినిమాకి అదనపు బలం. అండ్ ఆయన సినిమాల్లో 1992లో విడుదలైన సినిమా బలరామకృష్ణులు గురించి కూడా మాట్లాడుకోవాలి, మంచి కథాబలంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. శోభన్ బాబు గారు, డాక్టర్ రాజశేఖర్, జగపతి బాబు, రమ్యకృష్ణ, శ్రీవిద్య గారు, ఇలా ఎంతో మందితో వచ్చిన మల్టీ స్టారర్ సినిమా అది. అండ్ బాలకృష్ణ, రమ్యకృష్ణ, రవీనా టండన్లతో రూపొందిన బంగారు బుల్లోడు సినిమా అయితే రవిరాజా గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పి తీరాల్సిందే. తర్వాత మళ్లీ రీమేక్ గా తెరకెక్కి అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ని తిరగరాసిన సినిమా మోహన్ బాబు, రజనీకాంత్, సౌందర్య, భానుప్రియల పెదరాయుడు సినిమా. ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ అయితే అంతా ఇంత కాదు. అండ్ ఎంఎస్ నారాయణ లాంటి టాలెంటెడ్ రైటర్ ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది రవిరాజా పినిశెట్టి గారే. తర్వాత ఆయన నటుడిని చేసింది కూడా రవిరాజా గారే. అంత గొప్ప ఆర్టిస్ట్ ని సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఎంఎస్ నారాయణ గారిలో ఉన్న నటుడిని కూడా గుర్తుపట్టింది పినిశెట్టి రవిరాజా గారే. ఆయన దగ్గర రైటర్ గా చాలా సినిమాలకు పనిచేశారు, ఎం ధర్మరాజు, ఎంఏ పెదరాయుడు, అలాగే రుక్మిణి ఇలాంటి సినిమాలకి. రుక్మిణిలో అయితే నాగబాబు అండ్ ఎంఎస్ నారాయణ గారి ట్రాక్ అయితే అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి, విద్యాసాగర్ గారు కంపోజ్ చేసిన పాటలు. మరి ఆలస్యం చేయకుండా రుక్మిణి సినిమా నుంచి ఒక మంచి పాట వినేద్దామా? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: రవిరాజ పిన్సెట్టి గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. కొండపల్లి రాజా, రాయుడు, రుక్మిణి, మా అన్నయ్య, ఎం ధర్మరాజు ఎంఏ, ఎస్పీ పరశురాం, అల్లుడు గారు వచ్చారు, అందమైన అబద్దం, మా బాపు బొమ్మకు పెళ్లంట సినిమాలు కూడా రవిరాజా గారికి మంచి పేరు తీసుకొచ్చాయి. చెన్నైలో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు ఆయన. ప్రస్తుతం లైఫ్ ని తన మూవీ మెమరీస్ తో గడుపుతున్నారు ఆయన. కొడుకులు ఇద్దరు ఇండస్ట్రీలోనే ఉన్నారు, అది ఆయనకి ఇంకా సంతోషం కలిగించే అంశం. పెద్దబ్బాయి సత్యప్రభాస్ పినిశెట్టి డైరెక్టర్ గా ఉంటే చిన్న కొడుకు ఆది పినిశెట్టి వెర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తమిళ్, తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లో చాలా బిజీ యాక్టర్ గా ఉన్నారు. తండ్రి పేరు నిలబెట్టారు అన్నిటికన్నా ముఖ్యంగా. రవిరాజా గారు మనకి ఎన్నో మంచి సినిమాలు అందించారు. ఆయన ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు కదా, ఈ రోజు అందరికీ హాలిడే కదా, హాలిడే ఎంజాయ్ చేస్తున్నారా బాగా ఆకాశవాణి వివిధ భారతి వింటూ, అలాగే మీకు ఉన్న పనులని పూర్తి చేసుకుంటూ, అలాగే మంచి కమ్మటి ఆహారం తింటూ కుటుంబ సభ్యులందరితో గడుపుతున్నారు కదా. అయితే ఈరోజు అందరికీ హాలిడేనే, మరి ఎందుకు హాలిడేనో తెలుసా? ఆ ఏదో ముస్లిమ్స్ పండుగ అంట కదా అంటారు కొంతమంది. కొంతమందికి ఈరోజు ఒకరి బర్త్డే అని తెలుసు. అయితే ఈరోజు మిలాదున్ నబీ, ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. ముస్లిం పండుగల్లో రంజాన్, బక్రీద్, మహర్రం వంటి వాటిని ఎందుకు జరుపుకుంటారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు మిలాదున్ నబీ అంటే ఏంటి, ఎందుకు ఈ పండుగను జరుపుకుంటారు, అసలు ఈరోజు ముస్లిం సోదరులు ఏం చేస్తారు తెలుసుకుందాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. 12:13 క్రాస్ చేసి 35 సెకండ్స్ స్టూడియో క్లాక్ లో టైం. మిలాదున్ నబీ పర్వదినం గురించి మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నాం కదా. అసలు ఏంటి మిలాదున్ నబీ? ఇస్లాం మతంలో మిలాదున్ నబీ పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఇస్లాం మతం స్థాపించిన చివరి ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజునే ఈద్ మిలాదున్ నబీగా జరుపుకుంటారు మన ముస్లిం సోదరులు. ఈ పండుగను మహ్లీద్ అని కూడా పిలుస్తారంట. దీని అర్థం ఏంటంటే అరబిక్ భాషలో పుట్టుక అని అర్థం. అరబిక్ లో నబీ అంటే ప్రవక్త అని అర్థం. మొత్తంగా ఈద్ మిలాదున్ నబీ అంటే ప్రవక్త పుట్టిన పండుగ అని అర్థం వస్తుంది. మహమ్మద్ ప్రవక్త దేవుడి నుంచి వచ్చిన దూత అని ముస్లింలు నమ్ముతారు. దయా, ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలి అని ప్రజలకు చూపించడానికి మహమ్మద్ను అల్లా పుట్టించాడని విశ్వసిస్తారు. అందుకే ఈ పండుగను ఘనంగా జరుపు

చదువుకుని ఆయన పట్ల ప్రేమను భక్తిని చాటుకుంటారు ముస్లిం సోదరులు ఈ మిలాదున్ నబీ పండుగ రోజున. ఇంకా మాట్లాడుకుందాం మిలాదున్ నబీ ప్రత్యేకత గురించి ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అరలించే సంపూర్ణ వినోదం.

0: చిత్ర గారు పాడిన ఈ వండర్ఫుల్ మెలోడీ ఖడ్గం సినిమాలోది రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: చైతన్య స్ఫూర్తిలో మిలాదున్ నబీ పర్వదినం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. అయితే ఈ మిలాదున్ నబీ చరిత్ర గురించి మాట్లాడితే 11వ శతాబ్దంలోనే ఈ మిలాదున్ నబీ వేడుకలు బాగా ప్రాచుర్యం పొందాయి. కాలక్రమేణా ముస్లిం దేశాల్లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది ఈ పండుగ. అయితే ముస్లింలందరూ మిలాదున్ నబీని జరుపుకోరు. మహమ్మద్ ప్రవక్తను విశ్వసించేవారు, అతని అనుచరులు మాత్రమే ఈ పండుగను ఆయన మీద ప్రేమతో భక్తితో జరుపుకుంటారు. ఈరోజు ప్రధానంగా ముస్లిం సోదరులంతా తెల్లవారుజామునే మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం అన్నిటికన్నా ముఖ్యమైనదిగా భావించే అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారి వారి తాహతకు తగ్గట్టు, వారి శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం అన్నదానం చేస్తుంది. ఆ తరువాత తమ సామర్థ్యం మేరకు పేదలకు దాన ధర్మాలు కూడా చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని కడపతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఈ పండుగను ముస్లింలతో పాటు హిందువులు కూడా జరుపుకుంటారంట. ఈ మిలాదు నబీ మత సామరస్యానికి ప్రతీకగా చెప్పొచ్చు. మరొక పాట విందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి

0: యాజన్ నిజార్ ప్రణవి పాడిన పాట. సినిమా పేరు లోఫర్. భాస్కర్ భట్ల సాహిత్యం, సునీల్ కశ్యప్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:26 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. మొత్తం మీద ఈ మిలాదున్ నబీ పవిత్రమైన రోజున ముస్లిం సోదరులంతా అన్నదానాలు నిర్వహించడం ఈ పండుగ ప్రత్యేకత. దాదాపు అన్ని మసీదుల దగ్గర లేకపోతే వాళ్ళు నివాసం ఉండే కూడళ్ల వద్ద చాలా మందికి అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఎంతో మంది అక్కడ భోజనం చేస్తారు, మనస్ఫూర్తిగా కడుపు నిండా తిని వాళ్లని వాళ్ల కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. అండ్ రాత్రిపూట నిర్వహించే నమాజ్ కూడా ఈ వేడుకలో ఒక భాగమే. మొత్తం మీద మానవాళిలో స్ఫూర్తి నింపడమే ఈ మిలాదు నబీ పర్వదిన ప్రత్యేకత. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:30 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇక వార్తల వివరంగా, ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో గల 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకం కావడానికి ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మైభారత్ స్వచ్చంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుపుతారు. యువకులు తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆహ్వానించే యువ సంవాద్ ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ క్రీడా ప్రయాణంలో యువత భాగస్వామ్యం కావడానికి, వారి ఆకాంక్షలను పంచుకోవడానికి యువజన నేతృత్వంలోని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఖేలో ఇండియా డైలాగ్ దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో జరిగిన 53వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 30,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడు వీలైన చోట మౌలిక సేవల కోసం ఉమ్మడి యుటిలిటీ కారిడర్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతికత, ఆర్థిక సాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక దశలోనే ఇలాంటి సమగ్ర విధానాలను పరిశీలించాలని మోదీ మంత్రిత్వ శాఖలను రాష్టాలకు సూచించారు. ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడకూడదని మోదీ స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈశ్రమ్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021 ప్రారంభించిన ఈ పోర్టల్ దేశంలోనే మొట్టమొదటి ఆధార్ సీడెడ్ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ ను సృష్టించింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి కార్మికునికి ఈ పోర్టల్ ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ది, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారు. 6,52,000కు పైగా దరఖాస్తులు పూర్తి వివరాలతో అందినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మహిళా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక సహాయం జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27 ఢిల్లీ బడ్జెట్లో ఈ పథకం కోసం 5,110 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి వారిని స్వయం సమృద్ది సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగే అమెరికా పర్యటనలో భాగంగా సీతారామన్ చికాగో, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిలాదు నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే మిలాద్ మెహఫిల్స్, సీరత్ సదస్సులను ఈ సందర్బంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మిలాదున్నబీ సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్నబీ ఒక గొప్ప సందర్బమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్పూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్పూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని రాష్టపతి పిలుపునిచ్చారు. ఈ పవిత్రమైన సందర్బం అందరిలోనూ దయ, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించాలని, సోదర భావాన్ని బలపరచాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దయాగుణం సమాజానికి తిరిగి సేవ చేయాలనే స్పూర్తి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూలమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓనసద్యంగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లం కల్లిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కలి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త పంట చేతికి వచ్చిన వేళ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఓనమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ఓనం పండుగ కేరళ గొప్ప సంస్కృతిని, సోదరభావాన్ని చాటుతుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుందని రాష్టపతి ముర్ము అన్నారు. ఓనం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ఉత్సాహభరితమైన పండుగ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు స్పూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ ఆనందకరమైన సందర్భం అందరికీ శాంతి, శ్రేయస్సు, సంక్షేమంతో కూడిన ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్టమైన కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేరళ రాష్టం పేరు నిన్నటి నుంచి కేరళంగా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీన లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలోనూ కేరళ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక వృద్దిని పెంపొందించడంలో, గ్రామీణ ఉపాధిని కల్పించడంలో, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడంలో మత్స్యరంగం, బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ సీషెల్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. సీషెల్స్ మత్స్య వ్యవసాయ మంత్రి వాలెస్ కాజ్కో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో క్లాసికల్ గేమ్ను గెలుచుకోవడంతో చివరి రోజు తక్కువ నిడివిగల ఆటలు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాడు ప్రజ్ఞానంద 6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కర్వణతో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈ శ్రమ్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. ఇప్పుడు విందాం ఈట్ ఫిట్, వ్యాఖ్యానం ఆర్జే రేణు.
2: అమ్మా, ఇవాళ లంచ్ బాక్స్ లోకి ఏం పెడుతున్నా అని ప్రతి ఇంట్లో ఉదయం కిచెన్ లో ఉన్న అమ్మ చెవిన పడే మాటే. రకరకాల రెసిపీస్ తో లంచ్ బాక్స్ ని సిద్ధం చేయడానికి అమ్మలు ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉన్నారు, ఉంటారు కూడా. లంచ్ ఏంటి, టిఫిన్ ఏంటి, స్నాక్స్ ఏంటి, డిన్నర్ ఏంటి, అందులో ఏం పోషకాలు ఉండాలి అని. అందులోనూ వర్షాకాలం, ఈ సీజన్ లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని తెగ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అమ్మలు. అలా కన్ఫ్యూజ్ అయిపోతున్న అమ్మలకి ఈట్ ఫిట్ ఉందిగా, నేనున్నానుగా మీకోసం. ఈరోజు వర్షాకాలంలో పిల్లల లంచ్ బాక్స్ తో వాళ్ళు ఫిట్ గా ఉండడానికి ఎటువంటి రెసిపీస్ మనం పెట్టొచ్చు, వాటిలో ఉన్న పోషకాహార విషయాల గురించి తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉండే బాక్సే కదా, పిల్లలకి ఏం పెడతాం? కాస్త అన్నం, పప్పు, రెండు వడియాలు. ఇది వెనకటి మాట కదా. అప్పుడు అలా ఉండేది, ఓ చిన్న బాక్సు, కొంచెం పెరుగన్నమో, పప్పు అన్నమో, కాస్త ఆవకాయ, ఇది ఎవరికైనా బాక్స్ అనేది. కానీ కాలం మారిపోయింది. బాక్స్ లో సైజు మారిందో లేదో తెలియదు, కానీ బాక్స్ లో ఆకారాలు మాత్రం మారాయి. ఆహారంలో రకరకాల చేంజెస్ వచ్చాయి. పిల్లలు ఏ తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా ఉండాలి అని పిల్లలకంటే అమ్మలకే ఎక్కువ కంగారు. ఆ కంగారుని తగ్గించే ప్రయత్నం చేయడానికే ఇవాళ వర్షాకాలంలో పిల్లలకి ఎటువంటి రెసిపీస్ పెట్టొచ్చు వర్షాకాలంలో అని మాట్లాడుకుంటూ ఉన్నాం. వాళ్ళు తినే సమయానికి వేడిగా ఉండాలి, కనీసం గోరువెచ్చగా అయినా ఉండాలి. రైస్ ఐటమ్ పెట్టినా, టిఫిన్ పెట్టినా, స్నాక్ పెట్టినా, ఏది పెట్టినా వాళ్ళు ఇష్టంగా తినాలి. వాళ్ళు తింటున్నప్పుడు మనం పక్క నుండి కొసరి కొసరి పెట్టినట్లుగా ఉండాలి. ఫుడ్ అనేది లైట్ గా ఉండాలి, వేడి వేడిగా ఉండాలి, తేలిగ్గా అరిగేదై ఉండాలి. జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇలాంటివి ఖచ్చితంగా పిల్లల బాక్స్ లోకి వెళ్లేలాగా చూసుకోండి. కూరగాయలు, సూప్లు, రైస్లు, ఐటమ్ ఏదైనా సరే పిల్లలకి రోగనిరోధక శక్తి పెంచే విధంగా ఉండాలి. పొట్ట నిండిపోవాలని చాలా మంది అమ్మలు బాక్స్ లో వత్తి వత్తి పెడుతూ ఉంటారు రైస్ ని. అలా అస్సలు పెట్టొద్దని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. పిల్లలకి బాక్స్ చూడగానే తినేయాలని అనిపించాలి, అంటే అట్రాక్టివ్ గా అనిపించాలి. వాళ్ళు తినే క్వాంటిటీ ఎంతున్నా అందులో క్వాలిటీగా మనం ఏమి యాడ్ చేసామన్నదే ముఖ్యం. ఇలాంటి వర్షాకాలంలో ముఖ్యంగా కిచ్డీ, పోహా, సాయంకాలం వేడివేడి పకోడీలు, వేడివేడి సూపు, వేడివేడి మొక్కజొన్న కంకులు ఇలాంటివన్నీ ఉంటే ఎంచక్క పిల్లలు ఇష్టంగా తింటారు. ఇన్స్టెంట్ గా అయిపోవాలి అని అంటే ఇన్స్టెంట్ పాప్కార్న్ లాంటివి కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి. చిటికలో అయిపోవాలి అనుకుంటే ట్రై చేసి చూడండి. ఇంకొన్ని మాట్లాడుకుందాం, ఇప్పుడు ఒక పాట విందాం.

బయట మంచి వర్షం పడుతుంది. ఇంట్లో అమ్మ వేడి వేడిగా ఉప్మా చేసి ప్లేట్ పెట్టినప్పుడు అలా పొగలు వస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుంది కదా. పిల్లల కళ్ళు పెద్దగా చేసుకుని ఎప్పుడెప్పుడు తినాలని ఆత్రంగా ఉంటారు. అదే పెద్దవాళ్ళైతే ఇలా వర్షం పడుతుంది అంటే కిటికీ పక్కన కూర్చుని ఒక మంచి కాఫీ తాగాలని అనుకుంటూ ఉంటారు. ఇదే కదా జీవితం అంటే. అందరికి ఇలాగే అనిపిస్తుందా? అందరి జీవితం ఇలా ఉండకపోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరికి బాక్స్ అనేది ఒక ఎమోషన్, లంచ్ బాక్స్ అనేది ఒక ఫీల్. అది అమ్మ పెట్టిన బాక్స్ అవ్వచ్చు, శ్రీమతి పెట్టిన బాక్స్ అవ్వచ్చు, అక్క పెట్టిందో, చెల్లి పెట్టిందో, అత్త పెట్టిందో, ఎవరు పెట్టినా సరే అందులో ఆడవాళ్ల ఆప్యాయత, మమకారం, ప్రేమ ఇవన్నీ కనిపిస్తాయి. ఇది పెట్టండి అది పెట్టండి అని చెప్తూ ఉన్నాను కదా, ఇవన్నీ ఇప్పుడు ఈ సీజన్ లో అవసరం. మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా కాయగూరలు ఎక్కువగా పిల్లలు తినేలాగా, అందులోనూ వర్షాకాలం కాబట్టి ఆకుకూరల్ని కాస్త తగ్గించి ఫ్రూట్స్, కాయగూరలు ఎక్కువగా పెడితే మంచిది. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇలాంటివన్నీ సువాసనని పెంచుతాయి, రెసిపీకి ఎన్హాన్స్ ని పెంచుతాయి. కాబట్టి ఇవి యాడ్ చేయండి. వీటితో చేసే రెసిపీస్ మనకి సోషల్ మీడియాలో ఈజీగా అవైలబుల్ గా కూడా ఉంటాయి. నాకు ఎక్కువగా వంట చేయడం రాదు అని అనుకోకండి, మీరు చేయగలరు నాకు తెలుసు.

వర్షాకాలంలో మనం ఎక్కువగా రొమాంటిక్ సాంగ్స్ వినడానికి ఇష్టపడతాం. అలాగే మంచి ఫుడ్ కూడా తినడానికి గట్టిగా ఇష్టపడతాం. ఈట్ ఫిట్ వింటున్నారు, నేను ఆర్జే రేణు. పిల్లల ఆహార విషయంలో మారం చేస్తున్నారు. మా పిల్లలు అసలు ఏం తిననే తినరు. పెట్టిన బాక్స్ మళ్లీ పెట్టినట్టే ఇంటికి తీసుకురావడం శరా మామూలైపోతుంది అని పక్కింటి పంకజం చెప్పింది. నిజమే, పక్కింటి పంకజమే కాదు, ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎదురయ్యే సంఘటనే. మరి పిల్లలు ఈజీగా తినాలి అని అంటే వాళ్ళకి ఇష్టమైన ఏముంటాయి? చిప్స్, మిక్చర్, జంక్ ఫుడ్. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ చాంతాడంత అవుతుంది. ఇవన్నీ తల్లులందరికీ తెలిసినప్పటికీ వాళ్ళు ఇదే తినాలి, ఇదే పెడతాను అని కొన్ని ఆంక్షలు అయితే పెడుతూ ఉంటారు తల్లులు పిల్లలకి. అలా అస్సలు పెట్టొద్దని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అందువల్ల పిల్లలు ఇష్టపడే ఆరోగ్యకరమైన రుచికరమైన లంచ్ బాక్స్ సిద్ధం చేయడం మనం ఒక పెద్ద పనిగా అనుకోకుండా, తలకు భారంగా అనుకోకుండా, నా బిడ్డ కోసం నేను ఏం చేశాను, ఏం పెడుతున్నాను, ఇందులో ఏం పోషక విలువలున్నాయి అనేది ఆలోచించాలి. సరే, ఇవాళ నేనేం చేస్తానో చెప్తాను ఈ పాట తర్వాత.

ఎప్పుడైనా సరే ప్రతిరోజు ఉదయం మనం కూర వండుతున్నప్పుడు ఒక 4 కాయగూరలు ఎక్కువగా వేయండి. ఎందుకంటారా, చుట్టాలు వస్తున్నారు అనుకోకండి, ఎందుకో చెప్తాను. పిల్లలకి మనం వండిన కూర సిద్ధం అయిపోతుంది, వాళ్ళకి బాక్స్ పెడుతూ ఉంటాం. చాలా మంది ఏం చేస్తారు, ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం అన్నం వేసి ఒక 2 స్పూన్లు కూర వేసి అట్లా కలిపేసి పెడతారు. అది మధ్యాహ్నానికి చప్పగా అయిపోతుంది. అలా చప్పగా అయిపోకుండా ఉండాలి అని అంటే నేను ఒక టిప్ చెప్తాను. ఎప్పుడైనా సరే మీరు కూర వండిన తర్వాత ఆ బాణీలోంచి మీరు పక్కకి కూర వార్చాక అదే బాణీలో రైస్ వేయండి. ఇలా వేసి కలుపుతూ ఉన్నప్పుడు అన్నం వేడిగా ఉండాలి, అండ్ బాణీ కూడా వేడిగా ఉండాలి. అప్పుడు బాణీ అడుగులో ఉన్నటువంటి మసాలాలు, నూనె ఇవంతా కూడా రైస్ కి పడుతుంది. కుదిరితే ఒక స్పూన్ నెయ్యి కూడా చేర్చండి. అప్పుడు ఆ వేడి వేడి అన్నం ఆవిరి పాత్ర అడుగున అంటుకున్న మసాలాలు అన్నంలోకి బాగా కలిసిపోతాయి. దీనివల్ల అన్నం రుచిగా అవుతుంది. అప్పుడు మీరు ఈ బాక్స్ లోకి అన్నం పెట్టాక మళ్ళీ ఒక స్పూన్ కూర కూడా వేయండి. లేదు అంటే 2 ఆలూ చిప్సో, లేకపోతే 2 కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు ఇలాంటివి యాడ్ చేయండి. బాక్స్ తెరవంగానే అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. పిల్లలు ఇవాళ ఏదో కొత్తగా పెట్టిందమ్మా అనుకుంటారు. ఇంకొక విషయం చెప్పనా, ఇలా కనుక మీరు బాణీలో కలిపితే బాక్స్ తెరవంగానే మంచి సువాసన కూడా వస్తుంది. సో తెరిచిన వాళ్ళకి తినాలి అని ఆత్రం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు రైస్ అంతా కింద పడేస్తుంటారు, అలా పడేయకుండా ఉండాలి. లైక్ మనం సాంబార్ రైస్ పెడుతూ ఉంటాం, కారిపోకుండా ఉండాలి అనుకుంటే మీరు బాక్స్ పైన ఫాయిల్ పేపర్ ని యాడ్ చేయండి. సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, అల్యూమినియం ఫాయిల్ పేపర్, దాన్ని మీరు కవర్ చేయండి. అలా కవర్ చేశారు అని అంటే ఈజీగా ఉంటుంది. ఇటువంటి వర్షాకాలంలో లంచ్ కైనా బ్రేక్ఫాస్ట్ కైనా అల్యూమినియం ఫాయిల్ ఎక్కువగా మనం వాడుతూ ఉండాలి. శాండ్విచ్ చేసినా, చపాతీ చేసినా, పరోటా చేసినా, పూరీ చేసినా ఇలాంటివన్నీ అందులో పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. బ్రెడ్ ఆమ్లెట్ చేసినా ఇలా ఫాయిల్ లో చుట్టేసి పెట్టచ్చు, లేదు మీరు బాక్స్ పైన కవర్ చేసి పెట్టండి. సో ఇటువంటి చిట్కాలన్నీ పాటిస్తూ పిల్లలకి అన్నం అంటే ఆత్రం పెరిగేట్లుగా ఉండాలి. ఏమంటారు?

ఫీట్ వింటున్నారు. వర్షాకాలంలో చల్లని వాతావరణం ఉంటుంది. సో అటువంటి టైంలో మనకే వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ఇక పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీకు చెప్తాను. పలావ్ రైస్ కానీ ఇంకేమైనా రైస్ ఐటమ్స్ కానీ, మనం సౌత్ ఇండియన్స్ మధ్యాహ్నం భోజనం అంటే రైస్ లేనిదే ముద్ద దిగదు. కాబట్టి చిన్న పెద్ద ఎవరికైనా సరే మనం వారంలో 7 రోజులు మధ్యాహ్నం 7 రకాలుగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఒక్క వారం ఇలా ఫాలో అయి చూడండి, ఖచ్చితంగా మీరే ఇంకా మీ క్రియేటివిటీని బయటకు తీస్తారు. కొన్ని నేను చెప్పనా, లైక్ కుష్కా రైస్, వెజ్ పలావు, సాంబార్ రైస్, అన్ని వెజిటేబుల్స్ వేసి ఫ్రైడ్ రైస్, పుదీనా రైస్, కరివేపాకు రైస్, టమాటో రైస్, క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్, ఇలా చెప్తుంటూ పోతే బోల్డ్ అన్ని రైస్ ఐటమ్స్ ఉంటాయి. ఇంకా ప్రెషర్ కుక్కర్లో కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇది ఇంకా వేడి వేడిగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా మీరు రైస్కి మీకు ఇష్టమైన వెజిటేబుల్ లేదా మిక్స్డ్ వెజిటేబుల్స్, పన్నీర్ ఇలాంటివి యాడ్ చేశారనుకోండి, ప్రెషర్ కుక్కర్ పలావ్ అయిపోతుంది. 2 విజిల్స్ లో రైస్ ఐటమ్ సిద్ధమైపోతుంది. దానికి సింపుల్ గా రైతా, మీరు ఆనియన్స్ పెద్దగా కట్ చేసి వేసి దాని మీద కొంచెం నిమ్మరసం పిండి, చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర లేదు మిరియాల పొడి, ఇలా చేసుకోండి. ఏదో ఒక ఐడియా మీకు తడుతూనే ఉంటుంది చేస్తూ ఉంటే. మీ పిల్లలు ఏం తింటారు, మీ శ్రీవారు ఏం తింటారు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏం తింటారు, మీకంటే ఎవరికి ఎక్కువగా తెలుస్తుంది చెప్పండి. అమ్మకు మాత్రమే తెలుస్తుంది ఇంటిలో పాదికి ఏం కావాలి అనేది. సో దానికి తగ్గట్టుగా మీ క్రియేటివిటీని బయటకు తీయండి. అమ్మ ఏం చేసి పెట్టినా ఇంకా కొత్తది ఏదో కావాలని అనిపిస్తూనే ఉంటుంది. లంచ్ బాక్స్ అంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళు మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద ఏముందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కై.

పిల్లలు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పాను కదా, వర్షాకాలం అందులోనూ సాయంకాలం స్కూల్ నుండి పిల్లలు వచ్చినా, కాలేజ్ నుంచి పిల్లలు వచ్చినా, ఆఫీస్ నుంచి పెద్దవాళ్ళు వచ్చినా, ఇంట్లో ఏదైనా ఉందా లేదా అని డైనింగ్ టేబుల్ వైపే చూస్తూ ఉంటారు. సింపుల్ గా మనం అప్పటికప్పుడు చేయాలి అని అంటే స్వీట్ ఐటమ్ తినాలి అనిపించే వాళ్ళకి చిలకడ దుంపలు ఈజ్ ద బెస్ట్ చాయిస్. చిలకడ దుంపల్ని ఉడకబెట్టేసి ఆ పొట్టు తీసేసి స్లైసెస్ కట్ చేసి దాని మీద బెల్లం సిరప్ వేయండి, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయండి. బాగుంటుంది వేడి వేడిగా తినడానికి. లేదా ఎప్పట్లాగే మొక్కజొన్న కంకుల సీజన్, మొక్కజొన్న కంకుల్ని కూడా ఉడకబెట్టి అలాగే నిమ్మరసం ఉప్పు కొంచెం కారం అలా కాకుండా ఈసారి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత చిన్న పాన్ తీసుకొని కొంచెం బటర్ వేసి అందులోనే కారం ఉప్పు పసుపు కొంచెం ధనియాల పొడి చాట్ మసాలా వేసి వీటిని జస్ట్ ఫ్రై చేసినట్టుగా చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ సేమియా కావచ్చు, సగ్గుబియ్యం పాయసం కావచ్చు, ఫ్రూట్ చాట్ కావచ్చు, ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండండి. పెరుగుని చలికాలంలో తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు కాబట్టి పెరుగుతో కూడా మీరు ఏమైనా సలాడ్స్ చేస్తూ ఉండండి. కాబులి శనగలు, నల్ల శనగలు ఇలాంటివన్నీ వాటికి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ యాడ్ చేసి పెరుగు కూడా యాడ్ చేసి మీరు సలాడ్స్ చేసి పెట్టొచ్చు. సూప్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. తృణధాన్యాలు, కాయగూరలు, పళ్ళు, ఎగ్స్ ఇవన్నీ అస్సలు మర్చిపోకండి. ఏదో ఒక విధంగా నువ్వుల్ని ప్రతి దాంట్లో యాడ్ చేస్తూ ఉండండి. ఇక కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తూనే ఉండండి. మనం ఏది చేసినా ఎవర్గ్రీన్గా ఉండాలి అని అనుకుంటే ఇంట్లో చెక్కలు అలాగే చిరుతిళ్ళు ఉంటాయి కదా, ఆ చెక్కలు అంటే గుర్తొచ్చింది. మొన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక మసాలా పాపడ్ అని తిన్నాను. అయితే ఇంటికి వచ్చాక ఈ చెక్కల మీదే నేను వాళ్ళు మసాలా పాపడ్ మీద ఏదేదైతే మిశ్రమం వేసి ఇచ్చారో సేమ్ అదే నేను ఈ చెక్కల మీద వేసి పిల్లలకి ఇచ్చాను. అలా లొట్టలేసుకుంటూ తినేశారు అంతే. పిల్లలకి ఇడ్లీలు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి బటన్ ఇడ్లీ ట్రై చేయండి, సాంబార్లో వేసుకొని తినొచ్చు. దోశలంటే కూడా కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు కాబట్టి చిన్న చిన్న బుడ్డి బుడ్డి దోశలు వేయండి. వీటిని బుడ్డి బుడ్డి దోశలు, బటర్ దోశలు అంటూ ఉన్నారు, అంటే బిస్కెట్ దోశలు అన్నమాట. ఇలాంటి ఐడియాస్ ఎన్నో ఉంటాయి. రైట్ టైంలో రైట్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. వర్షాకాలంలో ఫిట్ గా ఉంటూ ఫిట్ గా ఉండే లంచ్ బాక్స్ ల గురించి మాట్లాడుకున్నాం కదా. ఏ లంచ్ బాక్స్ అయినా సరే అందులో పోషక విలువలు ఉన్నాయా లేదా, మనకి ఫైబర్ ఉందా లేదా, ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి ఖచ్చితంగా రీచెక్ చేసుకోండి. అవసరమైతే పోషకాహార నిపుణుల్ని కూడా కలవండి. షో ఎండింగ్ లో ఒక మంచి చిట్కా మీకోసం. వర్షాకాలంలో పిల్లలు తరచు దగ్గు జలుపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ల కోసమే ఈ చిట్కా. ఇందుకోసం కొంచెం తేనె, కొంచెం అల్లం రసం ఉంటే సరిపోతుంది. పొడి దగ్గు, గొంతు నొప్పి ఇవన్నింటికి మంచి ఆయుర్వేద చిట్కా. అర టీ స్పూన్ అల్లం రసంలో ఒక స్పూన్ తేనె కలిపి పిల్లలకి ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇది సంవత్సరం లోపు పిల్లలకి ఇవ్వకూడదు. అంటే తేనె ఇవ్వకూడదు సంవత్సరం లోపు అంటూ ఉంటారు కదా, అందుకని. ఏదైనా సరే, మీరు ఏ చిట్కా ఫాలో అయినా, ఏ సజెషన్స్ ఫాలో అవుతున్నా, మీకు ఎప్పుడు గుర్తుండాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్స్పర్ట్ ని కలవటం. సరే మరి, ఈ చిట్కా మీకు నచ్చిందా? మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్ రావు. విద్యా వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి కోరారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదున్ నబీ పర్వదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 24 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాహితం కోసం విద్య వైద్యంపై పెట్టే ఖర్చు భవిష్యత్తు కోసం పెట్టుబడి అన్నారు. జిల్లాకు మరో 200 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేయిస్తానని తెలిపారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి కోరారు. జపాన్ పర్యటనలో ఉన్న మంత్రి ఒసాకాలో జరిగిన ఇండియా జపాన్ వర్క్ ఫోర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, జపాన్ సంస్థలు సురక్షితంగా లాభదాయకంగా వ్యాపారాలు నిర్వహించుకునేలా పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు 600 ఎకరాల్లో జపాన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపడాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదున్ నబీ పర్వదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయా జిల్లా పట్టణ కేంద్రాల్లో మైనార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మిలాదున్ నబీ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం శాంతి, సామరస్యం, సమైక్యతలను మరింతగా బలపరచాలని గవర్నర్ తమ సందేశంలో పేర్కొన్నారు. ప్రవక్త జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ అందరూ పరస్పర సామరస్యంతో మెలుగుతూ దేశ పురోగతికి కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మిలాదున్ నబీ పర్వదిన సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కాగజ్ నగర్ పట్టణం, సిర్పూర్, టీ, జయనూర్ మండల కేంద్రాల్లో మైనార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో నడుస్తూ సేవాతత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, పలు కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన తప్పులకు సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టారని, ప్రభుత్వమే ప్రజల ఆస్తుల పాలిట కబ్జాదారుగా మారిందని ఆరోపించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 22A నిషేధిత భూముల జాబితా బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించిందని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు కూడా లేకుండా భూములు విక్రయిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రజల భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. ఎరువుల ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా రైతులు తక్కువ ధరకు లభించే యూరియాను మోదాతుకు మించి వినియోగిస్తున్నారని, దీనివల్ల నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పంటల నాణ్యత తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పడిపోతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు యూరియా, డీఏపీ కాంప్లెక్స్ ఎరువుల ధరలను తక్షణమే రేషనలైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ విధానాన్ని తెలంగాణలోని 22 జిల్లాలకు విస్తరించారు. ఈ యాప్ పనితీరు ప్రయోజనాలను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎరువుల విభాగం నోడల్ అధికారి, బాలానగర్ మండల వ్యవసాయ అధికారి సాయి రమేష్ వివరించారు.
1: ఎరువుల అమ్మకాలలో పారదర్శకత పెంచడం మరియు పక్కదారి పట్టే రాయితీ ఎరువులు మరియు అక్రమ నిల్వలు అడ్డుకట్టు వేయవచ్చు. ప్రభుత్వం అందించే రాయితీ నేరుగా అరువులైన రైతులకు చేరవాలని ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫర్టిలైజర్ సేల్స్.

0: भरोसा ही सुनने।
1: आकाशवाणी प्रांतीय वार्ताలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో షెడ్యూల్డ్ తెగల ఫిర్యాదులు కేసులపై సమగ్ర విచారణ చేపట్టారు. మొత్తం 40 కేసులను విచారణకు స్వీకరించి వాటికి సంబంధించిన రికార్డులు నివేదికలను పరిశీలించారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు పరీక్ష వరకు ప్రతిరోజును కౌంట్ డౌన్ గా భావించి సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన నిపుణ ఉచిత శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
2: నిరుద్యోగుల యూత్ కోసం ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము. ప్రోగ్రామ్ లో మేము మంచి ఫ్యాకల్టీ పిలిపించి మనము కూడా పోలీస్ ఆఫీసర్స్ ఎవరికి మంచి టీచింగ్ స్కిల్ ఉంది, కానిస్టేబుల్ లాస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు, హై ర్యాంక్ తో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ పంపిస్తాము. కలెక్టర్ గారు ద్వారా ఇవ్వడం అన్ని ఫెసిలిటీస్, ఫుడ్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. స్టడీ మెటీరియల్ కూడా భవిష్యత్తులో మనం ప్రొవైడ్ చేస్తాము.
1: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కూకట్పల్లి జోన్లో 2, కుత్బులాపూర్ జోన్లో 8 చొప్పున మొత్తం 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు ఆవుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ చెప్పారు. వేములవాడ తిప్పాపూర్ రాజరాజేశ్వర స్వామి గోశాలలో నిన్న 5 కోడెలు మృతి చెందడంతో ఈరోజు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్రెడ్డితో కలిసి ఆయన గోశాలను సందర్శించారు. సంగారెడ్డి జిల్లాలో వివిధ రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను 100% సాధించేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లాలో అర్హులైన చేయూత పెన్షన్ లబ్దిదారులు ఈ నెల 31వ తేదీలోపు ఎంపీడీఓ లేదా మున్సిపాలిటీ కార్యాలయాల్లో తమ దరఖాస్తు ఫారాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ప్రజలు ఓటర్ జాబితాను పరిశీలించి అభ్యంతరాలు, సూచనలను తెలపాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో రేపు గ్రామ సభలు నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. హనుమకొండ జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా సుమారు 1,32,070 మందికి నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పుల కోసం ఫారం 8 ద్వారా, కొత్త ఓటర్ నమోదు కోసం ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నేడు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 ప్రయాణికులు మృతి చెందారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి 40 ప్రయాణికులతో విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 వరకు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానికుల సహాయంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విద్యా వైద్య రంగాలకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి కోరారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదున్ నబీ పర్వదినాన్ని రాష్ట వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో టైం 120 క్రాస్ చేసి 48 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో షో టైం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఎస్, ప్రతిరోజు 1:20 to 2 మధ్యలో మనందరికి ఎంతో ఇష్టమైన, ముఖ్యంగా మా శ్రోతలందరూ రేడియో సెట్స్ ముందు నుంచి కదలకుండా రేడియోలోకి అతుక్కుపోయి నేనేం క్వశ్చన్స్ అడుగుతానా, ఎక్కడ వెతికే ఆన్సర్స్ పంపించాలా, లేకపోతే మనకు తెలిసిన ఆన్సర్స్ నలుగురికి షేర్ చేసి వాళ్ల పేర్లు కూడా చదివేలా చేయాలనే గొప్ప మనసున్న శ్రోతలు కూడా చాలా మంది ఉన్నారు మన లిస్ట్ లో. మొత్తం ఇది వాళ్ళ షో టైం స్టార్ట్ చేసేస్తాను నేను లేట్ చేయకుండా, ఎందుకంటే లాస్ట్ షో టైంలో ఒక రికార్డ్ సెట్ చేశాను కదా నేను, అది మళ్ళీ ఈరోజు అవుతుందో లేదో చూద్దాం. మరి మొత్తం మీద క్వశ్చన్స్ తో నేను సిద్ధంగా ఉన్నాను, మరి మీరు కూడా ఆన్సర్స్ పంపించడానికి రెడీ అయిపోండి. ఇంకెవరైనా రావాల్సి ఉంటే వాళ్ళందరి కోసం ఒక పాట ప్లే చేద్దాం, పాట అయిపోగానే ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీ అయిపోతాను. మరి మీరు కూడా ఆన్సర్స్ పంపించడానికి సిద్ధం అయిపోండి. ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం. వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్, స్టే ట్యూన్డ్. యముడు సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో శశాంక్ వెన్నెలకంటి సాహిత్యం, కార్తీక్ సుచిత్ర పాడిన ఈ వండర్ఫుల్ సాంగ్ మీకోసం.

ఎస్, ఇది షో టైమ్. స్టూడియో క్లాక్ లో 128 అవుతోంది. మరి శ్రోతలందరూ అందరూ వచ్చేసినట్టేనా, రెడీనా, క్వశ్చన్ అడిగేనా? మరి ఎస్, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా నేను, జాగ్రత్తగా వినండి, రెండు సార్లు రిపీట్ చేస్తాను. అండ్ ఆన్సర్స్ మాత్రం పాట అయిపోయే లోపల పంపించాలి. తర్వాత పంపించి మేము పంపించాం సార్ మీరు చదవలేదు అంటే రూల్ కి విరుద్ధంగా ఏ పని నేను చెయ్యనమాట. కాబట్టి సాంగ్ అయిపోయే లోపల మీ ఆన్సర్స్ నాకు చేరాలి. అలాగే ఒక్కసారి ఆన్సర్ పంపించిన తర్వాత దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఆన్సర్ రెక్టిఫై చేసి పంపించినా అలాంటివి కూడా నేను చదవను. జాగ్రత్తగా ఆలోచించి ఒక్కసారి మాత్రమే మీ నుంచి ఆన్సర్ రావాలి. ఇవి దృష్టిలో పెట్టుకుని ఆన్సర్స్ పంపించండి. మరి క్వశ్చన్ అడిగేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను మూడు పేర్లు చెప్తాను, ఆ మూడు పేర్ల ఆధారంగా అది ఏం సినిమానో మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించాలి. మూడు పేర్లు వినండి. రామచంద్రమూర్తి, చుక్క, జంధ్యాల. పేర్లు మరొకసారి, రామచంద్రమూర్తి, చుక్క, జంధ్యాల గారు, ఏ సినిమా? ఆన్సర్స్ పంపించండి 0402324 0852 నెంబర్ మీద. స్టే ట్యూన్డ్.

ఎస్ ఆన్సర్స్ ఇంకా క్లోజ్ చేసేయండి, టైం అయిపోయింది, పాట అయిపోయే లోపల నేను పంపించాలని చెప్పాను కదా. మొత్తం మీద చాలా మంది బాగానే ఆలోచించారు, బట్ చాలా కొద్ది మంది మాత్రమే, ఒక 50% శ్రోతలు కరెక్ట్ గా నాకు ఆన్సర్స్ పంపించారు. మొత్తానికి టఫ్ క్వశ్చన్ అడిగాను అనమాట. అయితే నేను ఇంకా నేను మళ్ళీ క్లియర్ గా చెప్పాను మీకు కొంతమందికి, అయినా మళ్ళీ అలాగే చేస్తున్నారు. ఆన్సర్ పంపించిన తర్వాత దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఆన్సర్ పంపిస్తే అట్లాంటి ఆన్సర్స్ కూడా నేను తీసుకోను, ఒక్కసారి మాత్రమే ఆలోచించి పంపించండి అని చెప్పాను. అయినా కొంతమంది అలాగే డిలీట్ చేస్తున్నారు, దయచేసి అలా చేయకండి, అలాంటి పేర్లు నేను చదవను. మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నప్పుడు అవి మనందరం ఫాలో అయితేనే బాగుంటుంది. ఇంకా ఆన్సర్స్ పంపించొద్దండి. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు టకటక చదివేసుకుందాం. ఫస్ట్ అందరికన్నా పంపించింది గంగారెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి, పద్మావతి గారు చెంచల్గూడ నుంచి, భాను గారు మియాపూర్ నుంచి, దోర్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపూర్ నుంచి, దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి, అపల్రాజ్ గారు పెడన్ నుంచి, ఎం నరేష్ రోజా ముసాపేట నుంచి, మురహరి యశోద గారు నిజామాబాద్ నుంచి, పున్నా వెంకటేశం గారు నెమ్మాన్ నుంచి, దివాకర్ గారు ఉమ్మడి నుంచి, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మొత్తం 11 మంది శ్రోతలు ఇన్ టైంలో కరెక్ట్ గా ఆన్సర్స్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటో చెప్పాలి కదా. సినిమా పేరు బాబాయ్ హోటల్. 1992 వచ్చిన సినిమా ఇది. బ్రహ్మానందం గారు లీడ్ రోల్లో వచ్చిన సినిమా. ఆ సినిమాలో బాబాయ్ బాబాయ్ అంటారు, కానీ బ్రహ్మానందం గారు అసలు పేరు రామచంద్రమూర్తి. అందులో ముఖ్య పాత్ర పోషించిన కిన్నెర గారి పేరు సుక్క, అండ్ ఆ సినిమాకి దర్శకుడు జంధ్యాల గారు. ఈ మూడు పేర్ల ఆధారంగా సినిమా పేరు పంపించమన్నాను. ఈ శ్రోతలందరూ కూడా కరెక్ట్ గా ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ కంగ్రాచులేషన్స్. తప్పు పంపించినా పర్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం.

యూఆర్ లిస్నింగ్ టు షో టైమ్. స్టూడియో క్లాక్ లో 1:39 అవుతుంది. షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాం మనం. సెకండ్ క్వశ్చన్ లోకి అడుగు పెట్టేసాం. ఏం పర్లేదు, ఏం నారాజ్ అవ్వకండి శ్రోతలు. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి, కాకపోతే రూల్స్ మాత్రం ఫాలో అవ్వండి దయచేసి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, లక్ష్మీ నరసింహ సినిమా ఉంది కదా, బాలకృష్ణ గారిది, జయంత్ సి పరాంజే గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా అది. 2004 లో రిలీజ్ అయి హిట్ అయింది సంక్రాంతికి. అయితే ఈ లక్ష్మీ నరసింహ అన్నది ఒక తమిళ్ సినిమా రీమేక్ అన్నమాట. ఆ రీమేక్ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు బాలకృష్ణ గారిని పెట్టి. అయితే ఆ తమిళ్ సినిమా ఏంటన్నది నేను చెప్పను, మీరే గెస్ చేసి ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, లక్ష్మీ నరసింహ సినిమా ఒక తమిళ

సినిమాకి రీమేక్. తెలుగులో ప్రకాశ్ రాజ్ గారు పోషించిన ధర్మభిక్షం అనే పాత్రను ఒరిజినల్ తమిళ్ సినిమాలో ఎవరు పోషించారు? సింపుల్ క్వశ్చన్. లక్ష్మీ నరసింహ ఒక తమిళ సినిమా రీమేక్. తెలుగులో ప్రకాశ్ రాజ్ గారు పోషించిన పాత్రను తమిళ్లో ఎవరు పోషించారు? మీ ఆన్సర్స్ 04023240852 నెంబర్కి పంపించండి. ఈ పాట అయిపోయే లోపల లక్ష్మీ నరసింహ నుంచి ఒక మంచి పాట వినేద్దాం. స్టే ట్యూన్డ్.

105 ఆన్సర్స్ పంపించారండి. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అందరూ కరెక్టే పంపించారు, బట్ కొంతమంది అక్కడెక్కడ కన్ఫ్యూజ్ అయినా కూడా మోస్ట్లీ కరెక్ట్ గానే పంపించారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, లక్ష్మీ నరసింహ సినిమా అనేది ఒక తమిళ సినిమా రీమేక్, తెలుగులో ప్రకాష్ రాజ్ గారు పోషించిన పాత్రను ఒరిజినల్ తమిళ సినిమాలో ఎవరు పోషించారు అని చెప్పి మనకి ఉప్పెన్లా వచ్చిపడ్డాయి ఆన్సర్స్. బట్ చదవడానికి ట్రై చేస్తాను నేను ఫాస్ట్ గా. పానుగంటి రవి అండ్ ఫ్యామిలీ బిహెచ్ఎల్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుంచి, కేవీరావు పీపీరావు హైదరాబాద్ నుంచి, భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి, దమ్మోజ్ వెంకటచారి కృష్ణమ్మ చిత్రియాల, గణేష్ వేదవతి నిజాంపేట్, బ్రహ్మయ్య కర్నూలు, పద్మావతి కిస్మత్పూర్, గట్టన్న రాణక్క హుజూరాబాద్, దోర్నాల సుదర్శన్ గారు అంకుషాపురం నుంచి, యువరాజ్ రెడ్డి హుజూరాబాద్ నుంచి, నాగభూషణ్ రావు మహారాష్ట, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, చిక్కా చక్రపాణి జిబ్లక్పల్లి నుంచి, కాకతీయ పాషా వరంగల్ నుంచి, ఏక్నాథ్ మంగ పార్సిగుట్ట నుంచి, పాలెంపోలే ఆళ్లగడ నంద్యాల జిల్లా పున్నా వెంకటేశం నెమ్మాని గ్రామం నుంచి తర్వాత మనకి ఆన్సర్ పంపించారు. ప్రదీప్ కుమార్ నల్లబోతుల జ్ఞానేశ్వర్ చాగాపురం నుంచి, దమ్మోజు కృష్ణమ్మ వెంకటాచారి వరలక్ష్మి గారు వీళ్లు కూడా మనకి చిత్రియాల గ్రామం నుంచే ఆన్సర్ పంపించారు. ఎస్ఎన్ మూర్తి గారు, రాణి గారు సూరారం నుంచి, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. మరి కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాలి కదా. కొంతమంది ఓన్లీ సినిమా పేరు పంపించారు, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు అనుకుంటా. క్వశ్చన్ చాలా క్లియర్ గా అడిగాను నేను, బట్ కొంతమంది ఓన్లీ ఆ సినిమా పేరేంటి తమిళ్ అన్నది మాత్రమే పంపించారు. అది సామి అన్న సినిమా ఆధారంగా తెలుగులోకి రీమేక్ అయింది. తమిళ్లో విక్రమ్ త్రిష కలిసి యాక్ట్ చేశారు, తెలుగులో బాలకృష్ణ గారు అసిన్ యాక్ట్ చేశారు. ఇందులో ప్రకాష్ రాజ్ గారు పోషించిన పాత్రను తమిళంలో ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్ కోట శ్రీనివాసరావు గారు ఆ సినిమాలో విలన్ పాత్రను పోషించారు. తెలుగులో ప్రకాష్ రాజ్ గారు పోషించిన పాత్రను తమిళంలో కోట శ్రీనివాసరావు గారు పోషించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలందరికీ కంగ్రాచులేషన్స్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: స్టూడియో క్లాక్ లో మనకి టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ అడిగేస్తాను నేను, ఏమాత్రం లేట్ చేయకుండా. మన శ్రోతలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆన్సర్స్ పంపిస్తున్నారు. ఒక్కొక్క నేమ్ మిస్ అవుతూ ఉంటుందండి, ఏమనుకోకండి, ఏం పర్వాలేదు, థర్డ్ క్వశ్చన్ కూడా పంపించండి. మనకున్న టైంలో మ్యాక్సిమం పేర్లు చదవడానికి నేను ట్రై చేస్తున్నాను. నా కష్టాన్ని కూడా మీరు గుర్తించాలి శ్రోతలు. కాబట్టి ఎస్, థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక పాట వినిపిస్తుంది ఇప్పుడు మీకు, అంటే మొత్తం పాట ప్లే అవుతుంది, అది వినండి. చాలా పాపులర్ పాట అది, ఎక్కువగా జనరంజనీ కార్యక్రమంలో మన శ్రోతలు ఎక్కువగా అడుగుతుంటారు ఆ పాటని. కృష్ణ గారు, మాలాశ్రీ గారు యాక్ట్ చేసిన సినిమా ముప్పల్లేని శివగారి దర్శకత్వంలో 1994 వచ్చింది. సంగీతం ఎంఎం కీరవాణి గారు అందించారు. ఈ పాట పాడింది చిత్రగారు, బాలుగారు. ఇంకేం చెప్పలేదు నేను, ఈ పాట రాసింది ఎవరో చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదంటే అది మీరు చెప్పాలి కాబట్టి. క్వశ్చన్ అదే అనమాట, ఈ పాట రాసిన రచయిత ఎవరు అన్నది నాకు మీరు ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది. ఈ పాట వినేయండి, వింటూ ఆన్సర్ పంపించండి. పాట అయిపోయే లోపల మీ ఆన్సర్స్ నాకు వచ్చేయాలి. పాట

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: కొంతమంది శ్రోతలు ఇంకా ఆన్సర్స్ పంపిస్తున్నారు, దయచేసి ఆపేయండి, టైం అయిపోయింది. సాంగ్ అయిపోయే లోపల నేను ఆన్సర్స్ రావాలని చెప్పాను కదా. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఘరానా అల్లుడు సినిమా నుంచి మీరు విన్నారు పాట, ఆ పాట సంగీతం అందించింది ఎంఎం కీరవాణ గారు, బాలుగారు చిత్ర గారు పాడారు. అయితే ఆ పాట రాసిన రచయిత ఎవరు అని నేను అడిగాను. మనకి ఆల్మోస్ట్ ఒక 80% కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు శ్రోతలందరూ కూడా. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి కరెక్ట్ గా పంపించారు, డోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం నుంచి, కేవీ రావు గారు శ్రీనివాసరావు గారు ఖైరతాబాద్ నుంచి, భోగా మార్కండే అనిత గారు భూదాన్ పోచంపల్ నుంచి, రంజిత్ కుబేర్ నుంచి, అరుణ గారు ఇబ్రహీంపట్నం నుంచి, భాను గారు మియాపూర్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి, అపల్రాజ్ గారు పెడన్ నుంచి, చిరంజీవి నాగభూషణ హంపాపురం విలేజ్ నుంచి, మురహర్ యశోద వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి, గణేష్ వేదవతి గారు మనకి నిజాంపేట నుంచి పంపించారు, తర్వాత మాధురి గారు హుజూరాబాద్ నుంచి, మిరియాల తిరుమలయ్య గారు పుట్టపాక నుంచి, నేదునూరి కళ్యాణ్చారి గారు కల్వకుర్తు నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి గారు కరెక్ట్ గా పంపారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి గారు మళ్లీ పంపించారు సార్ మీరు ఆన్సర్, ఆల్రెడీ మీ పేరు చదివేశాను నేను. పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ వీళ్లు మనకి బీహెచ్ఎల్ షేర్లింగంపల్లి నుంచి కరెక్ట్ గా ఆన్సర్స్ పంపించారు.

ఈదునూరి లక్ష్మయ్య జంగమ్మ గారు, వీరు కూడా మనకి ఇన్ టైమ్ లోనే ఆన్సర్ పంపించారు. సేర్ల వెంకటేష్, సుగుణా రామ్ ప్రసాద్, రామ్ చరణ్ గజ్వేల్ నుంచి వీళ్ళు కూడా కరెక్ట్ గా పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ పాట రాసిన వారు వెన్నెల కంటి గారు. ఆయన పూర్తి పేరు వెన్నెల కంటి రాజేశ్వర ప్రసాద్ గారు. ఆయన ఎక్కువగా డబ్బింగ్ సాంగ్స్ రాయడంలో దిట్ట అనమాట. అలానే తెలుగులో కూడా చాలా మంచి మంచి పాటలు రాశారు వెన్నెల కంటి గారు. సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకులు ఎవరైతే ఉన్నారో ఆయనకి పింగళి గారి తర్వాత అంత గొప్పగా రాస్తున్నాడయ్యా ఇతను అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఒక కాంప్లిమెంట్ ఇచ్చారంట. ఎందుకంటే వెన్నెల కంటి గారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది బాలు గారే. ఆదిత్య 369 సినిమాలో కూడా చాలా మంచి మంచి పాటలు రాశారు వెన్నెల కంటి గారు. మరి ఇది వాళ్ళకి షో టైం. చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చాలా మంది కరెక్ట్ గా ఆన్సర్స్ పంపించారు. ఎక్కువగా పేర్లు చదివాను, నేను చదవడానికి ట్రై చేశాను. ఒకటి రెండు పేర్లు మిస్ అయినా ఏం ఫీల్ అవ్వద్దు. షో టైం ప్రతిరోజు ఉండే కార్యక్రమమే. ఈ ఆట నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది బ్రేక్ లేకుండా. కాబట్టి రేపటి షో టైంలో ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయండి, ఆన్సర్స్ పంపించండి. ఈ షో టైంని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేషన్.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో 2 గంటలు దాటి 16 నిమిషాలు దాటి 30 సెకండ్లు అవుతోంది. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజు మనం శక్తిశీలి కార్యక్రమంలో ఎందరో మహిళా మనుల సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటాం కదా, అలాగే వాళ్ల సక్సెస్ తో సొసైటీకి వాళ్ళు ఇచ్చే మెసేజ్ గురించి మాట్లాడుకుంటాం, అలాగే ఎంతో మంది సాటి మహిళలకు, అలాగే మొత్తం మానవాళికి వాళ్ళిచ్చే సందేశం, అలాగే వాళ్ళిచ్చే ప్రేరణ, ఎందరిలోనో స్ఫూర్తి నింపుతోన్న స్త్రీమూర్తుల గురించి మాట్లాడుకునే కార్యక్రమమే ఈ శక్తిశీలి. మరి ఇవాళ కూడా అంతరిక్ష రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక పేజీని లిఖించుకున్న ఒక ఆస్ట్రోనాట్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ అందరి కోసం అనగనగా ఓ అమ్మాయి సినిమా నుంచి పాట వచ్చేస్తోంది. రచన సామవేదం షణ్ముఖ శర్మ గారు, సంగీతం మణిశర్మ గారు, ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన ఈ వండర్ఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: मधुरिमा।
1: శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 7వ తేదీ అనగా ఈ నెల 27వ తేదీ అనగా ఈ గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది మన ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి 102.8. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085232024085353, మరొక నెంబరు 2955092323 నెంబర్లకి కాల్ చేసి నేత్రదానం చెయ్యండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా హలో డాక్టర్ కార్యక్రమంలో డాక్టర్ వెంకటాచలం గారితో మీరు కూడా మాట్లాడొచ్చు. గమనిక విన్నారు.
2: सुरक्षा के व्यापक इंतजाम किए गए हैं। इस अवसर पर राष्ट्रपति, उपराष्ट्रपति, प्रधानमंत्री और गृहमंत्री ने सभी देशवासियों को शुभकामनाएं दी हैं। आकाशवाणी समाचार के पूर्व समाचार वाचक पंचदेव पांडे का आज निधन हो गया। उन्होंने 1963 में आकाशवाणी वाराणसी से उद्घोषक के रूप में अपने सफर की शुरुआत की थी। उन्होंने 1983 से 1997 तक आकाशवाणी दिल्ली में समाचार वाचक के रूप में अपनी सेवाएं दी। मौसम विभाग ने कहा है कि अगले 2 दिन के दौरान बिहार, छत्तीसगढ़, पूर्वी उत्तर प्रदेश, झारखंड, मध्य प्रदेश, उड़ीसा

0: మీరు విన్న ఈ పాట జాజి మల్లి సినిమాలోది. రచన రామ్ పైడిశెట్టి, సంగీతం బేరి ఉమా మహేష్, పాడినవారు మల్లికార్జున్.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: శక్తిశీలి వింటున్నారు, విత్ మీ ఆర్జే పవన్. డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. ఇవాళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఐఏ డైరెక్టర్ గా ఉన్నారు అన్నపూర్ణి గారు. అయితే ఆవిడ జీవిత విశేషాలను ఒకసారి మనం మాట్లాడుకుంటే గనక, అన్నపూర్ణి గారిది కేరళలోని పాలక్కాడ్ జిల్లా. అక్కడే స్కూలింగ్ పూర్తి చేశారు. ఆమె చిన్న వయసు నుంచే అంతరిక్ష రంగంపై చాలా ఇష్టం చూపించేవారు అన్నమాట. ఎలాగైనా సరే స్పేస్ రిలేటెడ్ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి అని చెప్పి చాలా చాలా కుతూహలంగా ఉండేవారు చిన్నప్పటి నుంచే. సో ఆ దిశగానే ఉన్నత విద్యను అభ్యసించిన అన్నపూర్ణి గారు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో పిహెచ్డి పూర్తి చేశారు. ఈ క్రమంలోనే నక్షత్ర సమూహాలు, వాటి పరిణామంపై స్టడీ చేశారు. ఆపై ఇక్కడే పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్లో లోతైన రీసెర్చ్ చేశారు ఆమె. ఆ తర్వాత ఇదే సంస్థలో సైంటిస్ట్ సిగా వృత్తి బాధ్యతలు అందుకున్న అన్నపూర్ణి గారు తక్కువ సమయంలోనే ప్రొఫెసర్గా కూడా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో నక్షత్ర మండలాలు, వాటి సంఖ్య, వాటి పరిణామ క్రమం, గెలాక్సీలు తదితర అంశాలపై చాలా పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని అంతా కూడా ఒక దగ్గరకు తీసుకొచ్చి 175 పరిశోధన ప్రతులుగా ప్రచురింపజేశారన్నమాట. అవన్నీ కూడా ఈ స్పేస్ సైన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అంతేకాదు 15 పిహెచ్డి స్కాలర్స్కి ఆయా పరిశోధనల్లో అన్నపూర్ణి గారు గైడెన్స్ కూడా అందించారన్నమాట. మరి ఇంకా ఏం కృషి చేశారు అన్నపూర్ణి గారు డైరెక్టర్ స్థాయికి రీచ్ అవ్వడానికి?

గోపి గోపిక గోదావరి సినిమా నుంచి విన్న పాట అది. రచన రామజోగయ్య శాస్త్రి, స్వీయ సంగీత దర్శకత్వంలో చక్రి కౌశల్యతో కలిసి పాడిన పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ప్రముఖ స్పేస్ సైంటిస్ట్ డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ శక్తిశీలిలో. అయితే 2019 నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు డాక్టర్ అన్నపూర్ణి గారు. ఇలా ఈ విద్యా సంస్థకు మొదటి మహిళా డైరెక్టర్గా బాధ్యతలు అందుకున్న ఘనత కూడా సొంతం చేసుకున్నారు ఆమె. తన 3 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో పలు కీలక అంతరిక్ష ప్రయోగాలు, ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. అండ్ ఆవిడ అచీవ్ చేసిన మైల్ స్టోన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఇస్రో చేపట్టిన ఆస్ట్రోసాట్ మిషన్లో భాగంగా అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్కి క్యాలిబ్రేషన్ సైంటిస్ట్గా పనిచేశారు. అంటే ఆ టెలిస్కోప్నే క్యాలిబ్రేట్ చేయడం అంటే అది ఎంత కష్టమైన పని, ఎంత యాక్యురేట్గా చేయాల్సి ఉంటుంది అది ఆలోచించండి. మరి అలాంటి ఒక ఆపరేషన్ని ఈవిడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగిన చాలా ధీశాలి అనే మనం చెప్పాలి దాని నిర్వహణ. ఎందుకంటే చాలా చాలా కాన్సన్ట్రేషన్ కావాలి దానికి. ఒక్కొక్కసారి అంత మైన్యూట్ స్థాయికి వెళ్ళి దాన్ని చెక్ చేయడం, దానికి క్యాలిబ్రేట్ చేయడం అంటే అంత ఈజీ పని కాదు. దాని నిర్వహణ పనితీరుని కూడా స్వయంగా పర్యవేక్షించారు. అలాగే సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 మిషన్లో విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ VELC పరికరాల రూపకల్పనలో కూడా ఆమె భాగమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ ప్రాజెక్ట్ అయిన 30 మీటర్ టెలిస్కోప్ కోసం భారతదేశం తరపున కీలక సహకారం అందిస్తున్నారు ఆమె. అలాగే భవిష్యత్ అంతరిక్ష టెలిస్కోప్ ప్రాజెక్ట్ INSIST కి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే దేశ విదేశాల్లోని పలు ప్రతిష్టాత్మక అంతరిక్ష సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు అన్నపూర్ణి గారు. అలాగే చాలా మందికి కన్సల్టెంట్గా కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్గా ఉంటూనే ఎన్నో ఈ స్పేస్ రిలేటెడ్ సంస్థలకి తన సలహాలు సూచనలు అందిస్తూ ఎప్పుడూ ఆ రంగం మీద తనకున్న మమకారాన్ని చాటుకుంటూ ఉన్నారు అన్నపూర్ణి గారు. మాట్లాడుకుందాం ఇంకా శక్తిశీల్లో మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ఖుషి సినిమా నుంచి విన్న పాట అది. మణిశర్మ గారి కంపోజిషన్ లో జీన్ శ్రీనివాస్, హరిణి పాడారు, రచన ఏఎం రత్నం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ గా ఉన్న డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి శక్తిశీలిలో మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇలా 3 దశాబ్దాల పాటు అంతరిక్ష రంగంలో చాలా చాలా కృషి చేశారు డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. ఇంకా ఆవిడకు వచ్చిన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు రివార్డులకైతే లెక్కే లేదు. 2024 భారత ప్రభుత్వం ఆమెను విజ్ఞాన్ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇటీవల COSPAR విక్రమ్ సారాభాయ్ మెడల్ అందుకుని వార్తల్లో నిలిచారు. ఇటలీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఈ మెడల్ అందుకున్నారామె. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్తగా కూడా, అలాగే 4వ భారతీయ సైంటిస్ట్ గా గుర్తింపు పొందారు. ఫస్ట్ ఆఫ్ హెర్ కైండ్ అన్నట్టుగా తొలి భారతీయ మహిళా సైంటిస్ట్ గా నిలిచారు. ఇంకా చిన్నప్పుడు ఆకాశంలో కనిపించే నక్షత్రాలని చూసి సంబరపడే అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు ఆ నక్షత్రాల గురించే ఎంతో మందికి పాఠాలు చెప్తారు అని చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయారు ఆమె. అలా ఆ ఆసక్తి ఉంటే అనుకున్నది సాధించవచ్చు అనడానికి నిరూపించిన గొప్ప వనితే ఈ శక్తిశీలి డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు ముందు ఒప్పుకోలేదు, బట్ తన ఆసక్తిని గుర్తించి ఆ తర్వాత వాళ్లే తనను ఆ దిశగా ప్రోత్సహించారు. సౌర వ్యవస్థ, సోలార్ సిస్టమ్ గురించి మనకి తెలిసింది గోరంత, ఇంకా తెలుసుకోవాల్సింది కొండంత. అయితే తనకున్న భయం ఒకటేనంట, పర్యావరణ కాలుష్యం కారణంగా ఇప్పటికే నక్షత్రాల్ని మనం చూడలేకపోతున్నాం, కొన్నాళ్లు పోతే సూర్యుడిని కూడా చూడలేకపోతామేమో అని చాలా అమాయకంగా ఉన్న కఠోర సత్యాన్ని చెప్తారన్నమాట డాక్టర్ అన్నపూర్ణి గారు. ఈ అనర్థాల్ని ఆపాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలి. అలాగే ఏ విషయంలో అయినా సరే మన భయాల్ని జయించినప్పుడే లక్ష్యాల్ని సాధించగలవంటూ తన మాటలతో నేటి యూత్లో, ప్రధానంగా జెన్జీలో స్ఫూర్తి నింపుతున్నారు అన్నపూర్ణి గారు. ప్రస్తుతం ఇటు కెరీర్లో అటు ఇద్దరు పిల్లల తల్లిగా బిజీగా ఉన్నప్పటికీ తనకంటూ కొంచెం టైం దొరికితే మాత్రం ఆ సమయం అంతా కూడా తన స్ట్రెస్ రిలీఫ్ ఏంటంటే వయలిన్ ప్లే చేస్తారంట. వయలిన్ ప్లే చేయడం అంటే తనకి చాలా చాలా ఇష్టమంట, కాబట్టి వయలిన్ వాయిస్తూ సరదాగా సేద తీరుతారంట. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇలాంటి మహిళల గురించి తెలుసుకున్నా చదివినా తెలియకుండా మనకి మనమే ఇన్స్పైర్ అవుతాం. కాబట్టి ప్రతిరోజు శక్తిశీలలో ఇలాంటి స్త్రీ మూర్తుల సక్సెస్ స్టోరీస్ గురించి విని మనం కూడా ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతాం కదా. అదే ఈ శక్తిశీలి ప్రధాన ఉద్దేశం. మరి డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి ఇది ఈనాటి శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 3 గంటలు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.
1: కార్యక్రమం కే లియే కీజియే బస్ థోడా సా ఇంతజార్.

0: फिर छूट गया क्योंकि मैं बहुत व्यस्त हो गया। बाद में 2010 के आसपास फिर से मुझे वॉइसिंग के लिए पता नहीं साउंड एंड विजन से बुलावा आया कि आप करना चाहेंगे। मैंने कहा ठीक है, तो मैंने करना शुरू किया और हॉलीवुड फिल्मों में मुझे वॉइसिंग का मौका मिलने लगा। कुछ बड़ी बड़ी फिल्में मैंने हॉलीवुड की 2012-18 बी मूवी करके की, और फिर वॉर्नर ब्रदर्स से फिर टेस्टिंग का वो आया। जब ये सारी कुछ हॉलीवुड की बड़ी फिल्में करने के बाद टेस्टिंग का मौका आया, और पता नहीं कैप्टन अमेरिका के लिए मुझे क्यों चुना गया, आई डोंट नो दैट, क्योंकि उसकी जो आवाज है
1: जी,
0: उसका टेक्सचर मेरे से थोड़ा अलग है।
1: अच्छा।
0: लेकिन कहीं ना कहीं उसमें एक लीडरशिप का सवाल था कि आवाज में एक लीडरशिप आनी चाहिए
1: जी।
0: और संवेदनशीलता भी होनी चाहिए एक लीडर के अंदर, क्योंकि स्टीव रॉजर्स जो है बड़ा संवेदनशील लीडर था
1: जी।
0: वो बड़ा ही रूखा लीडर नहीं था कि ऐसे करो वैसे करो, ऐसा नहीं था वो, कि वो अपनी बात को बड़े सहज तरीके से रखता था, तो वो लाने की बात थी। तो उन्होंने मुझे चुना, तो फिर मैंने कहा करते हैं। फिर 11 साल तक वो करता रहा मैं, वो एवेंजर्स में भी और कैप्टन अमेरिका की सीरीज में भी वो चलता रहा फिर।
1: बिल्कुल, जो लोग काफी पसंद कर रहे हैं।
0: जी जी
1: बिल्कुल। तो अभी थिएटर, टेलीविजन, फिल्म्स, वॉइस इंडस्ट्री, डबिंग इंडस्ट्री, अब और क्या आगे आपके फ्यूचर प्रोजेक्ट्स हैं?
0: वर्टिकल्स हो रहे बहुत।
1: अच्छा,
0: ठीक है, तो वो भी अभी करने को मौका मिल गया है
1: जी।
0: वो वर्टिकल्स जो है वो आपके एक एक डेढ़ डेढ़ मिनट के शॉर्ट्स होते हैं, वो तो 40 मिनट की कहानी को एक एक डेढ़ डेढ़ मिनट के एपिसोड में बताया जाता है।
1: हाँ हाँ,
0: ठीक है, तो अब वो उसका दौर आ गया, अब उसमें भी काम कर रहा हूं मैं।
1: बिल्कुल बिल्कुल। आपसे बात करके बहुत अच्छा लगा, बहुत सारी बारीकियां आपके अनुभव जो आपने साझा किए बहुत अच्छे लगे, और आपके आगे जो भी प्रोजेक्ट्स आ रहे हैं, जिस भी फील्ड में आप जा रहे हैं, उसके लिए बहुत बहुत शुभकामनाओं के साथ विदा चाहते हैं, और आगे फिर से जरूर मिलेंगे और नई चीजों पर चर्चा करेंगे, बातें करेंगे।
0: बिल्कुल,
1: बहुत बहुत धन्यवाद आपका विविध भारती के स्टूडियो में आने का।
2: ये थी अभिनेता जॉय सेन गुप्ता से अनुराधा उपाध्याय की बातचीत, रिकॉर्डिंग इंजीनियर भावना सिंदल, संपादन सहयोग काजल भदरगे, प्रस्तुतकर्ता जुबैर खान।
3: आकाशवाणी विविध भारती केंद्रम निलयम समयम 5 గంటలు కావస్తుంది, వార్తల ముఖ్యాంశాలు వింటారు తెలుగులో।
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 5:14. శ్రోతలకు శుభ సాయంత్రం. పొద్దుగల్లా 10:00 పగటికి 3:00 దాకా తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కలి అట్లనే 3:00 సాయంత్రం 5:00 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం కలి నిన్న. ఇక ఇప్పటి సంధ్య రాత్రి 11:00 దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు వినిపిస్తాం. నేను మీ రేడియోని ఇస్తాం శ్రుకుంటి మమత. శ్రోతలు మా కార్యక్రమాలని 100.2 ఎఫ్ఎం రేడియో సెట్ లో ఇంకా న్యూస్ అని యాప్ కూడా వినొచ్చు. ఇప్పటి సంధ్య 6 గంటల వరకు ఉండే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇంకా గొంజా పట్ల మాట చెప్పండి రీ పాట అయిన మీ మాటలు మీకోసం పాటలుంటాయి. 5:30 కథిందాం. ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపటి నుండి ఎవరా క్షుద్ర ప్రాణి కథ, ఇంకా పెద్దల మాట కథల సంపటి నుండి మెలకువ కథ కూడా వినొచ్చు. 5:45 అబ్బరపరిచే ఆదివాసుల కళ ఓజ ప్రత్యేక కార్యక్రమం ఉంటది రూపకం కార్యక్రమంలో. ఇక గివిడితో పాటు రాత్రి 11:00 దాకా ఏమేం కార్యక్రమాలు ఉంటాయో 6:05 ఇవాళ రేపటి కార్యక్రమాలలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా

మాట చెప్పండి, పాట వినండి. మాట మీదైతే పాట మాది. అర్ధగంట సేపటి ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు. నంబర్లు 2300081, 2950081, 0872 ఇది కోడ్ నంబర్. ఇంకా మా వాట్సాప్ నంబర్ క్షమించాలి, మాట పాటలతో సాగే కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన పాటలు అడగచ్చు. మీరు పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఇక ఈ కార్యక్రమాన్ని షురూ చేద్దాం. నారీ నారీ నడుమ మురారే చిత్రంలోని ఈ పాట.

0: ഹലോ ഹലോ ഹലോ
1: ഹലോ
0: നമസ്തേ, മി പേരു ഊരു?
1: నా పేరు వజ్ర పొచ్చన్న. నేను ఆదిలాబాద్ మావాల గ్రీన్ గార్డెన్ నుండి మాట్లాడుతున్నా.
0: పొచ్చన్న, ఏం చేస్తారు?
1: నేను వాచ్మెన్ చేస్తాను, మళ్ళీ వికలాంగ సంక్షేమ శాఖ పని చేస్తాను. అయితే హెల్త్ ఇష్యూ నుండి ఒక పాట కావాలి మేడం.
0: ఏ పాట?
1: ఇది తైలం పట్టి తానం కొట్టేయండి కదా.
0: అవును, తప్పకుండా వినిపిస్తాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు పొచ్చన్న?
1: నేను మావాల గ్రీన్ గార్డెన్లో.
0: అక్కడనే ఉన్నారా?
1: అవును.
0: ఎన్ని గంటల వరకు ఉంటారు?
1: డే నైట్ ఇక్కడనే మేడం.
0: ఆహా, మొత్తం అన్నయ్య
1: 24 అవర్స్.
0: సరే పొచ్చన్న, మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తా, వినేసేయండి.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పండి పాట నిండులో సినిమా పాటలు. శ్రోతలు, ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 087732 కోన్ నంబర్ని జత చేసి 295081, ఇంకొక నంబర్ 2300081, ఈ రెండు నంబర్లలో కలిపి దేనికైనా ఒకదానికి ఫోన్ కొట్టండి. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే, మీ పేరు, ఊరు? సత్యనారాయణ. ఎక్కడి నుంచి? సత్యనారాయణ, వినిపిస్తుందా నేను మాట్లాడేది? ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. అయితే చెప్పండి సత్యనారాయణ, ఏం సంగతులు, ఏం పని చేస్తారు? మీ ఫోన్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది సత్యనారాయణ. అంతే అంటారా? నెట్ గింత ఏమన్నా ప్రాబ్లం లేదు కదా? ఇంతకుముందు ఒక శ్రోత మంచిగా మాట్లాడిండ్రు పొచ్చన్న, ఇదే ఫోన్ కు చేసిండ్రు, మంచిగా వచ్చింది. మరి మీ ఫోన్ ప్రాబ్లమా లేకపోతే మా ఫోన్ ప్రాబ్లమా కానీ చెప్పండి, ఏం పని చేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు? కార్పెంటర్ మీరు సత్యనారాయణ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? వర్క్ దగ్గర ఉన్నారా, ఇంటి దగ్గర ఉన్నారా? వర్క్ చేసే దగ్గర ఉన్నారా, ఇంటి దగ్గర ఉన్నారా? సరే సత్యనారాయణ, ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది. మీకు ఏ పాట గాల? ఏ పాట గాల? ఏ పాట కావాలా అన్న? సరే, మీకోసం ఒక పాట వినిపిస్తా, వినేసేయండి. అదే, మీకు ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టున్నది, మీకోసం పాట వేస్తా, వినండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు వింటున్నారు మాట చెప్పండి పాట వినండి. ఇప్పుడే ఒక ఉత్తరం వచ్చింది. ఇది సాయి కిరణ్ అమిత న్యూ హౌసింగ్ బోర్డు నుంచి పంపించారు. మా కోసం ఒక పాట వినిపించండి అని. శ్రోతలు మీరు కూడా గిట్ల పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001. ఇప్పుడు అమిత సాయి కిరణ్ కోసం ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: గీతడితోని ఇలాంటి మాట చెప్పండి, పాట వినండి, అయిపోయింది. రేపు ఉదయం 5 గంటలకు మాట చెప్పండి, పాట వినండిలో మా రేడియోని ఇస్తాం. మరిన్ని పాటలు వినిపిస్తారు. ఇంకా ఇలా రాత్రి 8 గంటలకు హుషారుకు ఫోన్ చేసి మాట్లాడచ్చు, హుషారైన పాటలు కోరచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. కథిందాం. పిల్లల కోసం అనగనగా ఒక రాజు ఉండేవాడని ప్రారంభించి వెనుకటి తరం అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, అమ్మలు తమ మన్మలు మన్మరాళ్లకు ఆసక్తికరమైన కథలు చెప్పేటోళ్లు. కథలతో పాటు రామాయణం, భారతం, పోతన పద్యాలు, వేమన, సుమతి శతకాలు పెద్దోళ్ళు చెప్తే పిల్లగాని వినేటోళ్లు. పెద్దోళ్ళు చెప్పే కథల్లోని నీతి సూత్రాలు పసిమనసుల్లో ముద్రపడేటి, పిల్లగనని మంచి మార్గంలో నడిపేటి, లోకజ్ఞానం నేర్పేవి, కష్టపడే తత్వం కూడా అలవాటైతుండే. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ పెరిగే పిల్లలు బాల్య కౌమార దశలు దాటి యవ్వనంలా విద్యా వినయ సంపన్నులై రాణించేటోళ్ళు. ఇప్పటి పిల్లగంటకు కథలు చెప్పదందుకు పెద్దోళ్లకు సమయం లేదు కాబట్టి మనల్ని ఆదుకోదందుకు ఆకాశవాణి ముందుకొచ్చింది. ప్రతి బుధ, గురు, శుక్ర, శనివారాలలో కథిందామనుకుంటా 5:30 అయిందంటే పెద్ద మనిషి లెక్క కథలు చెప్తున్నది. ఈయల్లటి కథిందాంలా ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపటి నుండి ఎవరా క్షుద్ర ప్రాణి కథ రచన చంద్రప్రతాప్ కంతేటి, చెప్తున్నది ఈ వరలక్ష్మి. ఇంకా పెద్దల మాట కథల సంపుటి నుండి మెలకువ కథ ఇందా. రచన కన్యగంటి అనసూయ, కథ చెప్తురు జీ జ్యోతి. ఇప్పుడు ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి ఎవరా క్షుద్ర ప్రాణి కథ ఇందాం.
4: అనగనగా ఒక పెద్ద కాకులు దూరని కారడవి ఉంటుండే. ఆ అడవిలా ఒక భారీ ఏనుగు ఉంటుండే. ఆ భారీ ఏనుగు పేరు గీంకారం. గీంకారం అంటే అడవిలో ఉన్న జంతువులన్నిటి కూడా హడల్. దానికి విపరీతమైన బలం ఉంటుండే. మిగిలిన ఏనుగుల కన్నా అది చూడ్డానికి కూడా బాగా పెద్దది. దానికి మెల్లిదిరిగిన దంతాలుంటుండే. ఆ దంతాలు బాగా పొడవుగా ఉండడంతో దానికి ఎక్కలేని గర్వం ఉండేది. సింహాల్ని, పులుల్ని కూడా ఖాతరే చేసేది కాదు. మిగిలిన ఏనుగులన్నా కూడా లెక్క చేసేది కాదు. అందుకే అడవిలా దానికి ఇష్టమచ్చినట్టు తిరిగేది, ఇష్టమచ్చినట్టు ప్రవర్తించేది. తేళ్ళు, నక్కలు, కుందేళ్ళు, తోడేళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న జంతువులు దాని దృష్టిలా క్షుద్ర ప్రాణులు. ఒకరోజున గీంకారం అడవిలో పోతుంటే చెట్టు మీద ఆడుకుంటున్న ఓ కోతిపిల్ల జారి దాని వీపు మీద పడుతుంది. అంతే, గీంకారంకు బాగా కోపం వస్తుంది, ఉగ్రరూపం దాలుస్తుంది. ఎవర్రా నా మీద పడ్డది అని కోపంగా అంటది. వెంటనే దాని తొండంతోని ఆ కోతిపిల్లని పట్టుకుంటది. ఎంత పొగర్రా నీకు, నా మీదే పడతావా అంటూ నేలకేసి కొట్టబోతుంది. కోతిపిల్ల, కోతిపిల్ల తల్లి, ఇంకా ఇతర కోతులు దాని దగ్గరికి వచ్చి దాన్ని క్షమించమని వేడుకుంటాయి. క్షమించండి ఏనుగురాజా, క్షమించండి, కోతిపిల్లతోని తప్పు జరిగింది, ఇంకోసారి ఇట్లా కాకుండా చూసుకుంటాం, క్షమించండి క్షమించండి, ఆ కోతిపిల్లని వదిలిపెట్టండి అని వేడుకుంటాయి. అడవిలో ఉన్న తేళ్ళు, కుందేళ్ళు, పక్షులు అన్నీ వచ్చి ఆ కోతిపిల్లకు ప్రాణభిక్ష పెట్టుమని వేడుకుంటాయి. అయినా కూడా ఆ గీంకారం ఏనుగుకు మనసు గరగది. మీరంటే నేను ఇడిస పెడతానా అని అనుకుంటూ ఆ అన్ని జంతువులు చూస్తుండగానే ఆ కోతిపిల్లను తీసుకొని ఆ కోతిపిల్లను ఒక పెద్ద బండరాతికేసి కొట్టి చంపేస్తుంది. పాపం కోతిపిల్లను చంపంగానే అక్కడున్న కోతులు, మిగిలిన జంతువులన్నీ చూస్తూ మస్తు బాధపడతాయి, ఏడుస్తాయి. గట్టిగా గీంకారం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏనుగు. జంతువులన్నీ దుఃఖంలో మునిగిపోతాయి. బిడ్డను కోల్పోయిన కోతులైతే గుండెల్లో గుణపం దింపినట్టు బాధపడతాయి. అట్లా కొన్ని నెలలు గడుస్తాయి. ఒకరోజు ఒక ఎలుగుబంటి గీంకారం దగ్గరకు వస్తుంది. ఎందుకొచ్చిందబ్బా అన్నట్టుగా చిరాగ్గా చూస్తుంది భారీ గజరాజు. ప్రభూ, ఇక్కడికి 4 కోసుల దూరంలా అమృత కాసారం ఉన్నది. దాని నీళ్లు నిజంగా అమృతమే, కాని అందులో ఒక మొసలుంటది. ఆ నీళ్లు ఎవ్వరిని తాగనీయది, మూతి పెడితే మీకు మూడినట్టే అంటది అంటది ఆ ఎలుగుబంటి గీంకారంతోని. గీంకారంకు బాగా కోపం వస్తుంది. ఏంటి, ఈ అడవిలా నాకు తిరిగే లేదు, ఆ ముసలి అంత మాట అంటుందా అని కోపంతో దిక్కులు పిక్కటిల్లేలా పెద్దగా గీంకరిస్తుంది. ఇప్పుడే దాని అంతు తేలుస్తాను, పద అంటూ ఎలుగుబంటితో వడివడిగా బయలుదేరుతుంది. గంటలో రెండు కలిసి చెరువును చేరుకుంటాయి. చుట్టూరా చెట్లతో చెరువు అందంగుంటది. ఎక్కడ దచ్చావురా ముసలి, నీ అంతు తేల్చడానికే వచ్చినా అంటూ గీంకారం చెరువులో దిగుతది. నిజానికి ఆ చెరువంతా పెద్ద ఊబి. ఏనుగు బాగా పెద్దది కదా, దాని బరువుకి దాని కాళ్ళు ఊబిలో కూరుకుపోతాయి. కదలలేని పరిస్థితిలో ఉంటది గీంకారం. పైగా నిమిషానికి ఊబిలో ఇంకా ఇంకా లోతుకి దిగబడిపోతుంది. గీంకారంలా ఎప్పుడు కనిపించని ప్రాణభయం అప్పుడే మొదలైతుంది. గీంకారం ఊబిలోకి పోతున్న కొద్దీ దాని మనసులో అనుకుంటది, చిన్న చిన్న తప్పులకు కూడా ఎన్నో జంతువులని నేలకేసి కొట్టి చంపిన ఆ పాపానికి ఇప్పుడు పరిహారం చెల్లించబోతున్ననేమో అని అనుకుంటది. బాగా బాధపడుతుంది. అంతలో చెరువుపైకి వాలి ఉన్న కొమ్మల మీదికి కొన్ని కోతులొస్తాయి. వాటి చేతులల్లా బలమైన మర్రి ఊడలుంటాయి. ఆ ఊడల్ని ఆ కోతులు గీంకారం వైపు విసిరి తొండంతో గట్టిగా పట్టుకోమని అరిషి చెప్తాయి. పట్టుకోండి పట్టుకోండి, పడిపోరులే, మేము మిమ్మల్ని గట్టిగా బయటికి లాగుతాం, ఈ ఊడలని గట్టిగా పట్టుకోండి అని అంటాయి కోతులు. ఆ కోతుల్లో ఆ రోజు తాను బండకేసి కొట్టిన కోతిపిల్ల తల్లి కూడా ఉండడం చూసి గీంకారం ఆశ్చర్యపోతుంది. ఇంతలో ఒడ్డున ఏదో సందడి వినపడుతుంది. సుమారు 10-15 ఏనుగులొస్తాయి అక్కడికి. ఆ ఏనుగులన్నిటినీ చూడంగానే గజరాజుకి మనసులా మస్తు బాధైతుంది. ఈ ఏనుగుల్ని ఒక్కనాడు కూడా సాటి ఏనుగులాగా చూడలేదు నేను, ఇవన్నిటినీ మస్తుగా బాధపెట్టిన అని బాగా లోపల బాధపడుతుంది. కోతులు విసిరిన ఊడలను రెండో వైపు ఒడ్డున ఉన్న ఏనుగులు పట్టుకున్నాయి. అన్ని ఏనుగులు కలిసి లాగినా గీంకారం ఒడ్డుకు చేరలేకపోయింది. పైగా మర్రి ఊడలు కూడా ఒకటొకటి తెగిపోవడం మొదలుపెట్టినాయి. ఇంకా ప్రాణభయం మొదలైంది గజరాజుకి. అయిపోయిందిగా, నేను మీదికెక్కేట్టు లేను, నా బతికి ఇంతే, ఇంకా సావుకు దగ్గరైతున్నా అనే భయం దానిలా కనబడుతుంది. ఆ భయంతో అదింకా బలహీన పడిపోతుంది. అయ్యో, ఏం చేయలేకపోతున్నా. వీళ్ళింత నాకు సాయం చేయతందుకు చూస్తున్నా, నేను చేసిన పాపాలు నన్ను సంపెట్టే ఉన్నాయి అని లోపల బాగా బాధపడుతుంది. వీళ్ళందర్నీ ఎంత ఇబ్బంది పెట్టినా, నా పొగరుబోతుతనంతోని చెప్పరాని కష్టాలు పెట్టినా, అయినా కూడా ఇవన్నీ అవేం పట్టించుకోకుండా ఇంత కష్టపడి నన్ను కాపాడడానికి చూస్తున్నాయి. ఇవన్నీ ఎంత మంచివి, నాకు ఇవన్నిటితోని మంచిగా బతికే యోగమే లేదా అని ఆ గజరాజు బాగా బాధపడుతుంది. ఎలుగుబంటి కూడా ఒడ్డున నిలబడి ఉంటది. అన్నా, నీకు గుణపాఠం చెప్పాలనుకున్ననే గాని నీ ప్రాణాలు తీయాలనుకోలేదే, నన్ను క్షమించు, నన్ను క్షమించు అన్నా. నువ్వు ఇట్లా బురదల పడిపోతే నాకు మస్తు బాధ అనిపిస్తున్నదే, బురదల కూరుకుపోతున్నావు. ఏనుగు, నన్ను క్షమించు, గజరాజా నన్ను క్షమించు అని బాధపడుతుంది ఎలుగుబంటి. లేదు లేదు, నువ్వు బాధపడకు. ప్రాణం విలువ తెలియని నాలాంటి వాళ్ళవు భూమికి బరువే తప్ప ఏం లాభం లేదు. అందరూ నన్ను క్షమించుండ్రి, ఇది నా పాపాలకు తగిన శిక్ష. అసలైన క్షుద్రప్రాణిని నేనే అనుకుంటా తొండెం పైకెత్తి చివరిసారిగా గట్టిగా గీకరించి ఊబిలో కూరుకుపోతూ, నన్ను క్షమించండి అనుకుంటూ మునిగిపోతుంది గజరాజు. ఒడ్డున నిలబడున్న జంతువులన్నీ ఆ మారిపోయిన ఏనుగును చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి.
3: ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపటి నుండి ఎవరా క్షుద్ర ప్రాణి కథ విన్నారు కదా. రచన చంద్ర ప్రతాప్ కంతేటి, కథ చెప్పింది ఈ వరలక్ష్మి.
5: దోమకాటు ఇప్పుడు మరింత ప్రమాదకరం. దీనివల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు, మెదడు వాపు వంటి వ్యాధులు రావచ్చు. కావున వారానికి ఒకసారి నీటి నిల్వలను తొలగించి దోమలను లార్వా దశలోనే నిర్మూలిద్దాం. దోమల నిర్మూలన ప్రతి పౌరుని బాధ్యత. పెద్ద సమస్యలు తెచ్చిపెట్టే ఈ చిన్న దోమలను నివారించాలంటే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
6: ఈ ప్రకటన జారీ చేసిన వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదిలాబాద్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: పెద్దల మాట కథల సంపట నుండి మెలకువ కథ ఇందాం. రచన కన్నగంటి అనసూయ, కథ చెప్తున్నది జి జ్యోతి.
7: పేదరైతు రాఘవయ్యకు లేక లేక ఉట్టిండు సోము. దంతోటి అని గారవంగా వెంచినరేమో సోముకి మరీ బద్ధకమెక్కై ఏ పని చేసేటోడు కాదు. బడికెళ్ళాలన్నా ఆడికి బద్ధకమే, దాంతోటి చదువు అబ్బలేదు. రాఘవయ్యకి తన కొడుకు మీద బెంగ మస్తెక్కైంది. తనేమో ముసలోడైపోయిండు, సంపాదించిన ఆస్తులేమీ లేవు. తనకేమన్నా అయితే కొడుకు ఎట్లా బ్రతుకుతాడోనని తనలో తనే మస్తు బాధపడిపోసాగిండు. గబెంగతోటే మంచానబడి కొంతకాలానికి చనిపోయిండు. తండ్రి చనిపోవటంతో తల్లిని పోషించేటి భారం సోము మీద పడ్డది. ఏ పని చేయాలనో ఎట్లా చేయాలనో తెలక తల్లిమీద కోప్పడేటోడు, ఇసుక్కునేటోడు. ఆ విసుగు కోపంలనే చిల్లిగవ్వ కూడా ఇయ్యకుండా చనిపోయిండని తండ్రిని మస్తు తిడుతూ ఉండేటోడు. అట్లా తిట్టద్దని తల్లి సమదాయించేది. అయినా ఆ కోపంలో సోము తలకి ఏమెక్కేది కాదు, మరింత అరిషెటోడు. కొడుకు ప్రవర్తనకి సోము తల్లి తనలో తనే కుమిలిపోయేది. కొన్నొద్దులైనాక తను కూడా మంచమన పడ్డది. సంపాదన లేక తల్లికి వైద్యం చేయించేటందుకు ఊరోళ్ళందరి దగ్గర మస్తు అప్పులు చేసుడు షురూ చేసిండు. తీసుకున్న అప్పు తీర్చటం లేదన్న కోపంతోటి అతనికి అప్పులియడం మానేసిండ్రు ఊరోళ్ళు. దాంతోటి ఆ ఊరోళ్ళందర్నీ తిట్టుకుంటా అప్పు కోసమని పక్కూరికి బయలుదేరిండు సోము. గట్ల కొంచెం దూరం పోయినాక సోముకి ఒక కాలు లేని కుంటోడు అతి కష్టం మీద నడుస్తూ కనబడ్డాడు. అతడితో మాటలు కలిపిన సోముకి తనుగూడా తమ ఊడికాడికెళ్లే వస్తున్నాడని, 4 రోజుల కిందట వెళ్తే ఇప్పటికీ ఇంత దూరం వచ్చిండని అర్థమైంది. తన కాళ్ల వైపు చూసుకున్నాడు సోము. అతనికి తల్లిదండ్రులు యాదికొచ్చిండ్రు. ఊర్లోకొచ్చేసరికి ఊరి మొదట్లోనే బట్టలు కొడుతున్న మేరతను కనబడ్డాడు. అతడికి ఒక్క కన్నే ఉండడం చూసిండు సోము. ఒక్క కంటితోనే ఎట్లా కుట్టగలుగుతున్నాడో అని తన కన్నుల్లో ఒక కన్ను మూసుకొని చుట్టూరా చూసిండు. మస్తు అయోమయంగా అనిపించి అమ్మో అని అనుకున్నాడు మనసులా. నీ కన్నుకేమైంది అని అడిగిండు సోము. నేను పుట్టుగుడ్డిని అన్నాడు మేరాయన. పుట్టినప్పటి సంధి ఒక కన్ను లేకపోయినా కష్టపడి దర్జీ పని నేర్చుకుని మరీ బట్టలు కొడుతున్న అతన్ని చూసి సోముకి జ్ఞానోదయమైంది. ఆస్తిపాస్తులు ఇయ్యకపోయినా మంచి జన్మనిచ్చినా తన తల్లిదండ్రులు యాదికొచ్చిండ్రు. దాంతోటి తనెంత తప్పుగా ప్రవర్తించిండో కూడా తెలిసొచ్చింది సోముకి. అజ్ఞానంతోటి బద్ధకంతోటి ఇప్పటికే తండ్రిని ఒగొట్టుకున్నా, తల్లిని ఒగొట్టుకోలేను అని అనుకుంటా పశ్చాత్తాపంతోటి వెనక్కెళ్ళి కష్టపడి సంపాదించి తల్లి ఆరోగ్యం మంచిగా చేయడమే కాకుండా అప్పులన్నీ తీర్చేసి కొన్నొద్దులైనాక పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో తల్లితో కలిసి సుఖంగా జీవించసాగిండు సోము.
3: పెద్దల మాట కథల సంపటి నుండి మెలకువ కథ అయినారు కదా. రచన కన్నెగంటి అనసూయ, కథ చెప్పింది జి జ్యోతి. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు జమట్ల 5:30 కథిందాంలా ఎగరే కప్పలు నడిచే పాములు కథల సంపటి నుండి పాప ఉపాయం రాక్షసుల హతం కథ వినొచ్చు. ఇంకా పెద్దల మాట కథల సంపటి నుండి పెద్దల మాట కథ కూడా వినొచ్చు. ఇది ఇయ్యలటి కథిందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనకురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 crore వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనకురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 crore వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రూపకం అప్పురపరిచే ఆదివాసుల కళ ఓజా ప్రత్యేక కార్యక్రమం విందాం. వెండి, బంగారం, ఇనుము, ఇత్తడి, రాగి ఇంకా అనేక రకాల లోహాలతోని వస్తువులు తయారు చేయడం ప్రతి ఒక్కరికి తెలిసింది. గిలు ఇత్తడి మైనం కలిపి కళారూపాలను తయారు చేస్తున్నారు. వీటిని ఎట్లా సేకరిస్తారు, ఎట్లా తయారు చేస్తారు ఇప్పుడు విందాం. గిముచ్చట్ల అప్పురపరిచే ఆదివాసుల కళ ఓజా ప్రత్యేక కార్యక్రమం సమర్పణ కేలెనిన్.
8: ఇత్తడి, మట్టి, మైనం, తేనె తెట్టెలే ముడిసరుకుగా ఆకర్షణీయమైన కళాకృతులను తీర్చిదిద్దుతూ హస్తకళలోని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓజా కళాకారులు. జీవనభృతి కోసం వంశపారంపర్యంగా వస్తున్న ఈ సంప్రదాయ కళను కొనసాగిస్తున్నారు. గిరిజనులకు అవసరమైన సంప్రదాయ భక్తి కళారూపాలను తయారు చేస్తూ తమ జీవనం సాగిస్తున్నారు. పొద్దంతా కొలిమితో కుమిలి అరుదైన కళాకృతులను తయారు చేస్తున్నారు. దీన్నే డోక్రా మెటల్ క్రాఫ్ట్ అని కూడా పిలుస్తారు. స్థానికంగా ఓజా కళాకారులుగా ప్రాచుర్యం పొంది ఉన్న వీరు హస్తకళా నైపుణ్యంతో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం బెల్సారి రాంపూర్, ఆదిలాబాద్ మండలం చింతల్ బోరి, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమిరి మండలంలోని కేసలగూడ, జైనూరు మండలం ఉషేగాం, జంగాం గ్రామాల్లో ఈ గిరిజన హస్త కళాకారులు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. దేవతా విగ్రహాలు, మాణిక్యాలు, పూజా సామాగ్రి, సంప్రదాయ పాత్రలు, గంటలు, ఎద్దుల అలంకరణ వస్తువులు, గుర్రాలు, జింకలు, ఏనుగులు తదితర ఆకృతులను నాణ్యంగా తయారు చేస్తారు. శిల్పకళాధామంగా ఉన్న కెరమిరి మండలం కెస్లాగూడ గ్రామాన్ని
6: ఇటీవల సందర్శించిన ఆకాశవాణి బృందంతో ఆ ఊరి ఓజా కళాకారులు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఆ అభిప్రాయాలను ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలం పరిధిలో ఉన్న కెస్లాగూడకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊరంతా కూడా ఒక ప్రత్యేకమైన ఓజా కళాకారులు ఒక కళకు ప్రసిద్ది. ఈ గ్రామానికి చెందిన కళాకారులంతా కూడా ఆ కళనే నమ్ముకుని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ జరిగిన జాతరలు ఉత్సవాల్లో ఇక్కడ తయారు చేసిన ఓజా కళ, ముఖ్యంగా ఇత్తడి మైనపు మెరుపులను ఆయా జాతరల్లో ప్రదర్శిస్తూ ఉంటారు ఇక్కడి కళాకారులు. ఆ మెరుపుల వెనుక వీరి శ్రమ గురించి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కెరమేరి మండలం కెస్లాగూడ గ్రామంలో ఉన్నాం. మనతో పాటు ఇప్పుడు ఉయిక చిత్రు ఓజా కళాకారులు ఉన్నారు. నమస్కారం చిత్రు గారు.
9: నమస్తే
6: చిత్రు గారు. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటది?
9: వయసు 45.
6: అయితే మీరు ఎన్నేళ్ల నుంచి ఈ ఓజా కళ చేస్తున్నారు?
9: ఓజా కళ అంటే సార్, మా తాత గురించి, తాత నుంచి, తాత బస్సు ముట్టి తాత నుంచి వస్తున్నది, ఏమి లాభం లేదు.
6: తాత ముత్తాతల నుంచి ఇదే కళ మీద ఆధారపడి ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఈ ఇత్తడి కళ ఏదైతే చేస్తున్నారో, ఈ కళ అంటే ఒక వస్తువు తయారు చేయాలంటే ఏమేమి అవసరం ఉంటాయి?
9: మట్టి కావాలి, రేతి కావాలి, ఇంకా సండ్రి కట్టెలు కావాలి, అని అన్ని ఉంటే తయారైతాయి.
6: అయితే ముందు ఒక వస్తువు, ఉదాహరణకు ఇప్పుడు మీరు గంటలు, గుంగుర్లు, ఇంకా ఎన్నో రకాల వస్తువులు, ముఖ్యంగా గిరిజన సంస్కృతితో ముడిపడి ఉన్న అనేక వస్తువుల్ని మీరు తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వివిధ క్రతువుల్లో ఆ వస్తువుల్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు కదా, వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏమేం వస్తువులు తయారు చేస్తారు?
9: అన్ని వస్తువులు తయారు చేస్తాం సార్. గుంగుర్లు, గుంగుర్లు చేస్తాం, గజ్జలు చేస్తాం, గంటలు చేస్తాం, ఇంకా ఏమైనా బస్సు విగ్రహం, విగ్రహం ఏమైనా కావాలి అంటే అవధి చేస్తాం. ఆర్డర్ వస్తే ఎట్లా ఆర్డర్ ఇస్తే అట్లా చేస్తాం.
6: ఏమేం విగ్రహాలు తయారు చేస్తారు?
9: ఇవే బస్సు, మా గుర్రాలు, పొడలు, దీపాలు, గజ్జలు, గుంగుర్లు, గంటలు, చాడా బస్సు, ఇథనాల్ పోసడి ఉంటాయి కదా అది చాడాలు, సర్తే ఇది మళ్ళా ఇంకా అర్సుల, భీమదేవుడి బస్సు గజ అంటారు అది చేస్తాం, గుర్రాలు చేస్తాం, గజ్జలు చేస్తాం, చాట్లు మోగుతాయి కదా అవి గజలు, చాట్ల కట్టుకుంటారు అవి ఆర్డర్ ఇస్తేనే బెస్ట్ చేస్తాం.
6: అయితే ఇప్పుడు ఇట్లా మీరు చేసిన వస్తువుల్ని ఎక్కడెక్కడికి తీసుకుపోతారు? లేదు ముందు అంతే, అంతకు ముందు అసలు ఒక వస్తువు తయారేయాలంటే ఎంత టైం పడుతుంది?
9: టైం 4 రోజులు పడుతుంది. ఒక్కటే ఐటమ్ చేయాలి అంటే కూడా 4 రోజులు కావాలి.
6: ఇప్పుడు ఉదాహరణకు ఒక గంట తీసుకున్నారు అనుకోండి, గంట చేయాలా, అయితే దానికి ఏమేమి తయారు చేస్తారు? అంటే అచ్చు ఎట్లా తయారు చేస్తారు? ఇప్పుడు మీరు మట్టి ఇవన్నీ మైనం ఇవన్నీ అంటారు కదా, ఎట్లా తయారు చేస్తారు?
9: ఇది మట్టి కావాలి, రేతి కావాలి, ఇంకా ఉన్క, ఉన్క అంటారు కదా అది, మా ఉన్క, ఉన్క మిక్స్ కావాలి, అది గాప ఆకారాన్ని చేస్తాం. ఆకారం నుంచి ఇటు బస్సు సనం మట్టి ఉంటది, సనం మట్టి జలతో పట్టుకుంటాం, అది సనం మట్టి వేసుకొని మళ్ళా మైదా వేసుకోవాలి, మైదా నుంచి మళ్ళా మైదా మీద ఇంకా అది సనం బట్టి పెట్టాలి, మళ్ళా డొడ్డు బట్టి, డొడ్డు బట్టి, డొడ్డు బట్టి ఆరినాక కొలిమిలో పెడతాం బట్టీలో. ఒక్కటే ఐటమ్ చేయాలి అంటే 4 రోజులు కావాలి.
6: ఒక వస్తువు తయారేయాలంటే 4 రోజులు అవుతుంది. ఇట్లా ఇప్పుడు మీకు ఏదన్నా ఒక సీజన్ అంటే ఉంటదా, లేదా ఏడాది పడినా
9: చేసుకుంటారు? ఎప్పుడు కూడా ఇట్లా సార్, సీజన్ అంటే మాకు కేసులాపూర్ జాతర ఉంటది కదా, నాగోప జాతర, అదే సీజన్ మాకు బాగా పెద్దది అంటే, అది జాతర అయినాక బస్సు ఇట్లా తిరుక్కుంటా బస్సు బతుకుతున్నాం.
6: అయితే ఇప్పుడు నాగోబ కెస్లాపూర్ జాతరనే కాకుండా ఇంకా ఎక్కడెక్కడికి పోతారు ఇవి అమ్మడానికి?
9: పల్లెటూరులో పోతాం, జాతర అయినాక బస్సు పల్లెటూరులో తిరుక్కుండా బస్సు బతుకుతున్నాం.
6: అయితే ఇప్పుడు ఎట్లా ఉన్నది దీనికి కళ పట్ల ఆదరణ ఎట్లా ఉన్నది, ఏమంటారు గిరాకీ ఎట్లా ఉన్నది?
9: గిరాకీ ఇప్పుడు అంటే బస్సు ఎండాకాలం బస్సు బాగా కొన్నారు కదా, సీజన్ లో అంటే ఏవలన కొంటారు.
6: అంటే ఎప్పుడు మీకు సీజన్?
9: సీజన్ అది బస్సు జాతర, జాతర.
6: ఏ ఏ జాతరలకు పోతారు?
9: మా కేరమీరు కేసులాపూర్ జాతర, నాగోప జాతర ఉండదు కదా అదే జాతర. ఇంకా బస్సు వేరే జాతరలకు పోము.
6: ఇప్పుడు ఒక్క మన దగ్గర ఈ కెస్లాపురే కాకుండా కొన్ని ఎగ్జిబిషన్లకు వేరే వేరే ప్రాంతాలకు కూడా ఇక్కడికి
9: వెళ్ళిపోతాం. ఎగ్జిబిషన్ అంటే బస్సు ఆర్డర్ ఇస్తేనే బస్సు పోతాం, లేకుంటే బస్సు పోము, లేకుంటే ఢిల్లీ పోతాం, బెంగళూరు పోతాం, ఒడిశా, ఇటు అటు తిరుగుతాము, ఇట్లా ఆర్డర్ ఉంటే బస్సు పంపిస్తాడు వారు సార్, ఇక్కడ ఆర్డర్ ఉన్నది ఇంత రోజులు బస్సు ఉండి రావాలి అని పంపిస్తారు.
8: అంటే ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఈ కళకు సంబంధించి ఏమైనా శిక్షణ ఇచ్చిందా, లేదా మీరు మీ తాత తండ్రుల నుంచి నేర్చుకుని చేసినారా?
9: శిక్షణ లేదు, ఇవ్వాలి లేదు, శిక్షణ ఇవ్వలేదు. మా దిల్తోటి బస్సు చేస్తున్నాం, మేము మ్యాండ్లని బస్సు చేసుకుంటాం, ఒకరికి ఒకరిని చూసి చూసి బస్సు మేము.
8: అయితే ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఈ వస్తువులకు సంబంధించి ఆకారాలు గాని డిజైన్లు గాని వీటికి సంబంధించిన నేర్పు ఎట్లా సంపాదించారు?
9: మా బస్సు దిల్తోనే, మా దిమ్మక్ తోటి బస్సు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా లేదు అది బస్సు మేము తెలుసుకుంటాం. మరి ఎవరి బస్సు ఇట్లా చేయు అట్లా చేయు అని బస్సు చెప్పడం లేదు, ఇట్లా రాయు అట్లా రాయు అని బస్సు ఎవరి మాకు తెలుసుకోలేదు.
8: దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ మీ ఊర్లో ఈ కళ మీద ఉండేట?
9: 26.
8: ఎవరైనా గిరాకీ గాని ఇప్పుడు మీరు చేస్తున్న వస్తువులకు గిరాకీ ఎట్లా ఉన్నది?
9: గిరాకీ ఇట్లానే ఉంటది, ఎండాకాలం కదా సార్ చెప్పినాను కదా, ఎండాకాలం బస్సు కొద్దిగా ఆయిస్తూ ఉంటది, ఎవరు తీసుకుంటారు 10 లోపల ఒకరు తీసుకుంటారు.
8: అయితే ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఈ ఓజా కళాకృతులు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎక్కువ గిరిజనుల సంస్కృతితోనే ముడిపడి ఉంటాయి, వాళ్ళ పూజలు గాని పెళ్లిళ్లు గాని ఇతర తంతులకు సంబంధించిన వస్తు సామాగ్రి ఉంటది కదా, వాటికి సంబంధించి ఎట్లా వస్తున్నారా తీసుకుపోతున్నారా గిరిజనులు, వాళ్ళు ఏమేమి కావాలనుకుంటున్నారు?
9: అది ఏం చెప్తే అది చేస్తాం, ఏమేమి ఐటమ్ ఎన్ని కావాలి ఏది లేదు అని.
8: ఏ టైం కు ఏ ఐటమ్ అడుగుతారు వాళ్ళు?
9: గుండలు బస్సు బాగా తీసుకుంటారు, ఏదైనా బస్సు ఏం అవసరం ఉంటే అది బస్సు తీసుకుంటారు.
8: ఉదాహరణకు పెళ్లి ఉన్నది, వాళ్ళకి పెళ్లి అప్పుడు ఏం తీసుకుంటారు?
9: ఇప్పుడు పెళ్లి సీజన్, ఇవి తీసుకోకపోతే మ్యాక ఇస్తారు. ఇది గోర్ఖా కట్టర్ అంటారు. ఇప్పుడు అవసరం వాళ్ళ గుండలకు, పల్లెటూరులో గుండలకు పెళ్లి ఉంటది, ఇది ఉంటేనే బస్సు పెళ్లి అవుతాయి, లేకుంటే కావు. మ్యాక ఇచ్చి బస్సు పూంచుతారు. ఇవి నాలుగు సష్టి ఉంటాయి.
8: ఇంకా ఇప్పుడు భీమదేవుడి పూజలు చేస్తారు, అప్పుడు ఏం తీసుకుపోతారు?
9: భీమదేవుడిది ఇదే
8: గుర్రం
9: ఇంకా ఉన్నాయి, ఇవి కావాలి భీమదేవుడిది.
8: దీన్ని ఏమంటారు?
9: ఇది కాళ్ళ
8: కాళ్ళకడే
9: ఇట్లా బస్సు ఎగురుతారు కదా, దేవుడు వస్తారు ఇవాడికి అప్పుడు బస్సు ఇంట్లో బస్సు గురు.
8: చాలా సంతోషం ఉయక చిత్ర గారు. మరి ఏదైతే మీ సంప్రదాయ కళ తరతరాలుగా వస్తున్నది వారసత్వంగా, మరి ఆ కళలో మీరు ఇంకా కొనసాగుతున్నారు, మరి ఈ ఇతడి మైనపు మెరుపుల వెనుక ఇంతటి శ్రమ దాగి ఉన్నది, ఇప్పుడు ఈ కళకు ఎట్లా ఆదరణ లభిస్తున్నది, ఈ వివరాలని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
10: పేరు ఉయికారాము, కేసలగూడ. నేను దాదాపు 5-6 సంవత్సరాలు అయినా చేస్తున్నా, అన్ని ఆల్ రౌండ్ ఇత్తడి పని చేతి పని. నేను గిట్లా చూసినే నేర్చుకున్నా, ఎవరి దగ్గర పోయి నేను చేయలేదు చేసుకోలేదు, నా మైండ్ లోనే చేస్తున్నా సార్. అన్ని గుర్రాలు, ఈ మన దీపం, పెళ్లి గొర్కలు, మళ్ళా ఈ కాల గజ్జెలు, మన చాటు గుర్రాలు, మళ్ళా పొడేళ్ళు మొత్తం చేస్తాం సార్. అరసొల్ల, పెద్ద అరసొల్ల, మళ్ళా గుమ్ములు గంటెలు చేస్తాం సార్. మా ఇంటి వాళ్ళు ఉన్నారు, మాకు కొద్దిగా సాయం చేస్తారు, అప్పుడు మాకు కొద్దిగా జల్దీ తయారైతాయి అన్నట్టు సాయం చేస్తే. ఒకళ్ళతోని అయితే బాగా రోజులు పడతాయి సార్, సాయం చేస్తే ఒక 4 రోజుల్లో ఒక ఐటమ్ తయారైతాయి సార్. అది తయారయ్యే వరకు మాకు ఇంటికాడ ఖర్చు చూసుకోవాలి, మళ్ళా ఇత్తడి కొనాలి, మైదాం కొనాలి, మళ్ళా కట్టెలు కొనాలి, మట్టి తెచ్చుకోవాలి, మళ్ళా ఉసుక తెచ్చుకోవాలి, అన్ని గింత ఐటమ్ కావాలి సార్ మాకు, అప్పుడు మన ఐటమ్ తయారైతాయి సార్.
11: నా పేరు మడవి బేబీబాయి. ఏమే పని చేయము, ఇదే పని, ఈ పని తోటి మేము బతుకుతున్నాం. మాది తాది బాబి ముత్తప్ప అత్తప్ప ఇది ముద్దు ఎలప్ప అన్ని మాది నడుస్తున్నాయి. లోకల్ తీసుకొచ్చి మేము లోకల్ సొంతం మా పల్లెటూరు పని చేస్తాం. ఈ పని పూసుకరం తైలి నింపి ఉన్నది నా ఇంటిలో. మేనం చుడతాం, మట్టి చేసుకొని ఇస్తాం, ఈ పనులు చేసుకుంటాం. కొడుకులు నేను మా మంచి చూక పోయినారు. హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తాలో తీసుకుపోయినారు. అక్కడ కలకత్తా తీసుకుపోయి ఇప్పుడు టర్లింగ్ నడుతున్నది హుసేగాం జమగాంలా.
12: సుర్పం ప్రకాష్, ఢిల్లీ పోయి వచ్చిన సార్. 4 సార్లు పోయి వచ్చిన. ఇది లేపాక్సి నుంచి పోయి వచ్చిన. నేను 4 సార్లు పోయి అంతే. బొంబాయి కూడా పోయి వచ్చిన. ఇంకా అది హైదరాబాద్ లో అయితే ఇంక ఆదిలాబాద్ అన్నట్టు ఇక అంతా పోయి వచ్చిన నేను. ఇంకా అది అయితే కలకత్తా పోయి వచ్చిన, ఒడిశా కూడా పోయి, అన్ని పోయి వచ్చిన సార్. మొత్తం తిరిగి వచ్చిన. మార్పు ఉన్నది సార్, మార్పు అన్ని ఉన్నది. కానీ మాకు రా మెటీరియల్ బాగా ఎక్కువ ఉన్నది కదా. ఇది కొనాలంటే ఇత్తడు, మైదాము, కట్టెలు కొనాలంటే బాగా రా మెటీరియల్ కు డబ్బులు ఎక్కువ అవుతుంది మాకు. అయితే అందుకోసం మేము వెనక ఉన్నాం. ఇక ఉన్నది మొత్తం మార్పు వచ్చింది. తో అది తాత ముత్తాత నుంచి వచ్చింది చూడు. దానికైనా ఇప్పుడైతే ఇప్పుడు మొత్తం కాస్టింగ్ మార్పిచ్చింది. మొత్తం కొంచెం చేంజింగ్ వచ్చింది, బాగా చేంజింగ్ వచ్చింది. సగం కెళ్ళి సగం చేంజింగ్ వచ్చింది. పోయి వచ్చిన నేను. ట్రైనింగ్ బాగా ఇచ్చిండ్రు.
3: అబ్బురపరిచే ఆదివాసుల కళ ఓజా ప్రత్యేక కార్యక్రమం అది. సమర్పణ కేలేనన్. రేపు వచ్చామట్లు 5:45 లలిత సంగీతం. ఆదిలాబాద్ కు చెందిన సుశీల బృందం పాడిన లలిత గీతాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్ల హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం కలిగి ఇందాం.

0: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं विशाल शर्मा।
1: क्षेत्र में आज सुबह भोटे कोशी नदी में अचानक आई बाढ़ के कारण 384 पर्यटक लापता हैं। इनमें 105 भारतीय शामिल हैं। लापता लोगों में 291 विदेशी नागरिक और 93 नेपाली नागरिक हैं। इनमें ब्रिटेन, ऑस्ट्रेलिया, अमेरिका, मलेशिया, दक्षिण अफ्रीका और नीदरलैंड्स के नागरिक भी शामिल हैं। ये शुरुआती आंकड़े हैं और अभी इनका सत्यापन किया जा रहा है। प्रभावित क्षेत्र में खोज और बचाव अभियान जारी है। बाढ़ के कारण अब तक 7 लोगों के मारे जाने की खबर है। काठमांडू में भारतीय दूतावास ने प्रभावित भारतीय नागरिकों की सहायता और जानकारी के लिए आपातकालीन हेल्पलाइन नंबर जारी किए हैं। ये हेल्पलाइन नंबर है 9779831316807 और दूसरा नंबर है 9779701075000। दूतावास ने बताया कि वो बाढ़ से प्रभावित भारतीय नागरिकों के शीघ्र बचाव और राहत के लिए नेपाल सरकार के संबंधित अधिकारियों के साथ लगातार संपर्क में है। आधिकारिक सूत्रों के अनुसार भारत नेपाल को जल्द से जल्द राहत सामग्री भेजने की तैयारी कर रहा है। उपराष्ट्रपति सीपी राधाकृष्णन और प्रधानमंत्री नरेंद्र मोदी ने नेपाल में आई बाढ़ से हुई जनहानि और तबाही पर दुख व्यक्त किया है। उपराष्ट्रपति ने कहा कि इस कठिन समय में भारत के लोगों की संवेदनाएं नेपाल के लोगों के साथ हैं। प्रधानमंत्री मोदी ने नेपाल के प्रधानमंत्री बालेंद्र शाह से टेलीफोन पर बातचीत में कहा कि भारत नेपाल को हर संभव मानवीय सहायता देने के लिए तैयार है। प्रधानमंत्री ने कहा कि बचाव और राहत कार्यों के लिए दोनों देशों की टीमें आपस में मिलकर काम कर रही हैं। नेपाल में ग्लेशियर फटने से बिहार में अचानक बाढ़ के खतरे को देखते हुए तैयारियां तेज कर दी गई हैं। गंडक नदी से लगे 6 जिलों पश्चिमी चंपारण, पूर्वी चंपारण, गोपालगंज, सारण, मुजफ्फरपुर और वैशाली में विशेष निगरानी रखी जा रही है। सीतामढ़ी, शिवहर और अन्य जिलों के जिलाधिकारियों को भी स्थिति पर लगातार नजर रखने के निर्देश दिए गए हैं। पश्चिमी चंपारण के बगहा और वैशाली के निचले इलाकों में रहने वाले लोगों से सुरक्षित स्थानों पर जाने की अपील की गई है। गंडक नदी में पानी बढ़ने की आशंका को देखते हुए राष्ट्रीय आपदा मोचन बल की एक टीम गोपालगंज और बेतिया में तैनात की गई है। साथ ही एक अन्य टीम को मुजफ्फरपुर में तैयार रखा गया है। मुख्यमंत्री सम्राट चौधरी ने कहा कि स्थिति पर नजर रखने के लिए उच्च स्तरीय टीम गठित की गई है। इस बीच गृह मंत्री अमित शाह ने आज मुख्यमंत्री सम्राट चौधरी से टेलीफोन पर बातचीत की। गृह मंत्री ने राज्य सरकार को स्थिति से निपटने के लिए हर संभव सहायता उपलब्ध कराने का आश्वासन दिया। श्री शाह ने कहा कि स्थिति से निपटने के लिए राष्ट्रीय आपदा मोचन बल को तैनात किया जा रहा है। दिल्ली सरकार ने आज दिल्ली लक्ष्मी योजना के अंतर्गत प्रथम 2500 पात्र महिला लाभार्थियों को अनुमोदन पत्र सौंप दिए। इस योजना के अंतर्गत पात्र महिलाओं को प्रतिमाह 2500 रुपए की वित्तीय सहायता मिलेगी। उपराज्यपाल तरनजीत सिंह संधू ने कहा कि ये महिलाओं के सशक्तिकरण, कल्याण और सम्मान की दिशा में एक महत्वपूर्ण पहल है। भारतीय चिकित्सा संघ ने इन्फ्लुएंजा AH1N1 के बढ़ते मरीजों की संख्या को देखते हुए लोगों से सतर्क रहने का आग्रह किया है। संघ ने कहा कि अधिकतर संक्रमण हल्के होते हैं और अपने आप ठीक हो जाते हैं, इसलिए घबराने की कोई बात नहीं है। संस्था ने लोगों को फ्लू के लक्षणों के लिए डॉक्टर की सलाह के बिना एंटीबायोटिक्स नहीं लेने को कहा है। मेघालय सरकार ने स्कूली बच्चों में बुनियादी पठन कौशल को बेहतर बनाने और सीखने की कमियों को दूर करने के लिए CM इम्पैक्ट रीड एंड राइज मेघालय कार्यक्रम शुरू किया है। इसका लक्ष्य है कि हर बच्चा 7 वर्ष की उम्र तक पढ़ना और लिखना सीख सके। जम्मू कश्मीर के पुंछ में छड़ी मुबारक यात्रा आज धार्मिक और आध्यात्मिक उल्लास के साथ संचालित की गई। इसके साथ ही श्री बूढ़ा अमरनाथ जी यात्रा 2026 के समापन की औपचारिक शुरुआत हो गई। श्री बूढ़ा अमरनाथ जी यात्रा 2026 का औपचारिक समापन रक्षाबंधन के दिन होगा। कोलंबो में भारत के साथ दूसरे और अंतिम क्रिकेट टेस्ट मैच में श्रीलंका ने फॉलो ऑन मिलने के बाद दूसरी पारी में चौथे दिन का खेल समाप्त होने तक 6 विकेट पर 229 रन बना लिए हैं। इसके साथ ही श्रीलंका ने 16 रन की बढ़त ले ली है। श्रीलंका की पहली पारी 290 रन पर सिमट गई थी। भारत ने पहली पारी में 9 विकेट पर 503 रन बनाए थे और पारी घोषित कर दी थी। भारतीय टीम श्रृंखला में 1-0 से आगे है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: आकाशवाणी 100.2 FM मनसनिंदा। మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ఇంకా కొంచెంపట్ల, అంటే 6:20 గిరిపదం, ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక భజనలు, ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సంత జ్ఞానేశ్వర్ భజనలు వినొచ్చు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం, అపరాల సాగులో మెలకువలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట. ఇంకా సేంద్రియ ఎరువులు, వాటి ప్రాముఖ్యత మరియు ఉపయోగాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో ముచ్చటినచ్చు. ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 66వ భాగం నవలతో కార్యక్రమంలో రాత్రి 9:30 ఇనొచ్చు. ప్రేమ్ జోష్వా, మనీష్ వ్యాస్ స్వర రచనలు రాత్రి 9:45 చెవికింపులో ఇనొచ్చు. గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మర్సకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 8వ భాగం మావా కార్యక్రమంలో రాత్రి 10:00 ఇనొచ్చు. వీటితో పాటు 8:00 హుషారులు హుషారైన పాటలు, రాత్రి 10:30 మదరిమలో హాయైన పాటలు వినొచ్చు. ఇక రేపటి కార్యక్రమాలలో పొద్దుగల 7:15 అంబటాల సంగతులలో పానం పదిలో నేత్రదాన పక్షోత్సవాలు, నేత్రదాన ప్రాముఖ్యం గురించి నేత్ర వైద్యులు డాక్టర్ జి అనీషతో ముచ్చటినొచ్చు. ఇంకా శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం, దోర్బల ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక 3వ భాగం. అట్లనే న్యాయం చట్టం, పనిచేసే స్థలాల్లో వేధింపుల నుండి మహిళలకు రక్షణ గురించి ఆదిలాబాద్ కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్ తో ముచ్చటినచ్చు. ఖరీఫ్ పంటల్లో తీసుకోవాల్సిన చర్యలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్ తో ముచ్చటినచ్చు. ఇంకా రైతు అంతరంగం, పత్తి సోయా పంటల సాగు, బర్రెల పెంపకం అనుభవాల గురించి నేరడుగుండ మండలం వడూరు గ్రామానికి చెందిన తోట నగేష్ తో ముచ్చటినచ్చు. రాత్రి 7:15 కిసాన్ వాణిల. రాత్రి 9:30 బాస రుచులు, ప్రముఖ రచయిత స్కైబాబా రాసిన కథ నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి డాక్టర్ అల్లూరి వెంకట నరసింహరాజు రాసిన పద్యాలు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. బద్రహత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్లవి బబ్రవాహన్ పాడిన ఆధ్యాత్మిక భజనలు, ఇంకా తలమడుకు చెందిన ఎల్చల్వార్ మాణికరావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు పల్లె పదాలు కార్యక్రమంలో పొద్దుమట్ల 6:20 ఈనాడు మరకొండ్లే. రాత్రి 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం షమీమ్ అహ్మద్ సితార్ వాదనం వినొచ్చు. ఇవి ఇయల్లా రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం కలి ఇందాం.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. మానవతా విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా విద్యాబోధన జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అవినీతి, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్వి సుభాష్ వ్యాఖ్యానించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మిలాదున్ నబీ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. కోదాడ సమీపంలో ఈరోజు సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మానవత, నైతిక విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చేలా విద్యాబోధన జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండాలో గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. 13.10 ఎకరాల్లో నిర్మించే స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో 1 to 12 తరగతి వరకు విద్యను బోధిస్తారని ఆయన చెప్పారు. సుమారు 100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాఠశాల ప్రాంగణం, భవనాలు ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో పాటు మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవినీతి, ఆర్థిక అవకతవకలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సొంత మంత్రిపైనే క్రమశిక్షణ చర్య తీసుకోవాలని అనుకోవడం హాస్యాస్పదం, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్వి సుభాష్ వ్యాఖ్యానించారు. అవకతవకలను ప్రశ్నించే వారి పట్ల కాంగ్రెస్ పార్టీకి గల అసహనానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తమ అధిష్టానానికి నివేదించినట్టు వచ్చిన వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజాధనం దుర్వినియోగంపై మంత్రి సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత స్పందించడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. మంత్రిపై క్రమశిక్షణ చర్యల పేరుతో బెదిరించకుండా వారు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని సుభాష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి వెలుగు చూస్తున్నాయని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఢిల్లీలోని అధిష్టాన వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలా లేక ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలా అనే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మిలాదున్ నబీ పర్వదినాన్ని ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. ఊరేగింపులు నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శుభాకర్

0: వేడుకలు శాంతియుత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి ఖీర్ పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మిలాదున్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారికి మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ నీటి సీసాలు పండ్లు పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు గ్రామసభలు నిర్వహిస్తారు. ఓటర్ల జాబితాలను ప్రకటించి అభ్యర్థుల నుంచి ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో రేపు గ్రామ వార్డు సభలు నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఓటర్ల జాబితాను సంబంధిత బీఎల్ఓలు చదివి వినిపిస్తారని, ఓటర్లు తమ పేర్లు వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా రేపు గ్రామసభలు నిర్వహిస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి రేపు గ్రామసభలు నిర్వహించి ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఏటూరు నాగారం తాడ్వాయి మండలంలో 4.46 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి ధనసరి సీతక్క ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
1: మార్కెట్ కమిటీ ప్రాంగణాలలో సిసి రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దాదాపుగా 3.5 కోట్లతోటి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తాడ్వాయిలో సిసి రోడ్ 80 లక్షలు, అదే విధంగా ఏటూ నాగారంలో 2.23 కోట్లతోటి ఇక్కడ కూడా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో ఒక పురుషుడు, 5 మహిళలు ఉన్నారు. 20 గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు, విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిసెంబర్లో జరిగే ఖేలో ఇండియా యువజన క్రీడలకు కేంద్ర ప్రభుత్వం 22 కోట్ల రూపాయలను విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే ఈ పోటీలు దేశవ్యాప్తంగా 6,000 పైగా క్రీడాకారులు పాల్గొంటారని ఆయన చెప్పారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని పార్కులో రక్షాబంధన్ సందర్భంగా చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రకృతి మిత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు యోగేశ్వర్ ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: భారత రాజ్యాంగం 51/ABG ప్రకారము, 1972 వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము, 2002 బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారము అండ్ వాల్టా చట్టం ప్రకారము ప్రతి మనిషి తప్పనిసరిగా సహజవనాలను కాపాడుకోవాలి, అడవులను కాపాడుకోవాలి, చెట్లను రక్షించి వాటి యొక్క ఫలాలను పొంది భావితరాలకు అందించేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎల్లుండి జరిగినటువంటి రాఖీ పండుగ సందర్భంగా మనమందరం చక్కగా, అది చిన్న రాఖీ అయినా పర్వాలేదు, ప్రేమగా కట్టేటువంటి ఒక ఆకు అయినా పర్వాలేదు, ఒక ఫ్రూట్ అయినా పర్వాలేదు, అది నేచర్ లో కలిసిపోవాలి, గాలిలో నీటిలో కలిసిపోయేటువంటి పదార్థాలు తీసిన రాఖీలు ఉపయోగించాలని తెలియజేసుకుంటూ,
0: హన్మకొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సంఘాల భవనాలు, సిసి రోడ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశించారు. అభివృద్ధి పనులపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్ కామారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వరంగల్ జిల్లా రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను జిల్లా కలెక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు వేసే వ్యాధి నిరోధక టీకాలను పరిశీలించారు.

0: సంగారెడ్డి జిల్లాలో వివిధ రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను 100% సాధించేందుకు అన్ని బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పాండు కోరారు. బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మానవతా విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చేలా విద్యాబోధన జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అవినీతి, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్వి సుభాష్ వ్యాఖ్యానించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మిలాదున్ నబీ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. కోదాడ సమీపంలో ఈరోజు సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. గిరిపదం గిరిజనుల కార్యక్రమంలో గోండి, బంజారా, కొలామి భాషల్లో ఇంకా లభానా సమాజం వాళ్ళ భాషలో పాటలు కూడా వినిపిస్తుంటాం. ఇయ్యలటి గిరిపదంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక భజనలు, ఇంకా ఉట్నూర్కు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సంత జ్ఞానేశ్వర్ భజనలు విందాం.

0: జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలా సార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
1: పదేళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏఇ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి, మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్లీ పొందండి.
0: అలాగే ఆర్బీఐ పట్టించుకుంటుంది.
1: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు గిరిపదం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం కండాలకు చెందిన రాహద్ రాథోడ్ బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక భజనలు విందాం.

0: ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడు బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక భజనలు వింటున్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడు బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక భజనలు విందాం.

0: ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ బహదర్ సింగ్ బృందం పాడిన సామాజిక భజనలవి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: మీరేంటున్నారు? గిరిపదం. ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సంత జ్ఞానేశ్వర్ భజనలు విందాం.

ఒట్నూర్కు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సంత జ్ఞానేశ్వర్ భజనలవి. ఇది ఇయ్యల్లటి గిరిపదం కార్యక్రమం. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం పూజమట్ల 6:20 ప్రసారమవుతుంది. రేపు పూజమట్ల 6:20 పల్లె పదాలు. బజర్హత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్లెపై బబ్రువాహన్ పాడిన ఆధ్యాత్మిక భజనలు, తలమడుకు చెందిన ఎల్చల్వార్ మాణిక్రావు బృందం పాడిన తొక్కడోజీ మహారాజ్ భజనలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ ఏటీసీలో 3వ విడత వాకిన్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ఏటీసీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపినారు. 8 నుంచి 5వ తేదీ వరకు 3వ విడత వాకిన్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపినారు. అభ్యర్థులు 8 నుంచి 5 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరొక సమాచారం. జాతీయ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష దరఖాస్తు గడువును 1వ తేదీకి పొడిగించినట్లు డీఓ మాధవి తెలిపారు. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గ్రహించి 8వ తరగతి చదివే విద్యార్థులతో ఆన్లైన్లో దరఖాస్తులు చేయించాలని కోరారు. దరఖాస్తుకు ఆదాయ ధృవీకరణ పత్రం జత చేయాలని సూచించారు. మరొక సమాచారం. మందమర ఏరియాలోని మహిళలు, యువత స్వయం ఉపాధి పొందేందుకు సింగరేణి సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు వృత్తి విద్య శిక్షణ కోర్సులు ఇవ్వనున్నట్లు డీజేఎం సిహెచ్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 31వ తేదీలోగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ 3 నెలలు, కంప్యూటర్ డిటిపి 2 నెలల కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నోళ్లు సింగరేణి కార్మికులు, మాజీ కార్మికులు, కుటుంబ సభ్యులు, కేకేఓసిపి, ఆర్కేఓసిపి పరిసర ప్రాంతాలు, బెల్లంపల్లి, కాసిపేట, మందమర్రి, రామకృష్ణపూర్ చుట్టుప్రక్కల గ్రామాలు, భూ నిర్వాసితుల కుటుంబాలలోని మహిళలు, యువకులు జీఎంపీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరొక సమాచారం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లోని రెగ్యులర్ సీట్ల భర్తీకి 1వ విడత కౌన్సిలింగ్ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుందని వీసీ అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్ 8 వరకు ఉంటుందని సూచించారు.

విద్యా ఉద్యోగ సమాచారం అది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం కలి ఇందాం. ఈ నుండి ఇంటూనే ఉంటుంది ఆకాశవాణి ప్రసారాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఉన్న 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకమయ్యేందుకు ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మేరా యువ భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుగుతాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా ప్రాంతంలో భోటే కోషీ నదిలో ఈ ఉదయం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. నేపాల్ టూరిజం బోర్డు NTB తెలిపిన వివరాల ప్రకారం గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నారని NTB తెలిపింది. మిగిలిన వారు యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందినవారని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు ప్రాథమికమైనవేనని ప్రయాణ సంస్థలు, స్థానిక అధికారులు, ఇతర సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వివరాలను ప్రస్తుతం ధృవీకరిస్తున్నట్టు NTB స్పష్టం చేసింది. భారీ ఆకస్మిక వరదల కారణంగా 7 మృతి చెందినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించడంపై ఆ దేశ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారతీయులు అండగా ఉన్నారని ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్ధతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిలలో గండకీ నది పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామాఢి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో NDRF బృందాలను మోహరించారు. ముజఫర్పూర్లో మరో బృందాన్ని అప్రమత్తంగా ఉంచారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పాట్నాలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ అమృత్ అధ్యక్షతన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. నిరంతరం నిఘా ఉంచాలని, సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమాని నదం విచ్ఛిన్నం కారణంగా బీహార్లో ఏర్పడ్డ వరద ముప్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో 1 5 మహిళలు ఉన్నారు. 20 గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఉపరాష్ట్రపతి గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓరసద్యగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లంకలిగా పేర్కొనే పడవపందాలు, కైకొట్టి కళ్ళి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ సింగ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయం సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. త్రిపుర శాసనసభ పదో విడత సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. 3 పాటు జరిగే ఈ సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగుతాయి. ఢిల్లీ లక్ష్మీ యోజన కింద అర్హులైన 4,000 మహిళా లబ్ధిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేసింది. వీరిలో 2,500 పత్రాలను ఈరోజు అధికారిక కార్యక్రమంలో అందజేశారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం పొందుతారు. మహిళల సంక్షేమం, సాధికారత, గౌరవం దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన ముందడుగు అని ఈ సందర్భంగా ప్రసంగించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు అన్నారు. భారతీయ కథకుల తర్వాతి తరాన్ని రూపొందించడంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఐఐసిటి, నెట్ఫ్లిక్స్ సంస్థలు 100 విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రకటించాయి. ఈ స్కాలర్షిప్ పథకం కింద 2 1 సంవత్సరం డిప్లొమా ప్రోగ్రాంలు, 4 6 సర్టిఫికెట్ ప్రోగ్రాంతో కూడా

0: రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం కింద రకరకాల పంటల్ని ఎట్లా వండియాలా, పశుపక్షాదుల్ని ఎట్లా పోషించాలా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా పంటలు పండించే రైతులతో ముచ్చట వాళ్ళ అనుభవాలు, గట్లనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ప్రతిరోజు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణిలా వినిపిస్తుంటాం. మరి ఎల్లటి ఇల్లు వ్యవసాయంలా అపరాల సాగులో మెలకువలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట ఇంకా సేంద్రియ ఎరువులు, వాటి ప్రాముఖ్యత మరియు ఉపయోగాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట వినిపిస్తా. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఆకాశం కొంచెం ఎండగా, కొంచెం మేఘావృతంగా ఉండే, అక్కడక్కడ వాన పడ్డది. గడిచిన 24 గంటల ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా ఉండే. రాగల 24 గంటల వరకు అక్కడక్కడ వాన పడే అవకాశం ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదైంది. గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 69% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. 3 కాలాలలో పంటలు పండిస్తారు కొందరు రైతులు. ఈ వానకాలం పంటలలో పప్పుదినుసు పంటలు పండిస్తారు. గీ పంటలకు ఎలాంటి నేలలు అవసరం, గీ పంటలకు ఏ పురుగుల బీడద ఎక్కువంటది, ఇవన్నిటి గురించి గీ ముచ్చట్ల ఇందాం. అపరాల సాగులో మెలకువలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో కేఎల్ఎన్ వేటిన ముచ్చటిందాం.
3: నమస్కారం మోహన్ దాస్.
4: నమస్కారం అండి.
3: ముందుగా ఈ వానాకాలం సాగు చేసే పప్పుదినుసు పంటలు ఏమేమి ఉన్నాయి, వాటి గురించి చెప్తారా?
4: ముఖ్యంగా మన జిల్లాలో వానాకాలంలో అంటే ఖరీఫ్లో సాగు చేసే పంటలు, పప్పుదినుసు సాగు చేసే పంటల్లో కంది, పెసలు, మినుములు, చుక్కుల్లాంటి ఇవి ముఖ్యమైనవి. ఇవి మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 2.75 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఇది మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలలో ఎక్కువగా సాగు చేయబడుతుంది.
3: అయితే ఇప్పుడు ఈ పప్పు దినుసులు ఏవైతే అపరాలు ఉన్నాయో, ఇవి సాగు చేయాలంటే ఎసుంటి నేలలు అయితే అనుకూలంగా ఉంటాయి?
4: ఈ నేలల విషయానికి వస్తే మనకు ఈ ఎర్ర చిలక మరియు నల్లరేగడి నేలలు, తర్వాత ఈ మురుగునీరు పోయే వసతి గల నేలలు ఈ పప్పు దినుసు పంటకు చాలా అనుకూలం. తర్వాత ఈ చౌడు నేలలు మరియు నీటి ముంపుకు గురయ్యే నేలలు ఇవి సాగు చేయడానికి ఏమాత్రం పనికిరావు.
3: అయితే ఈ విత్తుకోవడానికి అనుకూలమైన సమయం ఏది?
4: అయితే ఖరీఫ్లో అయితే జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. రబీలో అయితే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు మనం విత్తుకోవచ్చు.
3: అయితే దీనికి సంబంధించిన విత్తనం మోతాదు, అట్లాగే విత్తన రకాలు, వాటి గుణగణాల గురించి కూడా కొంచెం చెప్తారా?
4: అయితే ఎల్ఆర్జీ 41 రకం ఇది ఖరీఫ్లో విత్తుకోవటానికి, తర్వాత రబీలో విత్తుకోవటానికి చాలా ముఖ్యమైన రకం ఇది. ఇది 180 రోజులు ఖరీఫ్లో కోతకొస్తుంది. రబీలో అయితే 130 నుంచి 140 రోజుల్లో ఇది కోతకొస్తుంది. దీని యొక్క దిగుబడి చూస్తే 8 నుంచి 10 క్వింటాళ్లు ఒక ఎకరానికి దిగుబడి ఇస్తుంది. ఈ పైరు ఒకేసారి పూతకు రావడం వల్ల ఈ కొమ్మలు వంగటానికి ఆస్కారం ఉంటాయి కాబట్టి ఈ శనగ పచ్చ పురుగును బాగా తట్టుకునే రకం ఇది. నల్లరేగడి భూములు అనుకూలంగా ఉంటుంది. నీటి వసతితో తేలికపాటి భూముల్లో కూడా కందిని మనం పండించవచ్చు. అయితే ఎండు తెగులను ఇది తట్టుకోదు. అయితే దీని తర్వాత మనకు ఐసీపీ

0: 85063. ఇది ఖరీఫ్ లో అయితే 160 నుంచి 170 రోజుల్లో కోతకు వస్తుంది. రబీలో అయితే 130 నుంచి 140 రోజుల్లో కోతకు వస్తుంది. ఇది దీని యొక్క దిగుబడి చూసుకున్నట్లయితే 7 నుంచి 8 క్వింటాళ్లు ఒక ఎకరానికి దిగుబడి ఇస్తుంది. అయితే ఆశ అనే రకం ఒకటి, ఇది ఐసిపిఎల్ 87119. ఇది ఖరీఫ్ కి చాలా అనుకూలమైన రకం. అయితే 170 నుంచి 180 రోజుల కోతకు వచ్చి 7 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. ఈ మొక్క నిటారుగా గుబురుగా పెరుగుతుంది. ఇది ఫ్యూజేరియం ఎండు తెగులు మరియు వెర్రు తెగులను తట్టుకుంటుంది. గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి. ముఖ్యంగా ఈ WRG 27 అనే రకం, ఇది ఖరీఫ్ లో 180 రోజులకు పంట కోతకు వస్తుంది. రబీలో అయితే 120 నుంచి 130 రోజులకు ఈ కోతకు వస్తుంది. దీని యొక్క దిగుబడి చూసుకున్నట్లయితే 7 నుంచి 8 క్వింటాల వరకు ఒక ఎకరానికి దిగుబడి ఇస్తుంది. దాని తర్వాత పాలెం కంది అనే రకం, ఇది PRG 158 అనే రకం. ఇది ఖరీఫ్ లో అయితే 150 నుంచి 155 రోజులకు కోతకొచ్చే రకం. రబీలో అయితే 130 నుంచి కోతకొచ్చే రకం. 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది ఇది. అయితే ఇది ఫ్యూజేరియం ఎండు తెగులు తట్టుకుంటుంది. దాని తర్వాత మనకు వరంగల్ కంది అనే రకం, WRG 53 అనే రకం. ఇది 6 నుంచి 8 క్వింటాల వరకు ఒక ఎకరాన్ని దిగుబడి ఇస్తుంది. అయితే ఇది కాయదొలచు పురుగును కొంతవరకు తట్టుకుంటుంది. దాని తర్వాత WRG 65 అనే రకం, దీన్నే రుద్రేశ్వర అనే అంటాం మనం దీన్ని. ఖరీఫ్ లో అయితే 160 నుంచి 180 రోజుల ఈ కోతకు వచ్చే రకం. అయితే రబీలో 120 నుంచి 130 రోజులకు కోతకు వస్తుంది. దీని యొక్క దిగుబడి చూసుకున్నట్లయితే 8 నుంచి 10 క్వింటాళ్లు ఒక ఎకరానికి దిగుబడి ఇస్తుంది. ఇది ఫ్యూజేరియం ఎండు తెగుల్ని పూర్తిగా తట్టుకుంటుంది. ఇది వెర్రి తెగులు మరియు శనగపచ్చ పురుగును కూడా కొంతవరకు తట్టుకునే రకం. అయితే PRG 176, దీన్నే మనం ఉజ్వల అనే రకం కూడా అంటాం. ఇది ఖరీఫ్ లో 160 నుంచి 180 రోజుల కోతకు వస్తుంది. ఇది రబీలో అయితే 120 నుంచి 130 రోజుల్లో అయితే ఇది కోతకు వస్తుంది. అయితే దీని దిగుబడి చూసుకున్నట్లయితే 8 నుంచి 10 క్వింటాల వరకు ఒక ఎకరానికి దిగుబడి ఇస్తుంది. అయితే ఇది తక్కువ వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాలకు మరియు ఎర్ర చిలక నీళ్ళు ఉండే ప్రాంతాలకు చాలా అనుకూలమైన రకం ఇది.
1: అయితే ఇప్పుడు ఈ సీజన్ లో చూసినట్లయితే సోయా చిక్కుడు తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పప్పు దినుసు పంట ఏది అంటే కంది. మన ప్రాంతంలో తొగరి పంటను ఎక్కువ సాగు చేస్తారు. అయితే ఈ తొగరికి సంబంధించి యాజమాన్య పద్ధతుల గురించి ముందుగా మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన ఎరువులు అట్లాగే నీటి వసతుల గురించి చెప్తారు, నీటి యాజమాన్యం గురించి.
0: ముఖ్యంగా మనము ప్రతి పంటలో ముందుగా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము తక్కువ ఖర్చుతోనే చీడపిడల్ని మనం అరికట్టవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఈ కంది పంటలో మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటగా మనం విత్తనాలకు ధైర్యం లేదా క్యాప్టన్ 1 కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున మనం పట్టించాలి. ఆ తర్వాత విత్తుకునే ముందు 200 నుంచి 400 గ్రాములు రైజోబియం కూడా ఎకరా విత్తనానికి కలిపి మనం విత్తుకోవాలి. అయితే ఈ విత్తన దూరం చూసుకున్నట్లయితే ఖరీఫ్ లో నల్లరేగడి నేలలో అయితే సాలుకు సాలుకు మధ్య 150 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలా. ఎర్ర చెలక భూమిలో అయితే సాలుకు సాలుకు మధ్య 90 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలా. అయితే దాని తర్వాత ఈ మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు ఉండేలా మనం విత్తుకోవాలి. రబీలో అయితే ఈ నల్లరేగడి భూముల్లో సాలుకు సాలుకు మధ్య 75, తర్వాత ఎర్ర చెలక నేలలో అయితే సాలుకు సాలుకు మధ్య 45 లేదా 60 సెంటీమీటర్ల మొక్కలు, మధ్య దూరం చూసుకున్నట్లయితే 10 సెంటీమీటర్ల ఎడంలో మనం విత్తుకోవాలి. అయితే విత్తే పద్ధతి చూసుకున్నట్లయితే ఈ నేలను నాగలి లేదా కల్టివేటర్ తో ఒకసారి దున్ని తర్వాత 2 సార్లు గొరుతో చదును చేసి మనం విత్తుకోవాలి. ఈ సార్ల పద్ధతిలో నాగలి లేదా గొరుతో మనం విత్తుకోవాలి. యాంత్రికంగా ట్రాక్టర్ కల్టివేటర్ లేదా సీడ్ డ్రిల్ కమ్ ఫెర్టిలైజర్ తో గాని ఈ బోదె కాలువల పద్ధతిలో కూడా మనం విత్తుకోవచ్చు. ఈ అచ్చు పద్ధతిలో బోదెలు తోలి నేరుగా గింజలు బోదె గడ్డపై విత్తినట్లయితే విత్తనం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ నాగలితో విత్తినట్లయితే ఈ జంట గింజలు పడకుండా విత్తనం సమంగా పడేలా మనం విత్తుకోవాలి. అయితే ఈ సాళ్ల మధ్య తర్వాత మొక్కల మధ్య 90 సెంటీమీటర్ల సమ దూరంలో అచ్చు పద్ధతిలో కూడా మనం విత్తుకోవచ్చు. ఈ విధానంలో ఇరువైపులా అంతరకృషికి చేయటానికి కూడా దోహదపడి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ కందిలో ప్రధానంగా ఆశించే చీడపీడలు ఏమున్నాయి, ఒకవేళ వ్యాషిస్తే వాటి నివారణకు ఎటువంటి పద్ధతులు అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో చెప్తారా?
0: అయితే ముఖ్యంగా మనము కందిలో చూసుకున్నట్లయితే పచ్చదోమ రావటానికి ఆస్కారం ఉంటుంది. ఇవి ఆకుపచ్చ రంగులో ఉండి త్రికోణంగా ఉంటాయి. ఇవి పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఈ రసాన్ని పీల్చడం వల్ల అవి ఆశించిన ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి ఆకులు ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి కావలసిన అనుకూలమైన వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే వాతావరణంలో ఈ తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు దీని యొక్క ఉద్ధృతి అన్నది ఎక్కువగా ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి మనము మోనోకోటాఫాస్ 1.6 మిల్లీలీటర్లు పిచికారీ చేసినట్లయితే ఈ పచ్చదోమను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఈ పేను బంక, ఇది కూడా తేమతో కూడినటువంటి చల్లని మేఘావృతమైన పరిస్థితులు దీని యొక్క అనుకూలంగా ఉంటాయి. అధిక వర్షపాతం వల్ల ఈ పేను బంక ఉద్ధృతి కూడా తగ్గడం జరుగుతుంది. దీని నివారణకు కూడా మోనోకోటాఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నుండి నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ పేను బంకను కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. దాని తర్వాత ముఖ్యమైనది ఆకుగూడు పురుగు. ఈ పురుగు పేరు ఎదుగుదల దశలో ఎక్కువగా ఒక్కోసారి పూత దశలో కూడా ఆశించడం జరుగుతుంది. ఈ లార్వాలు చిగురాకులను ఆకులను గూడు చేసి లోపల ఉండి ఆకులను తింటుంటాయి. ఒకసారి పూలను కూడా లేత కాయలను కూడా తొలిచి తినడం జరుగుతుంది. ఇది అధిక వర్షపాతం నమోదైనప్పుడు పంట ఎదుగుదల దశలో ఎక్కువగా ఉన్నప్పుడు ఇది రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని నివారణకు కూడా మనము క్వినాల్ఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగును మనం అరికొట్టుకోవచ్చు.
1: అయితే ఈ పెసర మినుముకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలు చెప్తారా? మరి ముఖ్యంగా ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: అయితే ఈ పెసర మినుములు చూసుకున్నట్లయితే మనకు మన రాష్ట్రంలో ఈ ఖరీఫ్ లో సాగు చేసే అపరాల్లో ఇవి చాలా ముఖ్యమైనవి. సుమారు 1.5 లక్షల హెక్టార్లలో ఇది సాగులో ఉంది. ఎక్కువగా మనకు ఇది ఖమ్మం జిల్లాలో సాగు చేస్తాం. మన రాష్ట్రంలో మినుము సుమారు 55,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. అయితే దీనికి కావలసిన నేలలను చూసుకున్నట్లయితే తేమను బట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో కూడా ఈ పెసర మినుముని మనం సాగు చేసుకోవచ్చు. దాని తర్వాత దీని యొక్క అనుకూలమైన సమయం ఖరీఫ్ 15 నుంచి జూలై 15 వరకు మనం వెతుకోవచ్చు. రబీలో అయితే 15 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 15 వరకు కూడా మనం వెతుకోవచ్చు. ఖరీఫ్ వరి తర్వాత 15 నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు ఈ ఖమ్మం వరంగల్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వెతుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని రకాలు చూసుకున్నట్లయితే మనకు ఈ పెసరలో MGG 295 రకం, ఇది 60 నుంచి 65 రోజుల్లో కోతకొచ్చే రకం. ఇది ఖరీఫ్లో కూడా రబీలో కూడా సేమ్ టైంలోనే ఇది కోతకొస్తుంది. దీని యొక్క దిగుబడి 5 నుంచి 6 క్వింటల్ వరకు 1 ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకు WGG 57 అనే రకం, దీన్నే మనం ఏకశిల పేరుతో మనం పిలుస్తాం. ఇది కూడా ఖరీఫ్ రబీ వేసవిలో కూడా సాగు చేయడానికి అనుకూలమైన రకం. ఇది 60 నుంచి 65 రోజుల్లో కోతకొచ్చే రకం. ఇది కూడా 5 నుంచి 6 క్వింటల్ వరకు దిగుబడి ఇచ్చే రకం. దాని తర్వాత ఇది WGG 42 అనే రకం, యాదాద్రి అని పేరుతో మనం పిలుస్తాం. ఇది 50 నుంచి 60 రోజులపాలే ఖరీఫ్కు రబీకి వేసవి కాలంలో సాగు చేయడానికి అనుకూలమైన రకం. ఇది పొడవైన కాయలు కలిగి లావు మెరుపు గింజలు కలిగి ఈ పల్లాకు తెగుళ్ళని తట్టుకునే రకం. ఇది పత్తిలో అంతర పంటను పండించడానికి కూడా అనుకూలమైన రకం.
1: చాలా సంతోషం మోహన్ దాస్ గారు. ముఖ్యంగా ఈ కాలంలో సాగు చేసే అపరాల సాగులో ముఖ్యంగా మంచి దిగుబడులు సాధించాలంటే ఎట్లాంటి మెలకువలు పాటించాలి, అట్లాగే అందులో అందుబాటులో ఉన్న రకాలు, వాటి గుణగణాలు, యాజమాన్య పద్ధతుల గురించి సవివరంగా చెప్పిండ్రు. మరి ఎవరైతే రైతు సోదరులు ఈ వానాకాలం పంటలలో ఈ పప్పుదినుసుల పంటల్ని సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ మెలకువలను పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: అపరాల సాగులో మెలకువలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో కేలెనిన్ వెట్టిన ముచ్చటాది.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండ. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. పంటలు పండించే రైతులు మందులు కొట్టకుండా సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ఏ వస్తువులు అవసరం, ఇవన్నిటి గురించి ఈ ముచ్చట్లా ఇనన్లీ సేంద్రియ ఎరువులు వాటి ప్రాముఖ్యత మరియు ఉపయోగాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చటి నుండి.
1: డాక్టర్ రఘువీర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ముందుగా చెప్పండి, అసలు సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి?
2: సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటండి, మనము ఈ ఎలాంటి రసాయనాలు వాడకుండా మన పంటలు లేదంటే జంతువుల యొక్క అవశేషాలు ఏవైతుంటాయో వాటి నుంచి మనం ఎరువుల్ని తయారు చేసుకుని తక్కువ మోతాదులో నీటిని వాడడం, నేల ఆరోగ్యాన్ని కాపాడడం, ఇలాంటి రసాయనాలు వినియోగించకుండా వీటన్నింటినీ సమృద్ధిగా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లో మనం చేసుకుంటే దీన్ని సేంద్రియ వ్యవసాయం అంటారండి.
1: అయితే సేంద్రియ వ్యవసాయం చేయాలంటే సేంద్రియ ఎరువులు కావాలి.
2: అవునండి.
1: ఈ సేంద్రియ ఎరువులు ఎన్ని రకాలు, వాటి గురించి చెప్పండి. ఎరువులు అంటే ఏంటి, అసలు సేంద్రియ ఎరువులు అంటే ఏంటి?
2: సేంద్రియ ఎరువులు అంటే మనకు ఏవైతే ఈ కెమికల్స్, ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం తయారు చేసుకుంటామో రసాయనాలు లేకుండా, వాటిని సేంద్రియ ఎరువులు అంటారండి. ఇందులో ముఖ్యంగా మనకు ప్రకృతిలోనే దొరికేది ఏంటంటే పశువుల పేడ ఒకటి ఉంటుంది. సో దాని నుంచి మనం ఎరువుల్ని తయారు చేసుకోవచ్చు. ఏంటంటే యాజ్ సచ్ అంటే పశువుల పేడనే మనం వచ్చిన దాన్ని డికంపోజ్ చేసుకుండా వాడడం ఒకటి. లేదు అంటే ఈ పశువుల పేడను ఒక వనరుగా ఉపయోగించుకుని ఈ వర్మీ కంపోస్ట్ లాంటివి తయారు చేసుకోవడం, అంటే వానపాముల ఎరువులు తయారు చేసుకోవడం, ఇది ఒక రకము. ఇంకోటి ఏంటంటే మనకు కొన్ని జీవన ఎరువులు ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయంటే మనకు భూమిలో ఉన్న కొన్ని పోషకాలని కరిగించడము, కరిగించి మొక్కలకు అందించడం, ఇలాంటివి ఉపయోగపడతాయండి. వీటన్నిటి మనం సేంద్రియ ఎరువులాగానే పరిగణిస్తామండి. ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి రసాయనాలు వాడడం లేదు, దాంతోపాటు ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా ఉన్న రిసోర్సెస్, ఏవైతే మనం ఇప్పుడు పశువుల పేడ ఏదైతుంటే మనం పాడేస్తాం దాన్ని జనరల్ గా, అలాంటి దాన్ని మనం రీసైక్లింగ్ చేస్తున్నాం, అంటే మళ్ళీ వాడకంలోకి తీసుకురావడం. అదే విధంగా ఈ జీవన ఎరువులు వాడడం వల్ల ఏమైతుందంటే ఈ ఆల్రెడీ మనకు నేలలో ఉన్న పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని కరిగించి మళ్ళీ మనం మొక్కలకు అందజేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కూడా మనం నేలలో ఏదైతే మిగిలిపోయి ఉన్న పోషకాలని అందించడంతో పాటు నేలకు ఆరోగ్యాన్ని కూడా మనం బాగు చేస్తామండి. వీటిని మనం సేంద్రియ ఎరువులు అని చెప్పుకోవచ్చండి.
1: బాగుంది. అయితే ఈ సేంద్రియ ఎరువుల తయారీ ఎట్లా చేయాలి, వాటి ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి చెప్పండి.
2: సో ఇంతకుముందు మనం ముఖ్యంగా చెప్పుకున్నట్టు అండి, ఈ సేంద్రియ ఎరువులకు ముఖ్యమైన సోర్స్ వచ్చేసి మనకు పశువుల పేడ అండి. మనకు ఈ అందుకే పాడి పశువులు ఎంత ఎక్కువగా నంబర్ ఉంటే మనం అంత సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు. సో మనకు సాధారణంగా మనం సాగు చేసే ముఖ్యమైన పంటలు ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మనం ఏంది, పత్తి సాగు చేస్తాం, సోయా చిక్కుడు, కంది, అదే రబీ సీజన్కి వచ్చేసరికి శనగలు, జొన్నలు, ఈ మధ్య మనకు మొక్క కూడా కొద్దిగా ఎక్కువ మోతాదులో నేరేలోనే మనం సాగు చేస్తున్నాం. సో ఈ మనం ఏంటంటే ప్రతి పంటకు సరాసరిగా చూసుకున్నట్టయితే 3 నుంచి 5 టన్నుల పశువుల పేడ అనేది మనం ఎకరానికి వేయాల్సి వస్తుందండి. ప్రతి 2 సంవత్సరాలు ఖచ్చితంగా వేసుకోవాలా. దీంతో ఏమైతాయంటే మనకు ఈ పోషకాలు అందడంతో పాటు నేలకు ఆరోగ్యం కూడా చెడిపోకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనం మామూలుగా వేసే ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొక్కలకు పోషకాలు అందించడానికి, యూరియా గానీ, డిఏపీ గానీ, ఎంఓపి గానీ. సో ఈ మనము ఈ పోషకాల్ని మనం నేచురల్ సేంద్రియ వనరులతోని, అంటే మన పశువుల పేడ ఇలాంటి వాటితో అందించినప్పుడు మనం వాటి యొక్క వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మనం ఏంటంటే నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం.
1: అలాగే ఖర్చు కూడా
2: ఖర్చు కూడా మనం గణనీయంగా తగ్గించుకోవచ్చు అండి. ఇంకోటి ఏమైతుందంటే ఈ సేంద్రియలో తయారు, ఇంతకుముందు చెప్పినట్టు మనం 3 నుంచి 5 టన్నుల పశువుల పేడ అవసరమైతుంది కాబట్టి ఈ పశువుల పేడని మనం మామూలుగా పాడేయకుండా వాటిని మనం రిసోర్స్ లాగా వాడుకోవచ్చు ఒకటి. లేదు అంటే మనం పశువుల పేడని డైరెక్ట్ వేయదలుచుకోలేదు అనుకోండి, ఈ ఉన్న పశువుల పేడని మనము సక్రమంగా వినియోగించుకున్నట్టయితే వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఈ పశువుల పేడ ఉదాహరణకి ఇలా 1వ తేదీకి మనం ఏదైతే ఒక 10 కిలోలో లేకపోతే 20 కిలోలో పశువుల పేడ కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం 1 వారం 10 రోజులు నీడలో కొంచెం ఎండబెట్టాలి. ఎందుకంటే పశువుల పేడ కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది. సో దాన్ని యాస్తచ్చి మనం వాడినాం అనుకోండి వర్మి కంపోస్ట్ అంటే వానపాములు ఎరువు తయారీకి, ఆ వేడికి వానపాములు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి 1 వారం నుంచి 10 రోజులు మామూలుగా చల్లార్చిన తర్వాత వాడుతుండాలి. సో దీనికి ఏమైందంటే వానపాములు ఎరువుల తయారీకి మనకు పశువుల పేడతో పాటు పశు మూత్రము, దాంతో పాటు కొంచెం మనం మిగిలిపోయిన పంట విడతం ఏదైతే ఉంటుందో వాటిని లేయర్ బై లేయర్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే మనకు రైతు సోలు టాకాలు కట్టుకుంటుండే, అంటే అదేంటంటే ఒక్క దగ్గరనే ఫిక్సింగ్, అది ఒక్కసారి మనం సిమెంట్ కన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని మనం తిప్పడానికి లేదు. బట్ దాని తర్వాత మనకు పోర్టేబుల్ వర్మీ బెడ్స్ వచ్చినాయండి. సో ఒక 3,500 నుంచి 4,000 రూపాయల వరకు కాస్ట్ ఉంటది. పొడి వచ్చేసి మనకు 10 మీటర్స్ వరకు ఉండి అడ్డము మరియు ఎత్తు 3 మీటర్ల వరకు ఉంటది. సో ఇందులో ఏంటంటే మనము ఈ మనకు పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఇక్కడ మనం సపోజ్ ఇవాళ పెట్టుకున్నాం అనుకోండి ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ఇక్కడ మనకేనా ప్రాబ్లం, వాటర్ రావడము లేకపోతే ఎండ ఎక్కువ కొట్టడము, పశువుల బెడ్ ఇంకేదైనా ఉన్నాయి అనుకుంటే మనం దాన్ని మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ బెడ్స్ తీసేసి

0: చేసుకుని దీంట్లో లేయర్ బై లేయర్ మనము ఈ పశువుల పేడని పశుమూత్రాన్ని అలాగే మన పంట పెడతాన్ని మనం లేయర్ బై లేయర్ ఫిక్స్ చేసిన తర్వాత మొత్తం మనకు బెడ్ నిండిన తర్వాత పైన మనం మళ్ళా పశువుల పేడతో ఇల్లు మాగినట్టు మాగేసి మీదికి వెళ్ళి మనం వానపాముల్ని రిలీజ్ చేయాలండి. మీదికి వెళ్ళి ఎందుకు రిలీజ్ చేస్తామంటే వానపాముల యొక్క నేచర్ ఏంటంటే అవి పైన తినుకుంటే కిందికి వెళ్ళిపోతాయి. మనం డైరెక్ట్ ఫస్ట్ వానపాముల్ని మనం కింద వదిలేసాం అనుకోండి అవి పైనకు రావు ఇంకా తినుకుంటా, అవి అక్కడ నిండిపోతాయి. ఇంకోటి చనిపోయే అవకాశం కూడా ఉంటది. సో అందుకోసం మనం ఏంటంటే పైనకి వెళ్ళేయాల. వేసిన తర్వాత ఈ మనం ఏవైతే గోనె సంచులు ఉంటాయో వాటిని ఒక లేయర్ లాగా పైన కప్పేసినట్టయితే దానివల్ల మూడు ఉపయోగాలు ఉంటాయండి. ఒకటి, అది కప్పిన తర్వాత మనం వాటికి నీరు పోసినట్టయితే తగినంత తేమ ఉంటది. ఈ వానపాములు అవి తినాలంటే తేమ కూడా కొంచెం కావాలి. అలాగని చెప్పేసి మనం మరీ పచ్చి నీళ్లు నింపొద్దు,
1: నీళ్లు పోయొద్దండి.
0: సో మనం అలుకుత చిల్లినట్టు మామూలుగా కొంచెం చిలికినట్టయితే మంచి తేమ ఉంటది. ఇంకోటి ఏమైతే ఈ పక్షులు ఉంటాయి కదండి, పక్షులు వానపాములు తినే అవకాశం ఉంటుంది. అదే గోనె సంచి కప్పి ఉంటే వాటి కనబడే కాబట్టి అలా కూడా అది బతికే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమైతే గోనె సంచి కూడా మనకు మళ్ళా కాలానుగుణంగా అంటే మనకి వర్మి కంపోస్ట్ తయారు కావాలంటే 3 నుంచి 4 నెలల సమయం తీసుకుంటది. సో ఈ గ్యాప్ లో ఏదైతే గోనె సంచి మనం కప్పుతామో అది కూడా మంచిగా కుళ్ళిపోయి అది కూడా ఎరువులాగా తయారైపోతాయండి. సో ఈ విధంగా మనం ఏదైతే వెడతాం ఉన్నదో పశువులే పెడతాం, దాని నుంచి మనం మంచి వర్మి కంపోస్ట్ ని ఒక 3 నుంచి 4 నెలల వ్యవధిలో తీసుకోవచ్చు. అదే ఒకవేళ వర్మి కంపోస్ట్ మనం ఎకరానికి వేయాలనుకుంటే 2 నుంచి 3 టన్నులు సరిపోతాయండి. అదే పశువుల పేడేస్తే 3 నుంచి 5 టన్నుల దాకా వేయాలి. బట్ వర్మి కంపోస్ట్ లో కొంచెం పోషకాల మోతాదు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వానపాముల వ్యర్థంలో కొంచెం లభించే ఎరువులు ఏవైతే నత్రజని భాస్వరం పొటాషియం ఉంటుందో కాస్త అధికంగా ఉంటాయి. ఇది ఇంకో సోర్స్ అండి మనకు సేంద్రియ ఎరువుల్లో. మూడవది ఏంటంటే మన దగ్గర పశువులు లేవనుకోండి, పశువుల పేడ దొరికే ఛాన్స్ తక్కువ ఉన్నప్పుడు ఆల్రెడీ భూమి లోపల ఉన్న పోషకాల్ని మనం బయటకు తీసుకురావడం, దానికోసం ఏంటంటే జీవన ఎరువులు ముఖ్య పాత్ర పోషిస్తాయండి. అందులో కూడా ముఖ్యంగా ఏంటంటే పిఎస్బి, ఫాస్ఫేట్ సెల్యులైజింగ్ బ్యాక్టీరియా అంటారండి. సో మనకు భారతదేశంలో చూసుకున్నట్టయితే 95% వరకు మనకు నత్రజని లోపంగా ఉంటుంది భూములలో. అదే భాస్వరం చూసుకున్నట్టయితే మధ్యస్థ నుంచి ఎక్కువ వరకు ఎక్కువ ఉంటాయి. పొటాషియం చూసుకున్నట్టయితే అది కూడా మధ్యస్థ నుంచి ఎక్కువ ఉంటాయి. అయితే ఇందులో ఏమైతే ఉదాహరణకు మనం ఒక 100 కిలోల భాస్వరాన్ని భూమిలో అప్లై చేస్తే అందులో 85% అంటే 85 కిలోలు భూమిలో నుండిపోతుంది, ఓన్లీ 15% మాత్రమే మొక్క తీసుకుంటున్నది. సో మిగిలిన 85% భూమిలో నుండిపోవడం వల్ల ఏమైతే ఈ చౌడుబార్ నీళ్ళు తయారైతున్నాయి. మళ్ళీ ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ వాటర్ అయితే కలుషితమయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వీటిని కరిగించినట్టయితే మనం భాస్వరం ఎరువుల మీద పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక డిఏపి బ్యాగ్ రేటు 1200 నుంచి 1300 ఉందండి. సో ఇది మనం తగ్గించుకోవచ్చు ఈ ఉన్న భాస్వరం తీసుకు. దీనికోసం మనం పిఎస్బిని వాడతాం. ఇదేంటంటే ఎకరానికి 2 కిలోల పిఎస్బిని చివరి దుక్కులు చల్లుకుంటే మనకు మొక్కకు లాభం. లేదు అంటే పిఎస్బి ఏదైతుందో దాన్ని మనకు ఒక 100 నుంచి 150 కిలోల పశువుల పేడ ఉంటుంది అనుకోండి, దాని మీద చల్లేసి ఒక 10 రోజులు ఉంచినట్టయితే మనకు బూజులాగా ఫామ్ అయిపోయి మంచి గ్రోత్ అనేది వస్తుంది. అంటే ఏంటంటే ఇవన్నీ డెవలప్ కావాలంటే పశువుల పేడ అవసరం, వీటిని సంఖ్య పెరగాలంటే. సో సంఖ్య ఎప్పుడు పెంచుకోవచ్చు అంటే పశువుల పేడలో మనం ఒక క్వాంటిటీ 2 కిలోలు వేసినట్టయితే అది మొత్తం పశువుల పేడ అంతా తినేసి ఇంకొంచెం క్వాంటిటీ పెరుగుతాయి కాబట్టి అప్పుడు మనం దాన్ని వేసుకోవచ్చు. ఈ విధంగా మనం భూమిలో నిల్వ ఉన్న భాస్వరాన్ని కూడా ఖరీదించుకోవచ్చు. ఇది కూడా కాదు అనుకుంటే మూడో పద్ధతి ఏంటంటే దీంట్లో విత్తుకునే ముందు విత్తన శుద్ధి. ఏదైనా పంట గాని, సోయా చిక్కుడు కానివ్వండి, మనకు పత్తి కానివ్వండి, కంది కానివ్వండి, శనగలు కానివ్వండి, ఈ పిఎస్బి కల్చర్ ఏదైతే ఉంటాయో, సొల్యూబుల్ బ్యాక్టీరియాస్ ఏవైతే కల్చర్స్ ఉంటాయో వాటిని మనము 10 మిల్లీలీటర్లు ఒక కేజీ విత్తనానికి నాంచి అంటే మనం విత్తుకునే ఒక గంట ముందు నాంచుకున్నట్టయితే అది కూడా భూమిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కల వేరు వ్యవస్థకు అందిస్తాయి. లేదు మన ఇప్పుడు వరి లాంటి పంట ఉంది అనుకోండి, ట్రాన్స్ప్లాంటింగ్ చేసే ముందు అక్కడ నుంచి తీసేసి మంచిగా నానబెట్టి ఒక 30 నిమిషాల ముందు నానబెట్టేసి మళ్ళీ ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకున్నట్టయితే అట్లా కూడా మనం ఈ భాస్వరాన్ని కరిగించుకోవచ్చు అండి. ఈ విధంగా కూడా మనం ఈ సేంద్రియ ఎరువులు వాడుకొని ఖర్చు కూడా మనం తగ్గించుకోవచ్చు.
1: అయితే ఈ సేంద్రియ ఎరువులకు మిగతా ఎరువులకు తేడా ఏంటి? అసలు రసాయన ఎరువులు ఉన్నాయి కదా, రసాయన ఎరువులకు సేంద్రియ ఎరువులకు తేడా ఎట్లా ఉంది? అంటే పంట దిగుబడిలో తేడాలు ఎట్లా ఉన్నాయి? నేల ఆరోగ్యం కాపాడడంలో ఎలాంటి తేడాలు ఉంటాయి?
0: సో ముఖ్యంగా ఏంటంటే మనం ఈ రసాయనాలు ఏంటంటే రెడీ టు అవైలబుల్ అండి. ఇప్పుడు మనం యూరియా కానీ డిఏపి పొటాషియం ఎందుకు వేస్తామంటే మనం ఇవాళ వేసినాం అనుకోండి, ఇవాళ సాయంత్రం నుంచి మనకు మొక్కకు అందుబాటులోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు వాతావరణ పరిస్థితి అనుకున్నాం ఉన్నప్పుడు, ఉదాహరణకు మనం ఇప్పుడు యూరియా వేసిన తర్వాత వెంటనే వర్షం పడితే అది మొక్క తీసుకోలేదు. బట్ ఒకవేళ వాతావరణ పరిస్థితులు మంచిగా ఉంటే అది ఇమీడియట్ గా మొక్కకు అందుతుంది మనకు 2-3 గంటల తర్వాత. బట్ అదే మన ఈ సేంద్రియ ఎరువులు చూసుకున్నట్టయితే వేసిన 3 వారాల తర్వాతనే మొక్క మెల్లమెల్లగా తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో అందుకోసమే మనం ఈ సేంద్రియ ఎరువుల్ని విత్తుకునేటప్పుడు కాకుండా చివరి దుక్కి ఏదైతే మనం చేస్తామో అప్పుడు వేసినట్టయితే మొక్కకు లాభదాయకం అండి. ఎందుకంటే చివరి దుక్కి నుంచి మనం మొత్తం ఫీల్డ్ ప్రిపరేషన్ చేసి సోయింగ్ అంటే అది ఒక 2 వారాలు పోతుంది. ఆ నుంచి విత్తిన వారం నుంచి మొక్కకు అందుబాటులో ఉందంటే మొక్క ఎదుగుదలకు సరిగ్గా దోహదపడుతుంది. అదొకటి. రెండవది నేల

0: చూసుకున్నట్టయితే ఈ సేంద్రియ ఎరువుల వల్ల నేల ఆరోగ్యం అనేది చాలా డెవలప్ అవుతుందండి. మనకు ఈ సూక్ష్మజీవుల యొక్క సంఖ్య కూడా పెరగడము, అంటే ఇది మనకు బెనిఫిషరీ సూక్ష్మజీవులు, ఉపయోగపడే సూక్ష్మజీవుల యొక్క సంఖ్య పెరగడం మనం గమనించవచ్చు. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఈ కెమికల్స్, ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక యూరియా బ్యాగ్ వేస్తే 45 కిలోలు, అందులో మనకి 22 కిలోల నత్రజని మాత్రం అందుతున్నది, మిగిలిన 23 కిలోలు ఏముంటే కెమికల్స్ లాంటివి ఉండిపోతాయి. కొన్ని బ్లైండర్స్, కొన్ని ఇంకా మిగతా కెమికల్స్ పార్టికల్స్, అవి భూమిలో నిండిపోవడం వల్ల ఖచ్చితంగా నేల యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటదండి. సో ఈ సేంద్రియ రిలేషన్ అనుకోండి, అందులో మనకు కెమికల్స్ ఏముండే కాబట్టి నేల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉండదు. సో ఈ విధంగా కూడా మనం నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంకోటి పంట దిగుబడికి వచ్చేసరికి మనకు ఏదైనా కెమికల్స్ తో వచ్చే దిగుబడి రాకపోవచ్చు, బట్ ఏంటంటే ఇంటిగ్రేషన్, ఈ సేంద్రియ ఎరువులే మొత్తం కాకుండా అదే విధంగా కెమికల్స్ మొత్తం కాకుండా వీటిని కలుపుకొని వేసుకున్నట్టయితే మనం పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు, నేలకు ఆరోగ్యాన్ని అంతానం చెడిపోకుండా దిగుబడిని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన 140 కోట్ల జనాభా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మన దిగుబడి ఉండాలి కాబట్టి. సో ఆ విధంగా ఇంటిగ్రేషన్ అప్రోచ్ లో దాన్ని దీన్ని కలుపుకొని పోతేనే మనం మంచి దిగుబడులు సాధించుకోగలుగుతామండి.
1: బాగుంది డాక్టర్ రఘువీర్ గారు. సేంద్రియ ఎరువులు, సేంద్రియ వ్యవసాయం ఎలా తయారు చేసుకోవాలి, వీటన్నిటి గురించి చాలా వివరంగా తెలియజేసినారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: సేంద్రియ ఎరువులు, వాటి ప్రాముఖ్యత మరియు ఉపయోగాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పి కమలాకర్ రెడ్డి వేటిన ముచ్చటాది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. ఇప్పుడొక వ్యవసాయ పాట విందాం.
3: మరదలు తన బావతో, ఓ బావ, ఎడ్ల బండిని గట్టు, మనం జాతరకెళ్దాం, బయటకెళ్దాం, హాయిగా షికారు తిరిగి వద్దామంటుంది.

టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాట అది. ఇది ఈ ఎల్లటి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 7:15 కిసాన్ వానిల ఖరీఫ్ పంటల్లో తీసుకోవాల్సిన చర్యలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్ తో ముచ్చటినచ్చు. ఇంకా పత్తి సోయా పంటల సాగు బర్రెల పెంపకం అనుభవాల గురించి నేరడుగొండ మండలం వడూరు గ్రామానికి చెందిన తోట నగేష్తో ముచ్చటినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్ల వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం కలిగి ఇందాం.

0: కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అంతే ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పశువుల కోసం అమలు చేస్తున్నారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను. అయితే ఇవాళ ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం, ఈ కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి గారు పశు పోషకులకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి జరుగుమల్లి గ్రామ పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం యొక్క అమలు ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి పశు పోషకులకు తెలియజేయండి మేడం.
1: గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కార్యక్రమంలో భాగంగా రైతు అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పశుపోషణే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పశుపోషకులకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క విధి విధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాలికుంటు వ్యాధి అంటే ఏంటి, దేని వలన వస్తుంది, ఎలా ప్రబలుతుంది, చికిత్సా విధానాలు ఏంటి, తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి, మరియు ఒకసారి వ్యాధి వచ్చిన తరువాత చికిత్స గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వలన వచ్చే వ్యాధి. పికార్నో విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించి యాప్టస్ వైరస్ వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వైరస్ చాలా చిన్న పరిమాణంలో ఉన్న వైరస్ అయినప్పటికీ ఇది ఆర్థిక పరంగా చాలా నష్టాలు కలిగిస్తుంది. పశు వ్యాధులకు సంబంధించి వ్యాధులు కలిగించే వైరస్లలో ఈ వైరస్ ప్రప్రథమంగా కనిపెట్టబడింది. ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఇందులో చాలా రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా 7 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1, SAT1, SAT2, SAT3. ఈ 7 రకాల స్ట్రెయిన్లు వ్యాధి కారకాలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం 4 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1 మాత్రమే ఈ వ్యాధిని కలుగజేస్తున్నాయి. వాటిలో కూడా ఓ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కనిపెట్టబడింది. అంటే భారతదేశంలో ఓ స్ట్రెయిన్ ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది ఏ పశువులలో వచ్చేదానికి అవకాశం ఉందంటారు, ఇది ప్రాణాంతకమైన వ్యాధినా?
1: చీలిన గిట్టలు ఉన్న పశువులన్నింటిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందుల్లో ఈ వ్యాధి వస్తుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు మనం ఈ గాలికుంటు వ్యాధిని గురించి చర్చించుకుంటున్నాము అంటే, ఇది పశుపోషకులకు తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించే వ్యాధి. ఇది చాలా వేగంగా గాలి ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సునాయాసంగా వ్యాపించే వ్యాధి. ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే దీన్ని ట్రాన్స్ బౌండరీ డిసీజ్ అని కూడా అంటారు. మరణాల శాతం పశువుల్లో తక్కువ అయినప్పటికీ ఆర్థిక పరంగా గాలికుంటు వ్యాధి సోకినప్పుడు రైతులు చాలా నష్టపోతారు. ఎందుకంటే పాల దిగుబడి చాలా తగ్గిపోతుంది. అలాగే ఈసుకుపోవడం, తిరగ కట్టడం లేదా అసలు కట్టకపోవడం అనేవి కూడా ఉంటాయి. ఈ గాలికుంటు వ్యాధి సోకినప్పుడు భారతదేశంలో ఎగుమతులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. గాలికుంటు వ్యాధి మన దేశంలో ఉంది అంటే మన పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు, చర్మం, మాంసం లాంటివి వేరే దేశాలకు ఎగుమతులు చేసే అవకాశం కూడా తగ్గుతుంది.

0: మేడం, మరి ఒక జంతువు నుంచి ఒక జంతువుకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందంటారా? ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉందంటారు?
1: గాలికుంటు వ్యాధి ఉన్న ప్రదేశం నుండి మన పశువులను కొనుగోలు చేసినట్లయితే ఈ వ్యాధి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది, అలాగే వ్యాధి సోకిన పశువు యొక్క చొంగ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. కలుషితమైన మేత నీళ్లు తీసుకున్నప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మనుషుల ద్వారా ఒక కొట్ట నుండి ఇంకొక కొట్టానికి తిరిగేటప్పుడు, మనుషుల బట్టలు చెప్పుల ద్వారా కూడా, అలాగే మనం వాడే పనిముట్లు, పాలను తీసేటప్పుడు వాడే గిన్నెల వలన కానీ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి నుండి దూడకు పాలు త్రాగడం వలన కూడా వ్యాధి సోకుతుంది.
0: ఈ వ్యాధి సంక్రమించింది అని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటారు? ముఖ్యంగా వ్యాధి వస్తే ఆ పశువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు?
1: పశువుకు పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది, అలాగే తీవ్రమైన జ్వరము 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. నోటిలో వాపు మొదలై చొంగ కారడం జరుగుతుంది. అలానే 1 నుండి 2 సెంటీమీటర్ల పరిమాణంలో నోటిలో బొబ్బలు వస్తాయి. బొబ్బలు క్రమేపీ పగిలి పుండ్లుగా మారతాయి. పుండ్లు ఉన్నప్పుడు నొప్పిగా ఉంటుంది, కాబట్టి పశువులు మేత మేయవు. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు నడవలేక కుంటుతూ ఉంటాయి. ఇది తీవ్రమైనప్పుడు గిట్టలు ఊడిపోతాయి కూడా. సరైన చికిత్స చేయించకుండా ఉన్నట్లయితే ఆ గిట్టల మధ్య పుండ్లు వాసి చీము కారుతూ పురుగులు పడతాయి, పశువు నడవలేకుండా ఉంటుంది. వ్యాధి సోకిన తల్లి పాలు తాగిన దూడలలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తగ్గిన తరువాత పశువుల్లో పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. శ్వాసకోశ లక్షణాలు, ఎండకు తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఈ వైరస్ ఒక్కసారి పశువులకు వచ్చిన తరువాత వాటి శరీరంలో 2 సంవత్సరాల వరకు ఉంటుంది. గొర్రెలు మేకలలో అయితే 6 నెలల వరకు ఉంటుంది. వ్యాధి సోకిన పశువులలో తిరగట్టడం లేదా అసలు ఎదకు రాకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
0: వ్యాధి రాకముందే చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకవేళ అశ్రద్ధ చేసినప్పుడు తెలుసుకోలేని పరిస్థితిలో వ్యాధి సంక్రమిస్తే ఆ వ్యాధికి చికిత్స విధానం ఏ విధంగా చేపట్టాలంటారు?
1: ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది. వైరస్ వ్యాధికి చికిత్స అనేది ఉండదు. వైరస్ సోకినప్పుడు ఇతర బ్యాక్టీరియాలు వచ్చి ఇంకా లక్షణాలు ఎక్కువ కాకుండా మందులు వాడవచ్చు. జ్వరానికి మెల్నెక్స్ ఇంజెక్షన్ లాంటి మందులు, అలాగే వేరే బ్యాక్టీరియా సోకకుండా పెన్సిలిన్స్, అలాగే యాంటీహిస్టమిన్స్ అవిల్ లాంటి మందులు పశు వైద్యుని సలహా మేరకు వాడవలసి ఉంటుంది. పశువు నోటి పుండ్లతో మేత తీసుకోలేదు కాబట్టి అంబలి, జావ, బెల్లం నీరు వంటివి పట్టించాలి. దీని వలన పశువు నీరసించిపోకుండా ఉంటుంది. నోటి పుండ్లకు బోరిక్ పౌడర్ ను గ్లిజరిన్ తో కలిపి ఈ పేస్ట్ ను రోజుకు 2 నుండి 3 సార్లు రాసినట్లయితే పుండ్లు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కాలి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావకంతో కడిగి హిమాక్స్ కానీ లొరాక్సిన్ ఆయింట్మెంట్ కానీ అప్లై చేస్తే కొంత ఉపశమనం అనేది కలుగుతుంది.
0: మేడం, మరి వ్యాధి వచ్చినప్పుడు ఆ పశువు చనిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: పశువుల కొట్టంలో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. కలుషితమైన మేత నీరు తీసేసేయాలి. పశువుల కొట్టం చుట్టూ సున్నం కాని బ్లీచింగ్ పౌడర్ కాని చల్లినట్లయితే బయట నుండి వచ్చే వైరస్ ను కొంతవరకు ఆపగలుగుతుంది. అలాగే వ్యాధి సోకిన పశువుల కొట్టంలో తిరిగిన వ్యక్తులు వేరొక కొట్టంలోని తిరగకూడదు. పశువులను కొనేటప్పుడు వ్యాధి సోకిన ప్రాంతాల నుండి పశువులను కొనకూడదు. ఒక్కసారి వ్యాధి సోకినప్పుడు రైతులు సమీప పశు వైద్యునికి తెలియజేయాలి. వారు వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాధి లేని ప్రాంతాలకు పశువుల రవాణా జరగకుండా చెక్ పోస్టుల వద్ద జాగ్రత్తలు తీసుకుంటారు. దీని వలన ఇతర ప్రాంతాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. వ్యాధి సోకిన పశువుల పాలను దూడలను తాగించకూడదు. ఒకవేళ తాగించవలసి వస్తే పాలను పిండి కాచి చల్లార్చిన తర్వాత త్రాగించవచ్చు.
0: వ్యాధి కొంచెం తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: గాలికుంటు వ్యాధి సోకిన పశువులు వ్యాధి తగ్గిన తరువాత కూడా ఇంతకు ముందులాగా పాల దిగుబడి ఉండదు. పశువులు ఎండకు తట్టుకోలేక రొప్పుతూ ఉంటాయి. అలాంటి పశువులను కొట్టంలో ఉంచి మేపడము, సమీకృత దాణా ఇవ్వడం, 3 నెలలకు ఒకసారి నట్టల నివారణ మందు త్రాగించడం చేయాలి. ఇలా నట్టల నివారణ మందు త్రాగించడం వలన శరీరంలో నట్టలు పోవడం, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఖనిజ లవణ మిశ్రమాలు కూడా ఇవ్వాలి.
0: మేడం, మరి ముఖ్యంగా ఇవాళ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా అనేక రకాల టీకాలు ప్రభుత్వం ద్వారా ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించి మందులు ఇస్తున్నారు, టీకాలు వేస్తున్నారు. అయితే ఈ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా

0: ఎలాంటి టీకాలు వేయించుకోవాలంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సంక్రమించకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
1: చికిత్స కంటే నివారణ మేలు కనుక గాలికుంటు వ్యాధి సోకక ముందే టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఉన్నాయి. సంవత్సరంలో 2 సార్లు ప్రతి 6 నెలలకు ఒకసారి అనగా మార్చి మరియు ఆగస్టు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వారు టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాల్లో 3 రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. OA, Asia 1 ఈ 3 స్ట్రెయిన్లు కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్న టీకాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే NADCP నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గాలికుంటు టీకాలను ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. ఈ టీకాలతో పాటు 2 ml సిరంజ్లు అలాగే నీడిల్స్ కూడా సరఫరా చేయడం జరుగుతుంది.
0: టీకాలు వేస్తే ఒక్కొక్క సందర్భంలో పాలు ఒట్టిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటుంటారు, ఒక్కోసారి జ్వరం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటుంటారు. ప్రజల్లో అలాంటి అపోహ ఉంది. మరి ఈ టీకాలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: టీకాలు చేయించే ముందు నట్టల నివారణ మందు తాగించాలి. తరువాత టీకాలు చేయిస్తే మంచిది. టీకాలు చల్లగా ఉన్న సమయంలో అంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వేయించాలి. జ్వరం కానీ జబ్బుతో ఉన్న పశువుకు లేదా వ్యాధి లక్షణాలు చూపించే పశువులకు టీకాలు వేయించకూడదు. అలాగే ఈ వ్యాధి నిరోధక టీకాలు 4 నెలల పైబడిన దూడల నుంచి అన్ని పశువులకు వేసుకోవచ్చు. అలాగే తొలిసారి వేసే దూడలకు 1 నెలకి మళ్లీ బూస్టర్ టీకాలు వేస్తారు. దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి 6 నెలలకు టీకాలు వేయించే పశువులకు ఎక్కువ శాతం వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు చేస్తే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా వచ్చి పశువులలో వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే టీకా పనిచేస్తుందా లేదా వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి NADCP ద్వారా టీకా వేసిన పశువు నుండి 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరిస్తారు. కొన్ని పశువులకు టీకా వేయకముందు మరియు టీకా వేసిన 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరించి దాని నుండి సీరంను వేరు చేసి పరీక్షలు చేస్తారు. దీని వలన గాలికుంటు వ్యాధి టీకా వేసిన తరువాత పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా, అలాగే టీకాల కార్యక్రమం సరిగ్గా జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. రైతులు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఇక్కడ ఒక అపోహ ఉందండి, టీకాలు వేస్తే పాలు తగ్గుతాయని, జ్వరం వస్తుందని రైతులు భావిస్తూ టీకాలు వేయించుకోరు. కొంతమంది టీకా చేయించుకుంటే 2 నుండి 3 రోజులు పాలు తగ్గుతాయి. అలా కాకుండా టీకా చేయించుకోకపోతే ఒకవేళ వ్యాధి సోకితే పశువుకు పాలు బాగా తగ్గి తిరక్కడుతూ ఉండి రైతు ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. కనుక పశుపోషకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సక్రమంగా టీకాలు వేయిస్తూ ఆర్థికంగా లాభాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.
0: పశుపోషకులకు ప్రధానమంత్రి గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి సమగ్రమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

0: హలో,
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే. మీ పేరు, ఊరు?
1: మాది నా పేరు శంకర్, సోనాల.
0: సోనాల నుంచి శంకర్. ఏం చేస్తారు శంకర్? మీరు
1: షాప్ ఉన్నాయి మేడం,
0: కిరాణా షాపా?
1: షాప్ ఉన్నాయి, కిరాణా షాప్ మేడం.
0: ఎఫ్ఎం ఎన్ని రోజుల నుంచి వింటున్నారు శంకర్? మీరు
1: మేడం
0: ఇది ఎఫ్ఎం ఎన్ని రోజుల నుంచి వింటున్నారు రేడియో?
1: ఇది ఎఫ్ఎం బాగా రోజు మేడం. మీ మన ఎఫ్ఎం లేకుండా అప్పుడు
0: అవును
1: రేడియో స్టేషన్ ఉండే ముందు
0: అవు
1: అది కూడా సాఫ్ రాకపోతుండే, అది
0: గర్ గర్ గర్ గర్ అంటుండే కదా.
1: వాయిస్ మంచి వస్తలేదు మేడం, మీ సౌండ్
0: వినిపిస్తలేదా? నా మాట
1: వినిపిస్తుంది, డబల్ అది వినిపిస్తుంది.
0: అట్లా నా స్పీకర్ ఏమన్నా పెట్టుకున్నావా?
1: స్పీకర్ పెట్టలే మేడం, బంద్ చేసిన.
0: చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడు.
1: చెవు దగ్గర పెట్టా మేడం.
0: చెప్పు శంకర్, ఏమంటుంది మీ సోనాల? మీ ఊరు చుట్టరుగా వాగులు ఏమన్నా ఉన్నాయా? బాగులు? సరే శంకర్, మీకోసం ఒక పాట వినిపిస్తాను. మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలకి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 0873 కోర్ నంబర్ని జత చేసి 2950881 నంబర్కు ఫోన్ చేయచ్చు. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్, మీ పేరు, ఊరు?
1: మేడం, గార్లదనే నుంచి నవీన్ కుమార్ రెడ్డి మేడం.
0: గార్ల దిమ్మె?
1: అవును మేడం.
0: పిల్లే ఉంది, మీ ఊరు పేరు ఎట్లా? అసలు గార్ల దిమ్మె
1: మేడం, అప్పట్లో పూర్వం వచ్చేసి గారెలు ఎక్కువ చేస్తాను మేడం.
0: ఆహా, మీ ఊర్లో గారెలు ఎక్కువ చేసేటోళ్ళ?
1: అవును మేడం.
0: అయితే మరి ఇప్పుడు కూడా గారెలు బాగానే చేస్తున్నారా లేదా?
1: అవును మేడం, అది ఫేమస్ అయిపోయింది, అందువల్ల అది పేరు వచ్చేబడింది మేడం. అందువల్ల గార్ల దిమ్మె.
0: గార్ల దిమ్మె,
1: అవును మేడం.
0: చెప్పండి, గార్ల దిమ్మె నుంచి నవీన్ కుమార్ రెడ్డి.
1: అవును మేడం.
0: చెప్పండి, మరి ఫోన్ చేసిండ్రు, ఏం సంగతులు?
1: శుభలగ్నం మేడం. గల్లు గల్లు గజ్జె కట్టిన సాంగ్ వినిపించండి మేడం.
0: తప్పకుండా వినిపిస్తాను, వినేసేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్. 100.2 మనస్సు నిండ మీరింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలకి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి హుషారైన ముచ్చట చెప్పాలనుకుంటున్నా 2950081, ఇంకొక నంబర్ 2300081. ఈ రెండు నంబర్లు కలిపి దేనికైనా ఒకదానికి 0873 కోర్ నంబర్ని జత చేసి ఫోన్ చేయండి. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
2: నమస్కారం మేడం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో.
3: హలో,
2: నమస్తే. మీ పేరు, ఊరు? రణదివ్య నగరా? చెప్పు సాయికృష్ణ, సినిమాలు చూస్తావా నువ్వు? ఈ మధ్య ఏదన్నా చూసినావా సినిమా? ఏం చూసినావు బేట? ఇరుముడి. ఏం నచ్చింది అందులో నీకు? సాయికృష్ణ, ఏం నచ్చింది సినిమాలో, ఇరుముడి సినిమాలో? వినొస్తుందా? ఓళ్ళున్నారు పక్కకు. సాయికృష్ణ, ఏ పాట గాల? తండ్రి కూతురు బంధం నచ్చింది నీకు కదా? ఏ విషయమైనా నాన్నకు చెప్పాలంటారు అందులో పాప కదా? నువ్వు చెప్తావా మీ నాన్నకు అన్ని? మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు సాయికృష్ణ?
3: ఆరుగురు.
2: ఓళ్ళోళ్ళు? చెల్లెని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా నువ్వు. నువ్వే నానమ్మకు తాతకు చెప్పినట్టు ఏంటో మరి. సరే సాయికృష్ణ, నీకు ఏదో ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టున్నది, నీకోసం పాటేస్తాను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: గి వానకాలంలా సాధ్యమైన కాడికి రాత్రి మిగిలిపోయిన భోజనాలు తినద్దు. ఎప్పటికప్పుడు వండుకొని వేడిగొన్న ఆహార పదార్థాలను తినడం మంచిది. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. శ్రోతలు, మీరు కూడా గిట్లా పుచ్చట్లు చెప్పాలనుకుంటే 0873 కోర్ నంబర్ని జత చేసి 2950 ఇంకొక నంబర్ 2300 ఈ రెండు నంబర్లలో కలి దేనికైనా ఒకదానికి ఫోన్ చేసి చెప్పచ్చు. ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో, మీ పేరు, ఊరు, ఎక్కడి నుంచి?
3: నేను శాంతినగర్.
2: శాంతినగర్? శాంతినగర్ నుంచి నర్సింహులు. చెప్పాలా నర్సింహులు, ఏం సంగతి ఫోన్ చేసిండ్రు? హలో, వినిపిస్తుందా నర్సింహులు? చెప్పండి. ఏం చేస్తావు నర్సింహులు? ఇలా పోయినరా పనికి? ఏ పాట కావాల మీకు? పాట పాట

ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరెన్నరు హుషారుల హుషారైన పాటలు. గోర్లను పెంచడం, గోర్లను కొరకడం అత్యంత ప్రమాదం అని చెప్పచ్చు. మనకు ఎక్కువ మొత్తంలో చేతి గోర్ల ద్వారా వ్యాధులు వస్తాయి, కాబట్టి గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. ఒకవేళ గోర్లను కత్తిరించడం వీలు కాని సమయంలో చేతి గోర్లను గోరువెచ్చని నీటితో 20 సెకండ్ల పాటు సబ్బుతో కడగాల. నాగా చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: is a platform that was created and to actually create a kind of database of farmers, a federal database, you can say, or federal registry for all the farmers in the country. That data will ultimately lead to the, you know, utilization in planning for our food security, our procurement process when it comes to the food grains. So it is basically bringing together high quality data and to make this data easily available to all the stakeholders so that they can plan and execute. So under Ministry of MITI, this India 2.0 AgriStack is being built to support the agriculture and Ministry of Agriculture and Farmers Welfare. So there was an integration of one ministry with another in this. It also allowed a federal or cooperative federalism approach. So we know which state is producing and focusing on which kind of food grain. And then we can plan accordingly what kind of food grains we are going to procure. And the farmers also are assured about what kind of rates and what kind of guarantee they are getting when it comes while they are producing certain food grains. So I think it is a multi-stakeholders. Here, I just want to flag one point.
1: Right.
0: Some states have taken a lead in this, that many farmers are skeptical about registering themselves on this, you know, database, simply because they find another stage is added in their procurement process, which is not the case. This is a one-time process, but perhaps they need some kind of orientation and training,
1: right,
0: and many cooperative societies can be involved in this training process.
1: Would you also say that the outcomes of these meetings can also help in anticipating issues and problems of the future, you know, that one may come across in infrastructures in future?
0: Oh, certainly. The kind of role it has played, this platform, in training, in awareness, in education, in sensitization. In fact, many a times, you know, public grievance system also has been created through Pragati. So many people register their grievances also through this, related to particular project or generic suggestions. So for example, senior citizens related many grievances were registered. So senior citizens related policies came into existence. So many youth related issues came up. Or as I flagged, agriculture-related issues and agricultural data-related issues. So Pragati is a more integrated approach when it comes to not just a project conception and execution, but also taking up policy initiatives as per the people's expectations and grievances. So in that sense, Pragati has become a very, very important platform to have a more integrated policy mechanism and make the governance more people friendly.
1: Mr. Praful Ketkar, thank you so much for joining us in Akashwani's Spotlight program and sharing your views.
0: Thank you. Thank you very much.
2: You were listening to a discussion on Pragati, Transforming Governance and Infrastructure Execution. The participants were Praful Ketkar, political analyst, and Anubha Rohatgi, anchor.
3: Spotlight.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిట. ఆకుపచ్చ సూర్యోదయం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 66వ భాగం ఇందా. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాలు అర్పించిన మహాయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 27 వయసులోనే నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులతో సైన్యంగా ఏర్పరచుకొని చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. చివరి రక్తం బొట్టు వరకు బ్రిటిష్ వారికి ఎదురెడ్డి ప్రాణాలు విడిచిండు. ఒక అల్లూరి సీతారామరాజు మరణిస్తే వందలాది అల్లూరి సీతారామరాజులు జన్మిస్తారని గంభీరంగా ధైర్యంగా బ్రిటిష్ వారి ముందు మాట్లాడిన తీరు రామరాజు ధైర్యాన్ని సూచిస్తుంది. 1891 నుంచి 1924 కాలం అల్లూరి కాలం అని చెప్పచ్చు. బ్రిటిష్ వారికి చెమటలు పట్టిన రోజులవి. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు విజయ కథను ఆకుమచ్చ సూర్యోదయం పేరుతో నవలా రూపంలో కళ్ళకు కట్టినట్లు రచించారు డాక్టర్ గోపరాజు నారాయణరావు. అందరి చేత గోరా అని పిలువబడే గోపరాజు నారాయణరావు కథా రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్, సంఘ సంస్కర్త కూడా. ముఖ్యంగా హేతువాద ఉద్యమాలలో గోరా పాత్ర గొప్పదనే చెప్పచ్చు. ఇప్పుడు ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 66వ భాగం విందాం. రచన గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి.
3: మార్చి 10న అరెస్ట్ అన్నారు, 18న 6 శిక్ష అన్నారు. అంతా కలిపి వారం. ఎంత చురుకైనోళ్ళో ఈ తెల్లోళ్ళు, మండిపడుతూ చెప్పాడు రాజా దాట్ల సుబ్బరాజు. గాంధీగారు ఆయన పత్రిక యంగ్ ఇండియాలో 2 వ్యాసాలు రాసినందుకు దేశద్రోహం కేసు పెట్టి 1923 మార్చి 10న సబర్మతి ఆశ్రమంలో అరెస్టు చేశారు. అహ్మదాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి బ్లూమ్స్ ఫీల్డ్ విచారించాడు. ఒక్కరోజే విచారణ, ఆ రోజే శిక్ష కూడా ప్రకటించాడు. సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, పన్నుల నిరాకరణ, ఇవి అసలు కారణం అన్నాడు పెరుమాళ్లరాజు. ఈ సంవత్సరం కాకినాడలో కాంగ్రెస్ సభలన్నారు. గాంధీగారిని ఏమో జైల్లో వేసేశారు. ఆయన లేకపోతే కొంచెం వెళితే మరి, మళ్ళీ అన్నాడు సుబ్బరాజు. గాంధీగారు లేకపోయినా సభలకు ఆకర్షణ ఉందంటే దానికి కారణం బులుసు సాంబమూర్తిగారే, గట్టిగా అన్నాడు సుబ్బరాజు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కొండా వెంకటప్పయ్య గారు, ఇది గుర్తుపెట్టుకోండి చెప్పాడు దాట్ల సూర్యనారాయణ, అక్కడ కూర్చున్న వాళ్ళందరిలో పెద్దవాడు. ఈ సభలకి చాలా ప్రత్యేకతలుంటాయేమోననిపిస్తోంది రామరాజు గారు, పాపయ్యరాజన్నాడు. గోదావరి జిల్లాలో రామచంద్రపురం దగ్గరలోనే ఉంది ఆలమూరు. అక్కడే ఊరి చివర ఒక పొలం. దూరంగా దర్భగడ్డి దుబ్బల వెనుక గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. వరి పొలాల మధ్యన ఉంది పెద్ద కల్లం. దాని చుట్టుపక్కల రైతులందరికీ అదే కల్లం. ఆ కల్లానికి ఒక పక్కన ఉంది ఓ తాటాకుల పాక, చేరీ అంటారు దాన్ని. పొలంలో మకాం అని అర్థం. అక్కడ కూర్చున్నారంతా. అనుమతి లేకుండా అక్కడికి రావడానికి సాహసం ఉండాలి, చివరికి పోలీసులకైనా సరే. బాగా పలుకుబడి ఉన్న రాజుల పొలాలవి. రామరాజు కబురందుకొని 2 క్రితమే పేకేటి చినసుబ్బరాజు తుని నుంచి ఆలమూరు వచ్చారు. తునికి కబురు చేరితే వేములపొడిలో ఉండే రాజా దాట్ల సుబ్బరాజు, దాట్ల సూర్యనారాయణరాజు, దాట్ల పాపయ్యరాజు, దాట్ల పెరుమాళ్లరాజులకు కూడా కబురందుతుంది. రామరాజు అంటే వాళ్లందరికీ పంచప్రాణాలు. రామరాజుతో కలిసి 6 అక్కడ కూర్చున్నారు ఆ రోజు. నువ్వు వెళ్ళింది లక్నో కాంగ్రెస్కు కదూ అడిగాడు సూర్యనారాయణరాజు. అవును చెప్పాడు రామరాజు. అతడు ఏదో ఆలోచిస్తున్నట్టనిపించి మళ్లీ అడిగాడు సూర్యనారాయణరాజు. ఏమిటి ఆలోచిస్తున్నావు? కాకినాడ కాంగ్రెస్ సభలకు హాజరు కావాలని ఉంది, ఎలాగా అని ఆలోచిస్తున్నాను జవాబిచ్చాడు రామరాజు. అదేంటండి బాబు, మీరు వస్తే మామూలుగా ఉంటదా అన్నాడు పెరుమాళ్లరాజు కంగారుగా. అంటే నేనే రామరాజునని ఆయన అక్కడ ప్రకటించుకోరు కదా అన్నాడు సుబ్బరాజు. అది కాదు సుబ్బరాజు, అక్కడ రామరాజుగారు ఉన్నారని తెలిస్తే అదెంత ప్రమాదం అన్నాడు పెరుమాళ్లరాజు. మీరే చూస్తారుగా నేను ఎలా వెళ్తాను అన్నాడు రామరాజు. అంటే వెళ్లడానికే నిర్ణయించుకున్నారా ఆందోళనగా అన్నాడు పెరుమాళ్లరాజు. తలూపాడు రామరాజు. వెళ్లాల్సిందే, ఆ సభలకి హాజరు కావడానికి రామరాజు కంటే ఎవరికి అర్హత ఉంది అన్నాడు తుని నుంచి వచ్చిన చిన్నసుబ్బరాజు. డప్పుల సుబ్బారావుకి ఉంటుంది హాస్యానికి అన్నాడు రామరాజు. అంతా నవ్వేశారు. ఎక్కడ కాంగ్రెస్ సమావేశాలు జరిగినా డప్పుల ఏర్పాటు చేయించి భగ్నం చేస్తూ ఉంటాడు ఆ సుబ్బారాయుడు. అసలు పేరు అదే. చాలామంది డప్పుల సుబ్బిగాడని కూడా అంటారు. గోదావరి జిల్లాలో డప్పుల సుబ్బారావు అనే ఈ పోలీసు కానిస్టేబులు, ముస్తఫా అలీఖాన్ అనే సిఐ పేరుమోసిన పోలీసులు. ప్రకాశం గారి మాటకి బాధపడ్డావా రామరాజు? ఆయన తీరే అంత ప్రథమ కోపం ఆ మనిషికి హఠాత్తుగా అన్నాడు సూర్యనారాయణరాజు. మరీ బందిపోట్లు అనేయడం ఏమిటో.

విస్తుపోతూ అన్నాడు పాపయ్యరాజు. బాధ కంటే అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించరని మధనపడ్డాను. అంతే, జాతీయ కాంగ్రెస్ వాదులు రానురాను మరీ ఛాందసులైపోతున్నారనిపిస్తోంది. మనందరం చదువుకున్న విషయాలే కదా, జర్మనీ, ఇటలీ, రష్యా, ఎక్కడైనా గాని ఒక్క సంస్థే ప్రజల కోసం పనిచేసి ప్రజాసేవ ఉద్యమం తమ సొంతమన్నట్టు వ్యవహరించడం కనిపిస్తుందా? అంత గొప్ప జాతీయ కాంగ్రెస్ వాళ్లలోనే కొంచెం గట్టిగా గళం వినిపించిన జాతీయవాదులను దూరంగా పెడుతుంది. 700 ఏళ్ల బానిసత్వంలో ఇంకా ఎందుకుండాలి? ఇది సామ్రాజ్యాల కాలం కాదు. ఈ పరాయి పాలనని కూకటి వేళ్లతో పెకిలించాలని ఎవరైనా ఆయుధం పడితే వాళ్ళందరినీ ద్వేషిస్తోంది. ఈ ప్రత్యామ్నాయ ఆలోచనలన్నీ చరిత్రలో వాస్తవమా కాదా అన్నాడు రామరాజు ఒకింత ఆవేదనగానే. సహాయ నిరాకరణోద్యమాన్ని విజయవంతం చేస్తే సంవత్సరంలో స్వరాజ్యం అన్నాడు గాంధీగారు. ఎంత ఆశపడ్డాం అన్నాడు సుబ్బరాజు. ఏమన్నా అంటే జాతీయ కాంగ్రెస్ బలపడాలంటారు అన్నాడు పెరుమాళ్లరాజు. అసలు కాంగ్రెస్ పుట్టకముందే అలాంటి సంస్థలు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఆ సంస్థ వచ్చి మిగిలిన సంస్థలన్నీ తన మాటే వేదమన్నట్టు చెబుతుంటే కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది అన్నాడు పేకేటి చినసుబ్బరాజు. సరిగ్గా నేను అదే చెప్పబోతున్నాను. బ్రిటిష్ జాతి పాలనని వ్యతిరేకించిన వాళ్ళని ప్రభుత్వం ఎంత ద్వేషిస్తున్నదో, తనతో కలిసి నడవని వాళ్ళని కూడా కాంగ్రెస్ అదే విధంగా ద్వేషిస్తోంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఆసేతు హిమాచల పర్యంతం అన్న మన పూర్వీకుల దృష్టిని కూడా వీళ్లు గమనించడం లేదు. ఈ సేతువు, ఆ హిమసానువు నడుమ పుట్టిన ప్రతి మనిషిని చేయి చేయి కలిపి నడిచేటట్టు చేయాలి. అలా నడిపించే శక్తి, దృష్టి లోపించినప్పుడు లక్ష్యం ఒకటే అయిన వాళ్ళని వారు వస్తున్న దారిలోనే వాళ్ళని అక్కడికే రానివ్వాలంటాను. మనుషుల మధ్య అంటరానితనం పాపమంటూనే రాజకీయ సిద్ధాంతాల దగ్గర నన్ను ముట్టుకోకు అంటారేమిటి అని ప్రశ్నించాడు రామరాజు. జాతీయ కాంగ్రెస్లో చేరకుండా బయట ఉండిపోతే ఆ పని స్వతంత్ర సముపార్జనకి అడ్డం కలిగించడమని భాష్యం చెప్పడం దారుణం అన్నాడు సూర్యనారాయణరాజు. అది మాత్రమే కాదు, నిరసన అంటే ఒక ప్రాంతం వాతావరణానికి మరొక ప్రాంతం వాతావరణానికి వేర్వేరుగా అర్థమవుతుందని తన అనుభవం చెప్పాడు రామరాజు. ఒక్కటి ఆలోచించండి, చదువు, లోకజ్ఞానం ఏమాత్రం లేని కొండవాడి మీద లాఠీ ఎత్తినంత సులభంగా రాజమండ్రి ప్రజల మీదనో, బెజవాడ వాళ్ల మీదనో, విశాఖపట్నం జనం మీదో లాఠీ ఎత్తగలరా పోలీసులు? కొండవాళ్ల మీద అణచివీత చాలా ఘోరం, భయానకం కూడా. దానికి తగ్గట్టే వాళ్ల వ్యూహముంటుంది అన్నాడు రామరాజు. ఆ పొలం చేరీలోనే సాయంత్రం దాకా కబుర్లు చెప్పుకున్నారు వాళ్ళు, రాజకీయాలు చర్చించారు. చీకటి పడుతుండగా పాలేరు ఆవుపాలు, పళ్ళు పట్టుకొచ్చాడు. అవి తీసుకుని బయలుదేరాడు రామరాజు. రామరాజు, నీ వెంట మేం రాలేకపోయాం, కాని నీవు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా మేమున్నామని మర్చిపోకు. నువ్వు మా ప్రాణంలో ప్రాణం. నీలాంటి మనిషితో పరిచయం గత జన్మలో చేసుకున్న పుణ్యం. చిన్నవాడివి, లేకపోతే చేతులెత్తి దండం పెట్టేవాణ్ణి. ఇదిగో ఈ పెట్టె తుపాకీ మందు, ఈ పెట్టెలో నిక్కర్లు, చొక్కాలు ఉన్నాయి, ఒక కోటు కూడా ఉంది, ఈ బుట్ట గోర్మిటీలు, అందరూ తినండి. సరే, ఇది పల్లబుట్ట, ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకో. ఈ పెట్టెలు ఇంకో బండిలో వస్తాయి, నీ బండిలో వద్దు. ఎక్కడ దింపించాలో అక్కడే దించుకో, అది నీకే తెలుస్తుంది. మేం కూడా కాకినాడ కాంగ్రెస్ సభలకు వస్తాం, కానీ మమ్మల్ని పలకరించాలని అనుకోవద్దు. మేం కూడా అంతే, మేం పోలీసుల కళ్ళలో పడతామని భయం కాదు. నీకు ఏమీ కాకూడదు, ఎందుకంటే దేశానికి సేవ చేస్తున్నవాడివి నువ్వు. కేవలం చెయ్యాలని అనుకోవడం దగ్గరే ఆగిపోయిన వాళ్ళం మేము. నీ ప్రాణం, స్వేచ్ఛ రెండూ విలువైనవే అని అప్పగించాడు సూర్యనారాయణరాజు. నిజంగా కృతజ్ఞతలు. నాకు కావలసింది ఆయుధాలే, మరేమీ కాదు. మీ అభిమానం తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ఆయుధాలు వచ్చేదాకా ఆగకుండా ఒట్టి చేతులని ఆయుధాలు చేసుకుని పోరాడుతున్న వాళ్ళున్నారు మా ఉద్యమంలో. అందరికీ ఆయుధం పట్టడం వచ్చు, గురి చూడడం వచ్చు, ఎవరి మీద గురి పెట్టాలో తెలుసు, కానీ లేనివల్ల ఆయుధాలు అన్నాడు రామరాజు. December 28 నుంచి కాకినాడలో జాతీయ కాంగ్రెస్ సభలు ప్రారంభమయ్యాయి. పెళ్లిళ్ళకి వేసినట్టు పందిళ్లు వేశారు. గోదావరి జిల్లాలో జరిగే

0: పెళ్లిలాగే ఉంది. తొలిసారి బెంగాల్ నుంచి ఒక గుడ్డ తెచ్చి పెద్ద డేరా తయారు చేయించారు. అన్ని వైపులకు వెళ్లడానికి చక్కగా బాటలు వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి, ఇతర ప్రముఖులకు ప్రత్యేక డేరాలు మందిరాల్లాగే నిర్మించారు. ఇన్ని ఏర్పాట్లు ఎంతో జాగ్రత్తగా చేయించిన బులుసు సాంబమూర్తిగారి కొడుకు పాముకాటుతో కొద్ది రోజుల క్రితమే కన్నుమూశాడు. అయినా ఆయన అన్నీ తానే అయి పనులు చేయడం అందరినీ కంటతడిపెట్టించింది. సాంబమూర్తిగారు కంటిలోని బిందువులని వజ్రాలుగా మార్చుకొని ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారని సరోజినీదేవి చేసిన వ్యాఖ్యతో సభలోని వారి హృదయాలు బరువెక్కాయి. సభలకి అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అలీ. మోతీలాల్ తన తనయుడు జవహర్తో కలిసి హాజరయ్యాడు. చిత్తరంజన్ దాస్, వల్లభ్భాయ్ పటేల్, జమ్నాలాల్ బజాజ్, సేలం విజయరాఘవాచార్యులు, శ్రీమతి కస్తూర్బా గాంధీ, సరోజినీదేవి, శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇంకా ఎందరో వచ్చారు. వేదపారాయణంతో సభలు మొదలయ్యాయి. తర్వాత వందేమాతర గీతం పాడడానికి విఖ్యాత గాయకుడు, బొంబాయిలోని గంధర్వ విద్యాపీఠం అధ్యక్షుడు విష్ణు దిగంబర్ పలుస్కార్ను వేదిక మీదికి తీసుకువచ్చిన తర్వాత చిన్న వివాదం వచ్చింది. వందేమాతరం పాడడం సరికాదని అన్నాడు మౌలానా మహమ్మద్ అలీ. ఇది ఏ ప్రార్థనా మందిరం కాదు కాబట్టి అందరికీ అభ్యంతరం ఉండదన్నాడు విష్ణు దిగంబర్. ఆయన గానవాహినిలో తర్వాత ఇలాంటి వివాదం ఒకటి జరిగిందన్న సంగతే అంతా మర్చిపోయారు. ఆ అంధగాయకుడి గొంతులో కోకిలలు కొలువై ఉన్నాయి. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు వెంకటప్పయ్య రాసుకున్న హిందీ ఉపన్యాసం చదివి ఉత్తరాదివారిని ఎంతో ఆనందింపజేశారు. స్వరాజ్యవాదమే వినిపించారు బులుసు సాంబమూర్తి. ఆ అంశం మీదనే తర్వాత చేంజర్లకి, నాన్ చేంజర్లకి వాదోపవాదాలు జరిగాయి. చట్టసభల్లో ప్రవేశించడమే రాజనీతిజ్ఞత అనిపించుకుంటుందన్న స్వరాజ్యవాదుల పక్షమే నెగ్గింది. ఎస్ కస్తూరి రంగయ్యర్, అశ్వనీ కుమార్ దత్తుల మృతికి సభలు సంతాపం ప్రకటించాయి. అండమాన్ జైలులో వినాయక్ దామోదర్ సావర్కర్ నిరంతర నిర్బంధం పట్ల కూడా జాతీయ కాంగ్రెస్ నిరసన తెలియజేసింది. నాయకుల, ప్రతినిధుల సందేశాలు చదివి వినిపించే అంకం మొదలైంది. ఒక సిక్కు స్వచ్ఛంద సేవకుడు హిందీలో మాట్లాడుతూ వేదిక దగ్గరికి దూసుకుపోయి చీటీ ఒకటి సభాధ్యక్షుడికి పంపించాడు. కాని ఆ సమయంలో దాన్ని చదవడానికి సభాధ్యక్షుడు అనుమతించలేదు. సిక్కు సేవకుడు హిందీలో వేడుకోవడం అందరికీ కనిపించింది. అయినా సభాధ్యక్షుడి మనసు కరగలేదు. అది గాంధీగారి నిర్బంధం గురించి, చదవండి అంటూ హిందీలోనే చెబుతూ ఉన్నాడు. ఈసారి ఆ చీటీని వేదిక మీదే ఉన్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తన జేబులో పెట్టేసుకున్నాడు. ఆ చీటిలో ఉన్నది మామూలు విషయమే. గాంధీజీ అరెస్టు కావడానికి, ఎరవాడ జైలులో ఉండడానికి కారణం జాతీయ కాంగ్రెస్ పెద్దలే. అందుకే ఆయనను జైలు నుంచి విడుదల చేసే బాధ్యత కూడా ఆ పెద్దలపైనే ఉంది. ఇక నేను సాయుధ సమరం చేయబోతున్నాను, వీలైతే కార్యకర్తలు ఇందులో చేరడానికి అనుమతించండి, ఇష్టమైతే ధనసాయం చేయండి, నా దారికి మాత్రం అడ్డు రావద్దు. ఇది ఆ చీటీ సారాంశం. పగలంతా జరిగిన చర్చలను ప్రతిబింబిస్తూ ఆ సాయంత్రం హరికథాగానం వినిపిస్తోంది సమావేశాల వేదిక మీద. నిజానికి చర్చల కంటే హరికథే అద్భుతంగా ఉంది. చెబుతున్నవారు శ్రీ మజ్జాడ ఆదిభట్ల ఆదినారాయణదాసు గారు. ఆ హరికథని ఆ సిక్కు యువకుడు అంత శ్రద్ధగా ఎందుకు వింటున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏమర్థమవుతుంది అతడికి? మధ్యలోనే లేచి నవ్వుకుంటూ ఆ చీకట్లోనే శిబిరం బయటకు వచ్చేశాడు. తర్వాత కొద్ది రోజులకే దాట్ల పెరుమాళ్లరాజుకు తెలిసింది ఆ సిక్కు యువకుడే అల్లూరి సీతారామరాజు అని. స్పెషల్ కమిషనర్ దొరవారు వచ్చారు సార్, సెల్యూట్ చేసి కొంచెం కంగారు పడుతూ చెప్పాడు పరుగు పరుగున వచ్చిన ఆ కానిస్టేబుల్. తను భయపడవలసిన పనిలేదు, అయినా భయపడుతున్నాడు ఫర్బీస్. నువ్వు వైర్లెస్ దగ్గర కూర్చో, నేను ఇప్పుడే ఒకసారి కలుసుకుని వచ్చేస్తాను అంటూ టోపీ పెట్టుకుంటూ గుడారం బయటకు వచ్చాడు ఫర్బీస్. కొద్ది దూరంలోనే కనిపించాడు స్పెషల్ కమిషనర్. పైప్ కాలుస్తూ వడివడిగా నడిచి వస్తున్నాడు. ఎండవల్ల అతడి ముఖం ఎర్రబారిపోయింది. చెమటలు కక్కుకుంటూ పెద్ద పెద్ద అంగలతో, నిజానికి పరుగులాంటి నడకతో వైర్లెస్ ఉన్న డేరా వైపే వస్తున్నాడు ఆ స్పెషల్ కమిషనర్.
1: ఆకుపచ్చ సూర్యోదయం. మన్యంవేరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 66వ భాగం. అది రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివినది పి కమలాకర్ రెడ్డి. ఇదే భాగాన్ని రేపొద్దుగల్లా 8:30 వినొచ్చు. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: రేపు రాత్రి 9:30 బాస రుచులు ప్రముఖ కథా రచయిత స్కైబాబా రాసిన కథ నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి డాక్టర్ అల్లూరి వెంకట నరసింహరాజు రాసిన పద్యాలు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. చెవికింపు. ప్రేమ్ జోషువా, మనీష్ వ్యాస్ స్వరరచన విందాం.

రేపు రాత్రి 9:40 ఫిల్మీ గానే హిందీ సినిమా పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ మావా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మరసకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 8వ భాగం విందాం.

아니 수원했다 잡라 수원했다 잡라 따르더라니 뭐디 민둔 와르더 수라 잡

శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చేరినామా ఆకాశవాణి ఆదిలాబాద్.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: రేపు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, షమీమ్ అహ్మద్ సితార్ వాదన వినొచ్చు.
2: బతుకు బతికి బతుకురి బతికిస్తూ బతుకమ్మ బతుకు.
3: తెలుగు సాహిత్యంలోని చక్కని వచన రచనల నుండి
2: నే పాకని ఎత్తు లేదు, నే జారని లోతు లేదు, మూలజేరి మునుల ఓలే మూగనోము బట్టినాను.
3: కవితలు పద్యాల నుండి ఏర్చి కూర్చిన కండికలను వినిపించే కార్యక్రమం భాష రుచులు
4: ప్రతి గురువారం రాత్రి 9:30 ప్రసారం.
2: ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు, నమ్ముకొని పెత్తనమిస్తే నమ్మకం పోగొట్టుకుంటుంది.
3: వినడం మర్చిపోకండి భాష రుచులు, గొప్ప రచనల నుండి ఏర్చి కూర్చిన కండికలు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మధురిమ. తెల్లవారుజామున దూరంగా దేవాలయంలో జరిగే మేలుకొల్పు సేవ నేపథ్యంలో మందరంగా వినిపించే నాదస్వరం మనసుకు హాయినిస్తుంది. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేటిదాకా హాయైన పాటలు వింటూ హాయిగా నిద్ర ఉంది. నేను మీ రేడియో సఖీ సురకుంటి మమత. ఇప్పటి మధురిమల మంచి మాటలు వింటూ హాయైన పాటలు విందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరేంటున్నారు? మధురిమల హాయైన పాటలు. సాధన చేస్తూ ఉంటే క్రమక్రమంగా నీవు ఏ ద్రోవ చూపితే ఆ ద్రోవలో మనస్సు నిన్ను అనుసరిస్తుంది. మనస్సు అనేది అప్పుడే ఉతికిన తెల్లని వస్త్రం లాంటిది. సుమా, నీవు దాన్ని ఎరుపు రంగులో ముంచితే ఎర్రగా మారుతుంది, నీలు రంగులో ముంచితే ఆ రంగే వస్తుంది. నీవు దాన్ని ఏ రంగులో ముంచితే అది ఆ రంగునే తీసుకుంటుంది.

ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 1.2 మనసు నిండా. మీరేంటున్నారు మధురిమల ఆయన పాటలు. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో చాలానే తీసిండని చెప్పొచ్చు. గట్లనే ఇలవేల్పు సినిమాని కూడా హిందీలో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో మీనా కుమారి రాజ్ కపూర్ నాయకీ నాయకులుగా శారద పేరుతో తీసి 1950 విడుదల చేసిండ్లు. ఇదే సినిమా మలయాళంలో నిత్యకన్యక పేరుతో 1963 విడుదల చేసిండు. ఇప్పుడు ఇలవేల్పు చిత్రంలోని ఈ పాట పాడింది పీలీల రఘునాథ్, సుశీల సంగీతం, సుసర్ల దక్షిణామూర్తి రాసింది సదాశివ బ్రహ్మం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ హాయైన పాటలు. జీవితంలో మిమ్మల్ని వెనక్కి లాగడానికి, మీ సామర్థ్యంపై మీకు అనుమానాలు కలిగించడానికి కొందరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. వారి సలహాలు నిష్పాక్షిక అభిప్రాయాల్లా అనిపించినా మిమ్మల్ని కిందకు తొక్కడమే వారి అసలు ఉద్దేశం. కాబట్టి ఇతరుల మాటలకు లొంగకుండా ఎప్పుడూ మీ ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని నమ్ముకోండి.

మనిషికి ఏదో ఒక పని ఉండాల. పని లేకుండా ఎక్కువ రోజులుంటే ఇనుముకు తుప్పు పట్టినట్టే మనిషి కూడా శారీరకంగా మానసికంగా మందగిస్తాడు. మనకు ఏ సమస్య ఉన్నా మనసును పనిలో నిమగ్నం చేస్తే ఆ సమస్యను కొంతకాలం మర్చిపోయి దాని నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. పని అనేది కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు, మన శారీరక మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. నా టైం బాగోలేదు, మంచి పని దొరికినప్పుడు చేస్తా అని ఎదురు చూస్తూ రోజులు గడిపేస్తే క్రమంగా పని చేయాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా మనకు సాధ్యమైన ఏదో ఒక మంచి పనిని మొదలు పెట్టాలి. చిన్న పని అయినా సరే మనల్ని మనం చురుకుగా ఉంచుకోవడం ముఖ్యం. జయసుధ చిత్రంలోని ఈ పాట మీకోసం.

ఇంతటితో ఈనాటి మధురిమ సమాప్తం. రేపు రాత్రి 10:30 మధురిమలో ఆయన పాటలు వినొచ్చు. ఇంకా రేపు పొద్దుగల 8:40 సింగిల్లో సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తాం.

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఆకాశం కొంచెం ఎండగా కొంచెం మేఘావృతంగా ఉండి అక్కడక్కడ వాన పడ్డది. గడిచిన 24 గంటలల్లో ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉంది. రాగల 24 గంటల వరకు అక్కడక్కడ వాన పడే అవకాశం కూడా ఉన్నది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలి గంటకు 21 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 69% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు.

రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల్లా 7:15 అంబటల సంగతులల్లా పానం పదిలం, నేత్రదాన పక్షోత్సవాలు, నేత్రదాన ప్రాముఖ్యం గురించి నేత్ర వైద్యులు డాక్టర్ జి అనీషతో ముచ్చటి నచ్చు. ఇంకా శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం. దోర్బల ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక 3వ భాగం. న్యాయం చట్టం, పనిచేసే స్థలాల్లో వేధింపుల నుండి మహిళలకు రక్షణ గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చటి నచ్చు.

రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి. ఖరీఫ్ పంటల్లో తీసుకోవాల్సిన చర్యలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాన్సు సుధాకర్ తో ముచ్చటినచ్చు. ఇంకా రైతు అంతరంగం, పత్తి సోయా పంటల సాగు, బర్రెల పెంపకం అనుభవాల గురించి నేరడుగొండ మండలం వడూర్ గ్రామానికి చెందిన తోట నగేష్ తో ముచ్చటినచ్చు.

రేపు ఉదయం 6:20 పల్లె పదాలల్లో బజారహత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్వె బబ్రువాహన్ పాడిన ఆధ్యాత్మిక భజనలు, తలమడుకు చెందిన ఎల్జల్వార్ మాణికరావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు కూడా వినొచ్చు.

ఆకాశవాణి సమయం 11:02 దాటి 8 సెకండ్లు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 FM బ్యాండ్లో, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్.

ఆకాశవాణి సమయం 11:02 దాటి 8 సెకండ్లు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 FM బ్యాండ్లో, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్.